0: feels truly like a second skin. Meekosam Destinaru, a stunning collection of silks, Banarasis, Kanchi, Inka Yenno Enno, Pandagalu, Pellillu, even Edaina. Add something beautiful to your wardrobe with Second Skin. Happening on May 16th and 17th from 12 p.m. to 7 p.m. at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెస్ to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారం అయ్యే పాటల పలకి కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ 2 గంటల కార్యక్రమం వివరాలు తెలుసుకునే ముందు మనం సాంప్రదాయం ప్రకారం ఒక చక్కటి పాటతో కార్యక్రమం ప్రారంభిద్దాం. చక్రధారి ఈ చిత్రం నుంచి జీకే వెంకటేష్ గారి స్వరకల్పనలో ఆత్రేయ గారి రచన, వి రామకృష్ణదాస్ గారు పాడిన పాట.

చక్రధారి చిత్రం నుంచి మీరు విన్న పాట ఆత్రేయ గారి రచనకి జీకే వెంకటేష్ గారి స్వరకల్పనలో వి రామకృష్ణదాస్ గారు పాడిన పాట. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే వ్యక్తి తెలుగు సినిమా పాటకు సంబంధించినంత వరకు కూడా ఆయన్ని అపర శ్రీనాథుడు అన్నారు. ఆయన గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. మామూలుగా మనం ఎవరైనా సరే మనకు నచ్చిన పని లేదా ఎదుటి వారికి నచ్చిన పని ఏదైనా చేస్తే మనసిరిగి చేశారని అంటాం కదా, మనసిరిగిన వాడు అంటారు. అలాగా ఇతను సిసలైన మనసిరిగిన వాడితను. ఎందుకు అంటే అసలు మనసు అనేది ఒకటి ఉందని, ఉంటే ఆ మనసు ఎలా ఉంటుందో బహుశా ఈయనకి తెలిసినంతగా ఎవరికి తెలుసున్నదేమో. కేవలం ఒక మనసు అనే పదాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని వందల పాటలు, అవి కూడా జనాల్ని ఒప్పించి మెప్పించిన పాటలు అవన్నీ కూడా. అలాగే సినిమా పాటలకు సంబంధించినంత వరకు సుమారుగా ఒక 3-4 దశాబ్దాల పాటు అదొక స్వర్ణయుగం, అదొక వైభవం అండి. ఆయన అనుభవించినంతటి ఆ స్టార్డమ్ బహుశా ఏ పాటల రచయిత కూడా తెలుగు సినిమా చరిత్రలో ఇంకెవరూ కూడా ఆ స్థాయిని ఎవరు అందుకోలేకపోయారు. సంఖ్యాపరంగా చూసుకుంటే 2000 లోపే ఉంటాయి ఆయన పాటలు, కానీ ఏ పాటకు ఆ పాటే, అంత అద్భుతమైన పాటలు. సో ఆయన మరెవరో కాదు, ఆచార్య ఆత్రేయ గారు. ఆచార్య ఆత్రేయగా మనందరికీ సుపరిచితులైన శ్రీ కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారు. వారు రచించిన పాటల గురించి వాళ్ళు మనం మాట్లాడుకుంటూ పూర్తిగా 2 గంటల పాటు ఆయన పాటలే మనం విందాం. చాలా పాటలు అంటే నా కార్యక్రమంలో ఇంచుమించుగా ఆత్రేయ పాటలు లేని కార్యక్రమం అంటూ ఉండదు, చాలా పాటలు వినిపించే ఉంటాను. వాటిలోంచి కూడా అంటే కొన్ని నేను వినిపించిన పాటలు మీ అందరూ ఇప్పటి కొన్ని వందలసార్లు వేలసార్లు వినే ఉంటారు. నా కార్యక్రమంలో కాస్త తక్కువగానే ఇప్పటివరకు వినిపించిన కొన్ని పాటలు తీసుకొచ్చాను. కానీ మీకేమైనా సరే ఆత్రేయ గారి పాటలు ఒకవేళ మీకు నచ్చిన పాట, మీకు నచ్చిన పాటలు ఉంటాయి, వాటిల్లో బాగా నచ్చిన ఆత్రేయ గారి పాట మీరు ఏమైనా వినాలనుకుంటే తప్పకుండా కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. 9726361966. మరి ఇంతగా మనసు పెట్టి రాసిన ఆత్రేయ గారి పాటలు పాడాలంటే అసలు ఆ గాయకులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏమిటండి, అది కూడా ఆత్రేయ గారే ఒక పాటలో చెప్పేశారు. ఆయన పాట పాడాలంటే ఆ గాయకుడికి హృదయం ఉండాలి, ఆ హృదయంలో ఏదో కదలిక రావాలి, భావం పొంగి రాగం పలకాలి, అప్పుడే ఆత్రేయ గారి పాట ఆ గొంతులోంచి వస్తుందన్నమాట. ఆ విధంగా బాలసుబ్రహ్మణ్యం గారు తమ హృదయంలోంచి భావం ఉప్పొంగి రాగం పలకగా ఆలపించిన ఒక అద్భుతమైన గీతం వేటూరు సుందరరాము, అది కెవి మహాదేవన్ గారి స్వరకల్పనలో చిల్లర దేవుళ్ళు చిత్రం నుంచి.

పాడానంటే రాళ్లే కరగాలి, ఆ రాళ్లకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నిజంగానండి బాలు గారి పాటకి రాళ్లు కరిగాయి, అవి ఎన్నో కథలు కూడా చెప్పాయి. అంత గొప్ప గంధర్వ గానం అది, అదృష్టం తెలుగు వాళ్ళందరూ అటువంటి గాయకుడు మనకు లభించడం. అత్రే గారి మీద కార్యక్రమం ఇలా మొదలెట్టి కానీ మనకు రిక్వెస్ట్ వచ్చింది. శ్రీనివాస్ గారు అడిగారు, వారి ప్రేమ ప్రేమంత మధురమాట. నిజమే శ్రీనివాస్ గారు, మీ ప్రేమ ప్రేమంత మధురం, అయితే ఈ సృష్టిలోని ప్రేమంత ఆత్రేయ పాటంత మధురం. అంత మధురమైన ఈ పాటని మీ కోరికపై అభినందన సినిమా నుంచి ఇళయరాజా గారి స్వరకల్పనలో గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట శ్రీనివాస్ గారి కోసం.

శ్రీనివాస్ గారి కోరికపై అభినందన చిత్రం నుంచి అత్తయ్య గారి రచనకి ఇళ్ళరాజా గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మీరు విన్నారు. రేడియో శ్రీ జాతర మనకి త్వరలో వచ్చేస్తుంది. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ స్టేడియంలో ఈసారి జాతరలో మనకి సీతారాముల కళ్యాణం కూడా ఉంది మన మాటవారి సౌజన్యంతో. అలాగే మీకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. గెట్ రెడీ ఫర్ ఏ కోలాటం, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అలాగే డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జీ అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, ఏ డాజ్లింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే వెయిటింగ్ జస్ ఫర్ యూ. ఆల్ ఆఫ్ దిస్ అండర్ వన్ రూఫ్ హ్యాపెనింగ్ ఆన్ జూన్ 7, 2026 అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. సో మీకు రిజిస్ట్రేషన్స్, ఓటింగ్, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణ్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. radiosurabhi.com/rsj. For sponsorships, call us at 516-851-6919 or email admin@radiosurabhi.com. మీకు ఇందులో అన్ని వెబ్సైట్ లోనే మీకు అంటే ఈ రిజిస్ట్రేషన్స్ కానీ మీకు ఓటింగ్స్ ఆర్జీ అవార్డ్స్ కి ఓటింగ్ నామినేషన్స్, మీరు రేడియో సురభి మీకు నచ్చిన కార్యక్రమాలు, ఆ కార్యక్రమం నిర్వహించే మీకు నచ్చిన ఆర్జీలకు మీరు ఓటు వేయాలనుకుంటే, ఇంక్లూడింగ్ నా కార్యక్రమం కూడా మీకు నచ్చినట్టయితే నాకు కూడా మీరు ఓటు వేయచ్చు. ఇలా ఎవరికైనా సరే మీకు నచ్చిన ఆర్జీకి మీరు ఓటు వేయాలనుకుంటే కూడా radiosurabhi.com/rsj అక్కడికి వెళ్లి మీరు ఓటు వేయచ్చు. అలాగే రిజిస్ట్రేషన్స్ కానీ వీటన్నిటికీ కళ్యాణ టికెట్స్ ఇవన్నీ కూడా ఒకే చోట మీకు లభిస్తున్నాయి. ఇక మన కార్యక్రమంలోకి వస్తే కృష్ణ గారు, రామ్మోహన్ గారు వాళ్ళిద్దరిది డెబట్ మూవీ తేని మనసులో మొట్టమొదటిసారిగా వాడు హీరోలుగా నటించిన అంటే ప్రధాన పాత్రలో నటించిన సినిమా తేని మనసులో. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం వచ్చింది ఆ సినిమా. ఆ సినిమాలో ఒక అత్యద్భుతమైన పాట ఉందండి.

గారి స్వరకల్పనలో ఆ పాట. ఒక సినీ రచయిత అన్నారు ఆత్రేయ గురించి, ఏమన్నారంటే ఆత్రేయ మాటకి తాళం వేస్తే పాట, ఆత్రేయ పాటకి గొళ్ళెం వేస్తే మాట అని చెప్పి. ఎందుకంటే ఆ సాహిత్యంలో ఏవో పెద్ద పెద్ద ఉపమానాలు అలంకారాలు గట్రా ఏమి ఉండవండి, మామూలుగా మనం మాట్లాడుకున్న మాటల్లాగే ఉంటాయి, వాటికే స్వరకల్పన చేస్తే పాట అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి. మనకి కె మాధవన్ గారు, ఆయన గురించి అందరూ ఏమంటారంటే ఆయనకి ఒక న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఇస్తే దానికి కూడా ఆయన ట్యూన్స్ కట్టేయగలరేమో అని, ఎందుకంటే స్వరభ్రమ కదా, అంత గొప్ప సంగీత దర్శకుడు ఆయన. ఆ కె మాధవన్ గారికి ఆత్రేయ గారి కాంబినేషన్ బహుశా అందుకే అంత బాగా కుదిరినేమో, ఎందుకంటే ఆత్రేయ గారి పాటలన్నీ కూడా అందులోని ఆ మాటలోని అత్యంత సరళంగా మనం మాట్లాడుకునే వాడుక భాషలోని మాటలు అలాగే ఉంటాయి. ఆ సాహిత్యానికి ఆత్రేయ గారు కె మహాదేవన్ గారు అందించిన సంగీతం అంతా అంతా కాదు, అదొక అదొక పీరియడ్. అది ఆత్రేయ గారు, కె మహాదేవన్ గారు, ఆత్రేయ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి మనకి, ఇవాళ వాటిని కూడా విందాం మనం. సో ఇప్పుడు మీరు వినబోయే పాట తేనిమాసులు, ఇది కూడా మీకు కె మహాదేవన్ గారి స్వరకల్పనలో వచ్చిన పాట, ఆత్రేయ గారి రచన ఎంత బాగుంటుందో. పరోక్షంగా శ్లేషతో కూడిన ఇది అనమాట చెప్పడం చూడండి. నీ ఎదుట నేను, అంటే అమ్మాయి వెన్నెల్లో చంద్రుణ్ణి చూస్తూ పాడుతున్నది ఇక్కడ పాట. ఆ అమ్మాయి ఏముంటుందంటే నీ ఎదుట నేనున్నాను, వారెదుట నువ్వున్నావు అంటే అక్కడ ఎక్కడో ఆమెని చేసుకోబోయే ఆ వరుడు, ఆ అబ్బాయి కూడా ఆయన మెడ మీద కూడా ఆయన చూస్తున్నాడు నించొని చంద్రుణ్ణి. అంచేత నీ ఎదుట నేనుంటే వారెదుట నువ్వున్నావు, మా ఎదుట నువ్వు ఎప్పుడు కనిపిస్తావు చందమామ అని అడుగుతుంది. మా ఎదుట నువ్వు కనిపించడం అంటే మా ఇద్దరిని నువ్వు ఎప్పుడు కలుపుతావు అని చెప్పి ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. చాలా సున్నితమైన అంటే ఒక గొప్ప భావాన్ని, అదే ఆత్రేయ గారి ప్రత్యేకత. మామూలు మాటల్లో మనకి మామూలు అంటే ఆయన ఇచ్చే అర్థం, ఆ భావపు లోతు అది అది కనిపెట్టలేమండి, అంత లోతైన భావాన్ని ఆయన ఆవిష్కరిస్తారు, అదే ఆయన గొప్పతనం. అందుకు మచ్చు తనుకులు మిచ్చు తనుకులైనటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి, వినిపిద్దాం ఇవాళ మనం వీలైతే. సో ఈ పాట తేరు మనసు చిత్రం నుంచి ఆత్రేయ గారి రచన, కె మహాదేవన్ గారి స్వరకల్పనలో సుశీల్ గారు పాడిన పాట

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొగసి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నానా మామ వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఇట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: దీనిమే బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీ లో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
0: 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
2: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on

0: and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
1: విరామానంతరం కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇందాక మనం విన్న పాట తేనె మనసు చిత్రం నుంచి అత్రయ్య గారి రచన. అయితే అందులో భాస్కర్ గారు ఏమన్నంటే, నీ ఎదుట నేను, వారెదుట నీవు అన్నంలో అత్రయ్య గారు అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే, నీ ఎదుట నేనున్నాను ఎందుకంటే నువ్వు అందగాడు కాబట్టి, కానీ వారెదుట నువ్వెందుకున్నావు అంటే మా ఆయన నీకంట, అంటే మా కాబోయే ఆయన నీకంట అందగాడు, అందువల్ల వారెదుట నువ్వున్నావు అని చెప్పి అమ్మాయి ఉద్దేశం అని చెప్పి గొప్ప భావన, మంచి పాయింట్ చెప్పారు భాస్కర్ గారు. అలాగే ఈ పాటలో ఇంకొక విషయం అండి, ఆ అమ్మాయి చెప్తుంది చూపుతో చూపుదాకా చూపు రాక వల్లమాలిన సిగ్గయ్యిందని చెప్పి. పెళ్లి చూపుల్లో సాధారణంగా అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుంటారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూడడానికి సిగ్గుపడింది అనమాట. ఆ చెప్పడం చూడండి ఇండైరెక్ట్ గా అనమాట, చూపుదాకా చూపు పోక నాకు వల్లమాన సిగ్గయ్యింది అని చెప్పి. సాహిత్యం గురించి ఆయన సాహిత్యం గురించి మాట్లాడాలంటే కోర్స్ ఏమండి, నా వరకు నాకంటే అంత అర్హత ఉన్నవాడిని కాను. కాకపోతే ఏంటంటే చదివిన పుస్తకాలు ఆయన గురించి ముఖ్యంగా మనకి రెండు మూడు పుస్తకాలు అందుబాటు ఉన్నాయండి. వాటిలో ఆ రచయితలు పూర్తిగా ఆయన సాహిత్యం మీద ఒక పరిశీలన చేసి ఆయన గురించి లేదా ఆయన గురించి కూడా పరిశీలన చేసి రాసిన పుస్తకాలు అవి. అలాగే ఏంటంటే బోల్డ్ అనే వ్యాసాలు ఉన్నాయి. చాలా మంది ఇంటర్వ్యూల్లో మీకు ముఖ్యంగా ఆత్రేయ గారి గురించి బాగా తెలియాలంటే ఆయనతో ఎక్కువ సినిమాలకి పాటలు రాయించుకున్న నిర్మాతలు మురారి గారు, యువచిత్ర మురారి గారు, అలాగే జగపతి పిక్చర్స్ బిబి రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళ ఇంటర్వ్యూలు మీరు వినాలి. అందులో ఆత్రేయ గురించి వాళ్ళు ఎంతో అభిమానంగా ఆత్మీయంగా తిట్టడం కూడా మాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే అందరికి తెలిసిన విషయం, రాయక నిర్మాతల్ని రాసి ప్రేక్షకుల్ని ఏడిపించారు ఆత్రేయ గారు అని చెప్పి. ఆయన పాట కోసం పడిగాపులు పడిన నిర్మాతలు ఎంతో మంది, ఇన్ని అన్ని కాదు. ఎందుకంటే సినిమా అంటే మరి షూటింగ్ అంతా స్కెడ్యూల్స్ అన్ని ఒక డేట్స్ అన్ని అందరి డేట్స్ తీసుకుని షూటింగ్ ఏర్పాటు చేసుకుంటారు, దానికి ఎంతో ఖర్చు అవుతుంది. మరి అంతా రెడీ అయ్యాక పాట రెడీ కాకపోతే ఎలాగండి, పాట అంటే ముందు సాహిత్యం అది రెడీ అయితే ఆ తర్వాత పాడడానికి సింగర్లు గట్రా వచ్చి వాళ్ళు పాడతారు, కానీ ముందు అసలు సాహిత్యమే పాటే మనకి రాసివ్వకపోతే ఎలాగా. మరి ఆత్రేయ గారి దగ్గర నుంచి పాట ఎప్పుడు వస్తుంది అంటే మరి అది చెప్పలేం. అది ఆయనకి ఆ థాట్ రావాలి, ఆలోచన ఎప్పుడు వస్తుంది అన్నది ఆయన చేతిలో లేనిది. అది అలా తిరిగి ఒక్కోసారి నెలలు రెండు నెలలు కూడా పట్టచ్చు. అవి ఆ కథలు వింటుంటే వాళ్ళు ఎంతో మురిపంగా చెప్తారు. ఆయన మీద ఇవి కోపం కాదండి, కోపడ్డామనే చెప్తారు. ఎందుకంటే విసిగిపోయి ఉంటారు, మరి అంత వేలకు వేల లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతుంటే మనకి విషయం తేలకపోతే ఎలాగా. కానీ ఆ ఇంటర్వ్యూస్ వింటే తెలుస్తుంది. అయితే అంతలాగా ఆయన్ని పాట ఇచ్చేంత వరకు కూడా తిట్టుకున్న నిర్మాతలే ఆరుద్ర గారు అంటారు. మామూలుగా ఆరుద్ర గారు ఏం చెప్పారంటే, మామూలుగా రెండు రకాల వైరాగ్యాలు ఉంటాయి మనకి, శ్మశాన వైరాగ్యం ఒకటి, ప్రసూతి వైరాగ్యం ఒకటి అని చెప్పి అవి అందరికీ తెలిసినవే. అది కాకుండా సినిమా పరిశ్రమకు సంబంధించి మూడో వైరాగ్యం ఏంటంటే ఆత్రేయ వైరాగ్యం అట. ఎందుకంటే ఆత్రేయతో పాట రాయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా జన్మలో అంటే ఆయన పాట ఇచ్చే వరకు, పాట ఇచ్చేంత వరకు కూడా ఇంక జన్మలో ఇచ్చేది రాయించుకోకూడదురా బాబు, ఇంత దారుణంగా మనల్ని ఏడ్పిస్తున్నారు ఎన్న అనుకుంటారట. తీరా ఆయన పాట ఇచ్చిన తర్వాత ఆ పాట విన్నాక మళ్ళీ ఇంకొక పాట ఆయనతో రాయించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుందట. ఎందుకంటే అంత అద్భుతమైన పాటలు ఇస్తారు కాబట్టి ఆయన ఎంత అంటే, ఇప్పుడు క్షీరసాగర్ మధురం అండి, దాన్ని మధిస్తే అందులోంచి మరి అమృతం పుట్టాలంటే మరి ప్రయత్నం చేయాలి కదా. అలాగే ఆత్రేయ గారి పాట కోసం మనం కష్టపడాలి, పడిగాపులు పడాలి, వేచి చూడాలి, ఎదురు చూడాలి, విసుక్కోవాలి, కోపించాలి, ఇవన్నీ చేసిన తర్వాత వాటన్నిటిలోంచి ఒక అద్భుతమైన పాట ఒకటి వస్తుంది. ఇంకా ఆ పాట ఆచంద్రార్కది, ఆ కీర్తి నిజంగానే కీర్తిని మాత్రమే వదిలివెళ్లిన కీర్తి శేషులు ఆత్రేయ గారు అంత అద్భుతమైన పాటలు ఇచ్చారు మనకి. కృష్ణ గారు నటించిన గాజుల కృష్ణయ్య ఈ చిత్రం నుంచి కె మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన పాట. ఆకుల పయ్యదపై నీ ఆడతనాన్ని దాచేవో, రేకుల పెంపులపై నీ రేపటి ఆశలు నింపేవో, ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన మొక్క సొగసే ఉందమ్మా. అత్రయ్య గారు ఏదైనా అద్భుతమే, బాలుగారు అత్యుత్తమంగా పాడిన పాట.

గజల్ కృష్ణ చిత్రం నుంచి ఆత్రేయ గారి రచనకి కేవి మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మీరు విన్నారు. ఆత్రేయ గారు చాలా మంది దర్శకులతో, సంగీత దర్శకుల కాంబినేషన్ లో వారికి చాలా గొప్ప గొప్ప పాటలున్నాయండి. కేవి మహాదేవన్ గారి గురించి అనుకున్నాం, అలాగే ఎంఎస్ విశ్వనాథన్ గారి గురించి కూడా మనం అనుకున్నాం. ఎంఎస్ విశ్వనాథన్ గారు గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే ఎక్కువగా బాలచంద్ర గారి సినిమాలు, బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఆత్రేయ గారు రాసిన పాటలన్నీ కూడా అత్యద్భుతమైన పాటలు. అంటే ముఖ్యంగా సాహిత్యపరంగా ఒక గొప్ప భావన, ఎందుకంటే బాలచంద్ర గారి సినిమాల కథలన్నీ కూడా మన కథలు, మన జీవితాలే అవి. మన జీవితంలో కొన్ని సంఘటనలు వాటిని ఆధారంగా చేసుకున్న సినిమాలే అవన్నీ కూడా. ఆ మన కథల్లోని ఆ పాటలు కూడా, సాధారణంగా సినిమాలో పాట అంటే ఏవో రకరకాల డిఫరెన్షియల్ ఇస్తారు, మాట ఆగిన చోట పాట మొదలవుతుంది అని చెప్పి. మాట ఆగిన చోట పాట మొదలవ్వచ్చు, కానీ ఆ పాట ఎలా ఉండాలి అంటే ఆ కథకి కొనసాగింపుగా ఉండాలి. ఉంటేనే ప్రేక్షకుడికి ఆయన అర్థమవుతుంది, అది లేదని కన్ఫ్యూజ్ అవుతాడు మధ్యలో ఇదేమిటిది అని చెప్పి. మనకి ఇప్పుడు పాటలు అలా కాదనుకోండి, వేరేవి ఇవి. ఇప్పుడు పాటలు బహుశా ఇవి వీటిని ఆట విడుపు పాటలు అనాలి బహుశా, అంటే మంచి సీరియస్ గా చదువుతున్న సినిమాలు కాస్త రిలీఫ్ కోసం వచ్చే బహుశా పాటలేమో. కానీ కథకి కొనసాగింపుగా వచ్చే పాటల్లో ఆ కథని కొనసాగించడం అనేది కత్తివేసి సాంగ్. ఎందుకంటే

సన్నివేశం తీస్తే అది 15 నిమిషాల సన్నివేశంలో మీకు అక్కడ అద్భుతమైన డైలాగులు పెట్టి ఒక యాక్షన్ మంచి ఎక్స్ప్రెషన్స్ గట్రా ఇచ్చి ఒక సీన్ మనం రక్తి కట్టించవచ్చు. కానీ అదే ఒక పాట, దాని కొనసాగింపుగా ఒక పాట తీసినప్పుడు ఏంటంటే ఆ పాటలోని ఆ సాహిత్యం అంతా కూడా పాటలా ఉండాలి. పాట మామూలుగా మాట్లాడుకున్న మాటలు పాటలు పెట్టిలేం కదా, అందుకని అదే భావయుక్తంగా ఉండాలి, సంగీతానికి అనువుగా ఉండాలి ఆ మాటలు. అట్ ద సేమ్ టైం ఆ కథని కొనసాగించే విధంగా ఆ పాటలో కూడా కొంత కథని చెప్పే విధంగా కూడా ఆ పాట ఉండాలి. అంచేత ఆ పాట అంత సులువు కాదు అటువంటి పాటలు. కానీ ఆత్రేయ గారు మరి మనసుకవే కదా, ఆయన మనసెరిగిన రచయిత. అంచేత అటువంటి ఆత్రేయ గారికి అది చాలా సులువైన పనిది. సో ఆ విధంగా ఆత్రేయ గారు బాలచంద్ర గారి సినిమాలో ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో ఆయన రాసిన పాటలు కొన్ని ఉన్నాయండి, అవి కూడా మనం విన్నాం. వాటిలో ఒక పాట, కొన్ని ఉన్నాయి కొన్ని వినిపించడానికి ప్రయత్నిస్తాను, కానీ వాటిలోంచి ఒక పాట చాలా మంచి పాట, ఎంతో అర్థవంతమైన పాట. మనసుకు కావాలమ్మా మమకారం, తనువుకు కావాలి మంగళసూత్రం. అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు మామూలుగా ఆ ప్రేమ కాస్త వాళ్ళు సీరియస్ అయిన తర్వాత కొన్ని బలహీనమైన క్షణాల్లో ఆ ప్రేమ హద్దులు దాటే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో ఆ చెలియలే కట్ట ఆ హద్దుని ఎలా చెప్పడం అనేది ఎంత చక్కగా చెప్పారు ఈ సినిమాలో ఈ పాటలో. అందుకే నేను ఇందాక చెప్పాను కదా, మనసుకి కావాలమ్మ మమకారం, తనువుకు కావాలి మంగళసూత్రం. ఆ లైన్ చెప్పేశారు అక్కడ. అంచేత ఏంటంటే ప్రేమించుకున్నాం కరెక్టే కానీ హద్దులు దాటకూడదు, ఆ మంగళసూత్రం అనేది మెడలో పడి అంట పెళ్ళయ్యే వరకు కూడా ఆగాల్సిన అవసరం ఉందని చెప్పడం ఎంత బాగా చెప్పారు చూడండి. నాలాగా ఇంద్రో ఆ చిత్రం నుంచి ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో ఆత్రేయ గారి రచన, సుశీలమ్మ గారు పాడిన పాట ఇది.

ఆత్రేయ గారి అద్భుతమైన సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో సుశీల గారు పాడిన ఈ పాట నాలాగా ఎందరో అనే సినిమా నుంచి. మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రామవర్మ. రేడియో సుర్భి ప్రెజెంట్స్ భక్తి సంకీర్తన మాస్టర్ క్లాస్ విత్ అక్లైమ్డ్ వోకలిస్ట్ ప్రిన్స్ రామవర్మ, ఎ డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ లెజెండరీ శ్రీ ఎం బాలమురళీకృష్ణ గారు. ప్రిన్స్ రామవర్మ గారు విల్ బి కండక్టింగ్ ఎన్ ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ ఆన్ సాటర్డే మే 16th ఫ్రమ్ 11 AM టు 1 PM సెంట్రల్ స్టాండర్డ్ టైం. మీరు గొప్ప సంగీత అభిమానులు అయితే లేదా భక్తి సంగీతం మీద ఆసక్తి ఉన్నవారైతే జూన్ 7న జరగబోయే రేడియో సుర్భి జాతరలో ఒక 2 కీర్తనలు నేర్చుకుని పాడే గొప్ప అవకాశం ఇది మీకు. సో లిమిటెడ్ స్లాట్స్ ఓన్లీ, రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ $30. ఫర్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ విజిట్ radiosurabhi.com/RSJ ఆర్ కాంటాక్ట్ శృతి చిలకమర్రి అట్ 9452572690. ఆత్రేయ గారి పాటలు ఎన్ని వినిపించాలి? ఇందాక సుగాత్రి గారు అన్నారు ఆయన పాటలు కార్యక్రమం చేస్తున్నారు 2 గంటలు అయిపోతుందంటారా అని. నిజమే, అటువంటి రచయిత గురించి మనం మాట్లాడుకుంటూ ఆయన రాసిన పాటలు మనం వినిపించాలంటే 2 గంటలు కాదు కదా, 2 నెలలు కూడా సరిపోవు. కాకపోతే 2 గంటల్లో కొన్ని పాటలు, కొన్ని అన్ని మంచి పాటలు, వాటిల్లో కొన్ని పాటలు మనం వినడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆత్రేయ గారు చక్రవర్తి కాంబినేషన్లో కొన్ని అత్యద్భుతమైన పాటలు, మధురమైన పాటలు వచ్చాయండి. రాఘవేంద్ర, అంటే ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలలో మామూలుగా మనకి హీరోని బట్టి లేదా దర్శకుడిని బట్టి సినిమాలకు మనం వెళుతుంటాం. ఏదో మనకి రామారావు గారి సినిమా, కృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా అంటే మనం హీరోని బట్టి మన సినిమాకి వెళ్తాం. లేదంటే ఒక డైరెక్టర్ ఒక దాసరి నారాయణరావు గారు, లేదా విశ్వనాథ్ గారి సినిమా, ఒక రాఘవేంద్రరావు గారి సినిమా, ఇలా అనమాట. వాళ్ళని చూసి మన సినిమాలకు వెళ్తాం. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ స్టార్ రెడ్డం తీసుకొచ్చింది మాత్రం ఇళయరాజా గారు. ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే మనం సినిమాలకు వెళ్ళుంటాం రోజులు ఉన్నాయి. అలాగా ఒక రచయితని బట్టి కూడా సినిమాలకు వెళ్ళడం అనేది మాత్రం ఆత్రేయ గారి నుంచే మొదలైందని చెప్పచ్చు. ఆత్రేయ గారు ఈ సినిమాకి పనిచేస్తున్నారు, ఆయన రచన చేస్తున్నారంటే, ఆయన మాటలు పాటలు ఆయన అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుందని చెప్పి, అసలు ఆయన పాటలతోనే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి అటువంటి సినిమాలు కేవలం ఆత్రేయ గారి పాటల వలన. అలాగా తెలుగు సినిమాలలో రచయితలకి, పాటల రచయితకి స్టార్డమ్ తీసుకొచ్చిన రచయిత మాత్రం ఆత్రేయ గారే. ఆత్రేయ గారిని అప్పర శ్రీనాథుడు అని అందుకే అన్నారు. ఎందుకు అంటే శ్రీనాథుడు లాగే ఆత్రేయ గారి జీవితంలో కూడా అంటే రచనాపరంగా అత్యద్భుతమైన పీక్స్ చూశారు ఆయన, ఆ శిఖరాలను ఆయన ముద్దాడారు. వ్యక్తిగత జీవితానికి తీసుకుంటే ఎత్తుపలాలు ఆయన జీవితంలో ఉన్నాయి, వాటి గురించి అంతగా మనకు అనవసరం. అంత గొప్ప రచయిత, అంత అద్భుతమైన పాటలు ఇచ్చారు. వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా అనుభవం అవసరం లేదండి, కావాలంటే చదివి తెలుసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ మనకి, ఇప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. కేవలం ఆయన అందించిన పాటల గురించి మాత్రమే మన ఆసక్తి ఈ రోజున. అంచేత రచనాపరంగా మాత్రం అత్యంత అత్యున్నతమైన శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నారు ఆయన. కేవలం అది కూడా ఏంటంటే ఆ పాటల సాహిత్యం మీద తీసుకుంటే అన్ని, ఇందాక ఒక రచయిత అన్నట్టుగా ఆయన మాటలకి తాళం వేస్తే పాటలు అవుతాయి అన్నట్టుగానే ఉంటాయి ఆయన పాటలు. ఆయన ఆయన రచనలో ఎక్కడ అర్థం కాని మాటలు మనకి ఎక్కడా ఉండవు. భావాన్ని తిరిగేస్తే మాత్రం, ఇందాక చూశారు కదా, మనసుకు కావాలమ్మా మమతానురాగం, కానీ తనుకు కావాలి మంగళసూత్రం. ఎంతో అర్థం ఉంటుందండి అందులో, ఎంతో అర్థం ఉంటుంది ఆ రాయడం వెనక. ఆ సినిమా మీరు చూస్తే ఆ సినిమాలో వచ్చే పాట గురించి మీరు నలాగేంద్ర సినిమా అది, అంటే ఒకప్పుడు ఇప్పటికీ మనకి జాతకాలు మనం చూస్తాం కదా, ఒకప్పుడు జాతకాలు పెళ్లిళ్ళకి ముందు జాతకాలు బాగా చూసేవారు. వాటిల్లో కుజదోషం అనేది ఒకటి ఉంటే ఆ కుజదోషం ఉన్నప్పుడు కొంచెం సంబంధాలు కుదరడం అనేది అంత సులువు కాదు. దానివల్ల ఎన్నో సంబంధాలు తప్పిపోవడాలు, దానివల్ల వీళ్ళలో పాపం పరిస్థితులు బాధపడ్డం అవన్నీ వాటి ఆ బ్యాక్గ్రౌండ్ లో తీసిన సినిమా అది. దాంట్లో అటువంటి నేపథ్యంతో ఆ సినిమాలోని పాటలు, ఇంకో పాట కూడా ఉందండి, వీలైతే ఆ పాట కూడా వినిపిస్తాను. అసలు అసలు ఆ పాట అయితే ఇప్పటికి నేను 3-4 సార్లు వినిపించాను ఆ కార్యక్రమంలో. రచన కూడా అత్యద్భుతమైన పాట, అసలు ఎంత అద్భుతమైన అర్థం చేస్తుందో. తప్పకుండా ఆ పాట గురించి మాట్లాడుకుంటాం, పాట విందాం మనం. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట బాలు గారు, జానకి గారు పాడిన పాట, చక్రవర్తి గారి స్వరకల్పనలో, రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా. చాలా సూపర్ డూపర్ హిట్ పాట ఇది. ఈ పాట వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఆత్రేయ గారి మూల అత్యద్భుతమైన రచన.

రాఘవేంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన జ్యోతి చిత్రం నుంచి మీరు విన్న పాట అత్రయ్య గారి రచనకి, చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడిన పాట. అత్రయ్య గారి పాటల కార్యక్రమం నడుస్తుంది ఇవాళ మనకి పాటలు పలికే కార్యక్రమంలో. అత్రయ్య గారు రచన చేసిన కొన్ని పాటలు మనం ఇవాళ వింటున్నాం. అత్రయ్య గారు మాటల రచయితగా కూడా ఆయన ప్రసిద్ధులు. చాలా సినిమాలకి ఆయన మాటలు అందించారు. కథ మాటలు, స్క్రీన్ ప్లే ఇవన్నీ అందించారు ఆయన ఎక్కువగా మాటలు. అసలు అత్రయ్య గారికి ఎక్కువగా అంటే నాటకాలు, మొదట ఎక్కువగా నాటకాలు రచించారు అత్రయ్య గారు. అంటే గుర్తు రావాల్సిన నాటకం ఎన్జీఓ, ఆ తర్వాత సినిమాలో కూడా ఆయన మాటలు రాద్దామని వచ్చారు. ఆయన మాటలు రాద్దామని ఆయన ఎన్నడూ అనుకోలేదు. అసలు పాటలు రాయడం అంటే నాకు ఎలా రాయాలో కూడా తెలియదు అన్నారు. కేఎస్ ప్రకాశ్ రావు గారు మొట్టమొదటిసారిగా అత్రయ్య గారికి తన దర్శకత్వంలో వచ్చిన దీక్ష అనే సినిమాలో పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే అత్రయ్య గారి నాటకాలు ఆయన కేఎస్ ప్రకాశ్ రావు గారు ఆయన మా ప్రదర్శనలకు వెళ్లారనమాట. వెళ్లిన తర్వాత ఆయనకి ఇతని మీద గురి కుదిరింది. అత్రయ్య గారి పాటలు రాయడం నాకు అంతగా చేత కాదు అంటే చెప్పారు. లేదు లేదు, నీ మాటల్లో మంచి తూకం ఉంది, అది మంచి ఒక లయ ఉంది, అంచేత నీ మాటలు సినిమా పాటలకు పనికొస్తాయి, అంచేత నువ్వు తప్పకుండా సినిమా పాటలు రాస్తే అందరూ బాగా రాణిస్తావు అని చెప్పి ఆయన పట్టుబట్టి మరి ఆయన చేత ఆ దీక్ష సినిమాలో ఆయన చేత పాటలు రాయించారు. ఆ విధంగా మనకి ఆత్రేయ గారు పాటలు రాసేదిగా కూడా మనకి ఆయన పరిచయం అయ్యారు. ఆయన మాట్లాడిన సినిమా ప్రేమనగర్ సినిమా మీరు చూసి మీరు తెలుస్తుంది, చాలా అద్భుతమైన మాటలు ఉంటాయని. కానీ ఏంటంటే పాటలు కూడా ఆయన రాయడం అనేది మనం చాలా అదృష్టవంతం. లేదంటే మగ మనుషులు ఆ సినిమాలో పాటలన్నీ మనం మిస్ అయిపోవడం కదండి. అటువంటి పాటలు మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి మనకి? మన విరామం పెడుతున్నాం. విరామం తర్వాత మళ్ళీ కలుసుకుని కార్యక్రమం కొనసాగిద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుతాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: రేడియో సురభి. Revisit. Giving confessions, a chance to bloom. Sakshi Jewelers.
6: Shalini

మనసు కవి, మనసు మీద మనసు, మనిషి మనసు మమత, ఈ మూడు పదాలను తీసుకుని ఆయన సృష్టించిన పాటలు చాలా ఉన్నాయండి. దాని మీద ఒక వేరేగా ఒక కార్యక్రమం చెప్పాలంటే ఆ విధంగా రొమాంటిక్ సాంగ్స్, కాస్త పేతోస్, కొంచెం విషాదంతో నిండు ఉన్న పాటలు, ఇలా అన్ని రకాల పాటలు ఆయన రాశారు. అయితే ఆత్రేయ గారికి అభ్యుదయ గీతానికి అంటే కొంచెం కాంబినేషన్ మనకు కొంచెం ఆశ్చర్యపరుస్తుంది. కానీ ఏదైనా సరే తరచు చెప్తుంటాను, ఇంతకుముందు ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాట, మనకి మంచి రోజులు వచ్చేసిన వారు నేలతో నీడానదే పాట, అలాగా మనకి ఆత్రేయ గారు కూడా రాసిన ఒక అభ్యుదయ గీతమే, చాలా అద్భుతమైన పాట చెప్పాలంటే అప్పట్లో సినిమాని బ్యాన్ చేస్తారు చేశారు అని కూడా విన్నాం. కమలాసన్ గారు నటించిన సినిమా, ఆ సినిమా అంతా కమలాసన్ గారు నిరుద్యోగ సమస్య మీద బాలచంద్ర గారు తీసిన సినిమా అండి అది. దానిలో ఎక్కువగా మీకు కమలాసన్ గారి సినిమా అంతా కూడా ఆయన శ్రీశ్రీ గారి కవిత్వాన్ని గురించి ఆయన ఎక్కువగా వల్లెవేస్తుంటారు. అటువంటి సినిమాలో ఈ పాట, ఇది కూడా ఎన్నో రోజుల పాటు శ్రీశ్రీ గారే రచన చేసి ఉంటారని భ్రమపడి ఉన్నాం. కానీ తర్వాత తెలిసింది ఆత్రేయ గారు రాసిందని. ఆత్రేయ గారు చెప్పాలంటే ఆయన రచన ప్రారంభించింది ఇటువంటి సాహిత్యంతో. ఆయన ఎన్జీఓ నాటకం ఒక రకంగా అది అప్పటి సమాజంలో ఉన్న ఇబ్బందులు, ఏదో అవినీతి అక్రమం అన్నిటి గురించి చర్చిస్తుంది అది. అద్దెంటి అద్దెండు అని చెప్పి ఆ తర్వాత కొనాడుకోవడం నాటకం ఆ విధంగా అందరూ ప్రదర్శించారు కూడా. సో ఆత్రేయ గారిలో కూడా ఒక గొప్ప అభ్యుదయ కవి ఉన్నాడు. ఆ కవిని ఒక్కసారి మనందరికీ మన ముందు ఆవిష్కరిస్తూ ఆయన రచన చేసిన ఈ పాట ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలు, ఇది కమలహాసన్ గారు నటించిన సినిమా. పాట వినండి, సినిమా పేరు తెలిసి కాల్ చేయండి 9726361966.

ఆకలి రాజ్యం చిత్ర నుంచి ఆత్రేయ గారి రచనకి ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్య గారు పాడిన పాట మీరు విన్నారు. సినిమా పేరు సరైన సమాధానం చెప్పారు పవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పవన్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు, మంచి విషయం ఉండదు అంటే మనిషి జీవితంలో రెండు ఉద్యోగాలు చేస్తాడండి, ఒకటి నిరుద్యోగం రెండోది ఉద్యోగం. నిరుద్యోగం అనేది ప్రతి అందరి జీవితంలోనూ మనకి చదువు అయిపోయిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరం ఆరు నెలలో ఎంతో కొంత నిరుద్యోగాన్ని మనం చేస్తాం. అంచేతంటే ఈ పాట మనందరం వెంటనే, ఇది మనకి ఇది మన పాట, మనం వెంటనే ఓన్ చేసుకోండి ఈ పాట వినగానే. అదే అంటే మనం కూడా ఈ దశని ఎదుర్కొన్నాం కదా అని చెప్పి దాని తగ్గట్టుగా ఎంతో హృదయంగా అద్భుతంగా సాహిత్యం సందర్భం తగ్గట్టుగా ఆత్రేయ గారు ఆ సాంగ్ మనకు అందించారు. పవన్ గారు మీరు కోరిన పాట త్వరలో వస్తుందండి. ఇప్పుడు మనం ఆత్రేయ గారికి ఆత్రేయ గారి పాటలన్నీ మనకు నచ్చుతాయండి. ఆత్రేయ గారి పాటలు మనకు నచ్చిన పాట అంటూ ఉండదు. మరి ఆత్రేయ గారికి ఏ పాట నచ్చింది ఆయన కూడా ఒక టేస్ట్ ఉంటుంది కదా, ఆయనకి ఏ పాటలు నచ్చాయి అంటే ఆత్రేయ గారు వారు రచన చేసిన పాటలు ఒక పాట, ఎందుకంటే ఆ పాటను బాలు గారు అంత అద్భుతంగా పాడారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు వాళ్ళందరూ కొలీగ్స్ కదా, మరి అంటే ఆయన ఈయన రచన చేస్తే బాలు గారు పాడితే మరి సంగీత దర్శకులు స్వరం కూరిస్తే ఒక పాట రికార్డింగ్స్ అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం పూట అలా అందరూ కూర్చొని చల్లగా స్వేద తీరుతున్నప్పుడు కబుర్లాడుకుంటూ పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఆత్రేయ గారు అనేవారు అప్పుడప్పుడు ఈ పాట పాడరా అని చెప్పి బాలు గారిని. అలా ఎప్పుడు బాలు గారిని అడిగి అడిగి మరి ఈ పాటను పాడించుకునేవారట ఆయన. ఇది ఆయన రాసిన పాటే, బాలు గారు గురుగారు అడిగారు కదా అని చెప్పి పాడి వినిపిస్తుండేవారట. బాలు గారి ఆయన ఆత్మకథ జీవనయానం అందులో ప్రత్యేకించి దీని గురించి ఆయన రాశారు కూడా. సో ఆత్రేయ గారికి నచ్చిన ఆత్రేయ గారి పాట ఇంద్రధనస్సు చిత్రం నుంచి. బహుశా ఈ పాట బహుశా ఆయన జీవితానికి కాస్త దగ్గరగా ఉంటుందేమో, ఎందుకంటే ఆత్రేయ గారి మీద ఆత్రేయ గారి రచనలు లేదా ఆత్రేయ గారి జీవితం ఒక పరిశీలన అని చెప్పి గొడపూడి మాతృయ్య గారు పుస్తకం రాశారండి. అందులో ఆయన ఆత్రేయ గారి ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన ఒక అమ్మాయిని ఆయన ఇష్టపడడం, ఏవో కారణాల వల్ల వాళ్ళిద్దరికి జాతకాల కుదరకు ఏదో మొత్తం మీద ఆ పెళ్లి జరగకపోవడం, ఆ తర్వాత ఆత్రేయ గారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, సమ్మో వైవాహిక జీవితం అంతగా ఆశించినంత దీనిగా లేకపోవడం, బహుశా ఆయన ప్రేమించిన అమ్మాయిని ఆయన మర్చిపోలేకపోయారేమో. అంచేత ఏంటంటే ఆ విరహంతా ఆయన రాసుకున్న పాట ఏమో అన్నట్టు కనిపిస్తుంది. నిజ జీవితానికి కాస్త దగ్గరగా అనిపిస్తుంది. దాని తగ్గర బాలు గారు కూడా అంతే దీనిగా పాడారు ఈ పాటని. అందువల్ల బహుశా పదే పదే ఈ పాటని ఎక్కువగా ఆయన పాడించుకునేవారట. అబ్బో నేను నా వరకు నాకు వ్యక్తిగత ఈ పాట ఒకప్పుడు మనకి ఈ శ్రీరామనవమి వినాయక చవితి ఈ సందర్భాలు నవరాత్రుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అనగా ఆర్కెస్ట్రాలు ఏర్పాటు చేయబడేవి, ఆ ఆర్కెస్ట్రాల్లో ఎక్కువగా ఈ పాట వినేవాడిని నేను. ఈవెన్ రేడియోలో కూడా ఈ పాట చాలా సార్లు వచ్చింది, బట్ ఆర్కెస్ట్రాలో అయితే ఆర్కెస్ట్రాలో పాట వినడంలో ఉన్న ఇదేంటంటే మనకి మన ఎదురుకుండా వాళ్ళు పాడుతుంటారు, ఆ వాద్యకారులు అందరూ వాళ్ళు వాయిస్తుంటారు, మనకి అది చూడడానికి చాలా అద్భుతమైన సన్నివేశం. అది ముఖ్యంగా ఏంటంటే పాడేవాళ్ళు అద్భుతంగా పాడతారండి. నా వరకు నాకేందా ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు వాయిస్తున్నప్పుడు అది చాలా కన్నార్పకుండా చూసేవాడిని అనమాట, ఎందుకంటే చాలా బాగా అద్భుతంగా అనిపించింది ఎంత బాగా వీళ్ళు వాయించేస్తున్నారు ఏంటి వీళ్ళు అని చెప్పి చాలా

గొప్పగా అనిపించింది నాకు వాళ్ళ గురించి. అఫ్ కోర్స్ అది గొప్పతనం, అద్భుతంగా వాయించడం ఆ వాయిద్యాలని, అది గొప్ప విషయం అది. సో ఆ విధంగా ఆర్కెస్ట్రాలు ఎక్కువగా వెళ్లేవాళ్ళు, అందరూ పాట ఎక్కువగా వినబడుతుండేది. ఆత్రేయ గారి రచనకి కేవీ మాదేవన్ గారి స్వరకల్పనలో ఈ పాట. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726316966.

పాటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు, నీ జ్ఞాపకాల నీడల్లో నన్ను ఎప్పుడో చూస్తావు, నన్ను వలచావని తెలిసేలోగా నివరైపోతాను. ఎంతటి ఎంతటి విరహం అంటే ఉసూరు అనిపిస్తున్నది కదా మనకి, అంత బాగా పాడారు బాలసుబ్రహ్మణ్యం.

సుగాత్రి గారు ఇందాక ఒక సరదా సన్నివేశం చెప్పారు, అంటే వాళ్ళ కజిన్ ఎవరికి వారికి వాళ్ళ హస్బెండ్ కి పాట అంటే చాలా ఇష్టం అట, అని ఎక్కువగా ఈ పాట గురించి చెప్తుండే, ఎక్కువగా పాడుతుండేవారు. అందుకనే మా ఆయన ఈ పాట తెగ వల్లిస్తుంటారు. ఈ పాట ఆయన్ని ఒక నేను ఒక ప్రేమ పిశాచిన అన్నట్టుగా పట్టుకుంది ఆయనకి అని చెప్పి. అంటే పాట మంచిది, ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక ప్రేమ కథ ఉంటుందండి. అంటే కాలేజీ హై స్కూల్లోనూ కాలేజీలోనూ ఎక్కడో ఎవరినో చూసి ఓ మారు మనం మనసు పారేసుకుంటాం. ఆ తర్వాత దాన్ని మనం మన అదృష్టం కొద్దీ, అంటే అదృష్టం అని కాదు, సందర్భం కొద్దీ ఆ పారేసిన ఆ మనసు మనం ఎవరి దగ్గర పారేసుకున్నాం వాళ్ళ దగ్గరే దొరకచ్చు, లేదంటే మనమే దాన్ని వెతుక్కొని తెచ్చుకొని దాన్ని మళ్ళీ వేరే ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకు బహుశా, అంతే కదా. అయితే మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, లేదంటే మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమను మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆత్రేయ గారి కార్యక్రమం కదా, ప్రేమ గురించి మాట్లాడుకోకపోతే మనకి సాంప్రదాయానికి విరుద్ధంగా మనం వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అందుకని అనమాట ఇక మనకి బోల్డ్ రిక్వెస్ట్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇందాక పవన్ గారు ఒక మంచి పాటను రిక్వెస్ట్ చేశారు, ఇది కూడా ఆకరరాజ్యం సినిమా నుంచి. ఒక రచయిత పాట రాయాలంటే పదాలను వెతుక్కుంటారు, కానీ ఆత్రేయ గారి విషయంలో పదాలే ఆత్రేయ గారిని వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని అలంకరించు అని చెప్పి ఆయన పాటలో చేరి తమ స్థాయిని తమ గౌరవాన్ని పెంచుకున్నాయేమో అన్నట్టుగా ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. అటువంటి పాటలో ఇది కూడా ఒకటి, ఆకలజన్ చిత్రం నుంచి ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో బాలు గారు జానకి గారు పాడిన పాట. పవన్ గారు మీకోసం సార్, హియర్ యు గో.

సంగీత సాహిత్యాల సమరకృతి అనే పాట అతనికి రచన ఇలా ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వర్గల్పన వాకల్లాజం చిత్రం నుంచి పవన్ గారి కోరికపై మనకి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది. ఇది కూడా చాలా మధురాతి మధురమైన పాట. శోభన్ బాబు గారు, మంజుల గారు వాళ్ళిద్దరి మీద చిత్రీకరింపబడిన ఈ పాట. ఈ సినిమా విషయంలో శోభన్ బాబు గారికి డౌట్ ఉండేదట. వి మసూదన్ రావు గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. విక్టరీ మసూదన్ రావు గారు ఆయన మీద డౌట్ పడ్డారు శోభన్ బాబు గారు. ఈ సినిమా మొదటి నుంచి ఆయనకి ఎందుకో ఈ సినిమా అంతగా ఆడదేమో అని చెప్పి అనుమానం అట. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అబ్బో అద్భుతమైన సినిమా అండి, చాలా గొప్ప విజయం సాధించింది. శోభన్ బాబు గారి కెరీర్ ఇది కూడా గొప్ప బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమాలోంచి ఒక మెలోడియస్ పట్టు తేనె లాంటి పాట బాలు గారు సుశీల గారు పాడిన పాట. ఆత్రేయ గారి రచనకి చక్రవర్తి గారి స్వరకల్పనలో సుగాత్రి గారు హేరియుగో.

0: ಇಂಡಿಯಾ ಬಜಾರ್ ಸೇಡಾ ಪಾರ್ಕ್ ಗೆಟ್ ರೆಡಿ ಇಂಡಿಯಾ ಬಜಾರ್ ಇಸ್ ಹಿಯರ್ ವಿತ್ 3 days ಆಫ್ ನಾನ್ ಸ್ಟಾಪ್ ಫನ್ ಫುಡ್ ಅಂಡ್ ಫುಲ್ ಆನ್ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಮೇ 15th 16th ಅಂಡ್ 17th ಫ್ರೀಬೀಸ್ ರಾಫೆಲ್ ಪ್ರೈಸಸ್ ಅಂಡ್ ಎಕ್ಸ್ಕ್ಲೂಸಿವ್ ಡೀಲ್ಸ್ ಕಿಡ್ಸ್ ಫನ್ ಫೋಟೋಗ್ರಾಫ್ ಫೋಟೋ ಬೂತ್ ಅಂಡ್ ಲೈವ್ ಟ್ರೀಟ್ಸ್ ಸುಗರ್ ಕೆನ್ ಜ್ಯೂಸ್ ಚಾಟ್ ಅಂಡ್ ಆಲ್ ಯುವರ್ ಫೇವರೇಟ್ ಬೈಟ್ಸ್ ಎಟ್ ರಾಜರಾಜ್ ಕಿಚನ್ ಸೊ ಡೋಂಟ್ ಮಿಸ್ ಇಟ್ ದಿಸ್ ಈಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಶಾಪಿಂಗ್ ಇಟ್ ಈಸ್ ಅ ಫುಲ್ ಸೆಲೆಬ್ರೇಷನ್ ఇవాళ కార్యక్రమంలో అత్రేయ గారికి గురించి మనం ఇంకొక అరగంట టైం ఉందండి. ఇందులో నేను తప్పక వినిపించాల్సిన కొన్ని పాటలు అతి ముఖ్యమైన పాటలు కొన్ని ఉన్నాయి. అవి వినిపించకపోతే అత్రేయ గారి కార్యక్రమం అసలు పూర్తి కాదనమాట. అటువంటి పాటలు మనం ఇంకొక నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అందులో ఒక 4-5 పాటలు వినిపించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నందుకు కొంతమంది కాల్ చేసి రిక్వెస్ట్లు కూడా చేస్తున్నారు. చాలా మంచి పాటలు మనం వింటున్నాం, అలాగే వింటూనే ఉండండి. స్టే ట్యూన్, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం.
1: నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగస్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లాయ్ కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. దీంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: పాటలపల్లికి కార్యక్రమంలోకి శ్రోతలందరికీ కూడా మన స్వాగతం. అత్రేయ గారి పాటల కార్యక్రమంలో చివరి అరగంటకు వచ్చేసాం మనం. కొన్ని ముఖ్యమైన పాటలు వినిపించడానికి ప్రయత్నిస్తాను. ఒకటి రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి. అయితే ఆత్రేయ గారికి నచ్చిన పాట ఇందాక మనం విన్నాం కదా, అలాగే ఇది కూడా ఆత్రేయ గారికి నచ్చిన పాట. కాకపోతే ఇది రాసింది వేటూరు సుందరరామమూర్తి గారు. ఈ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆత్రేయ గారు అటువైపుగా వెళ్తూ ఈ పాట విన్నారట. విని ఎవరు రాశారు ఈ పాట అని తెలుసుకుని వేరే స్టూడియోలో అల్లంత దూరంలో ఎక్కడో వేటూరు గారు అక్కడ పాట సినిమా కోసం ఆయన వర్క్ చేస్తుంటే అక్కడికి వెళ్లి మరి ఆయన దగ్గరికి వెళ్లి ఎంత బాగా రాసేవారన్నా అద్భుతంగా రాసి, ముఖ్యంగా ఆ వెరసి అనే పదం వేసేవి చూడు అద్భుతం అన్నారట. ఆయన ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారట ఆశీర్వపూర్వకంగా. వేటూరు గారు ఆయన కుమ్మకుమ్మకోసన్న పుస్తకంలో ప్రత్యేకించి ప్రస్తావించిన విషయం గురించి అంతేనండి. ఒక పదం అద్భుతంగా ఒక చోట ఆ పదం పడినప్పుడు అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక అందమైన కిరీటంలో ఒక వజ్రం

చూసారు అలా అనమాట. ఈ పాటలో కూడా ఆయన ఇంతకీ ఏమంటారంటే పలగలోనే ఉంటుంది, అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోని మమకారం చెల్లిగా జీవించి వెయ్యేళ్ళు చల్లగా దీవించని నన్ను అమ్మగా నాన్నగా అని వాళ్ళిద్దరినీ కలిపి వెరసి నీ అన్నగా ఎంత బాగా చెప్పారో చూడండి. మామూలుగా తీసుకున్న సరే అమ్మలో ఆపదం ఆ అలాగే నాన్నలో చివరక్షరం నా ఈ రెండింటిని తీసుకుంటే అన్న అయింది కదండి, అందుకనే వెరసి నీ అన్నగా. ఆ పదానికి ఆత్రేయ గారు ఫిదా అయిపోయారనమాట. అయిపోయి వీటూరు గారు ఎక్కడ ఎదురుపడినా సరే పదే పదే ఆ పదం గురించి ఆ పాట గురించి అనివారట. ఆ వరసి అన్నను చూసావా, అది మాత్రం నీకే చెల్లింది, ఎంత బాగా అన్నావు కదా అని చెప్పి బాలుగారు ఎంతో హృదయంగా ఎంతో అద్భుతంగా పాడింది ఈ పాట. సోమబాబు గారు నటించిన పండంటి జీవితం చిత్రం నుంచి చక్రవర్తి గారి స్వరకల్పనలో

అన్న అనే నేను రేపు నిన్నలో కలిసిన చెల్లి అనే నువ్వు బతుకు నూరేళ్లు పచ్చగా, ఎంత గొప్ప భావన, ఎంత గొప్ప భావన ఇది. గుండెలు కరిగిపోతాయి కదా, పాషాణాలను కూడా కరిగించగల సాహిత్యం సంగీతం మన తెలుగువారికి సొంతం. ఇంత గొప్ప ఆత్రేయ గారి పాట అంటే మనసుకు నచ్చే పాట. ఇది వేటూరు సుందరరామూర్తి గారు రాశారు, కానీ మనసులను కరిగించి ఈ పాట కాబట్టి ఆత్రేయ గారికి అంతలా నచ్చింది. అఫ్కోర్స్ ఆ పందులో ఆ వెరసి అనే పదం ఆయనకు బాగా నచ్చింది, ఆ పద ప్రయోగం. అందుకే అతనికి ఈ పాట ఆత్రేయ గారికి బాగా బాగా బాగా నచ్చిన పాట ఇది. అందుకని ఆయన ఈ పాటను మనం కూడా విన్నాం. ఇక తరువాతి పాట ఇది ప్రేమనగర్ సినిమా నుంచి. ప్రేమనగర్ సినిమా అంటే రామానాయుడు గారికి కెరీర్ లో టర్నింగ్ పాయింట్. ఈ సినిమా తీసినప్పుడు అనుకున్నట్లు

ఈ సినిమా హిట్ అయితే మద్రాసు లేకపోతే ఫట్ అయితే కరణ్ చేయడం అనుకుని ఆయన దిగారట. అదృశ్య సత్తు ఆ సినిమా హిట్ అవడంతో రామానాయుడు గారు మద్రాసులోనే ఉన్నారు, మనకి చాలా మంది సినిమాలు దక్కాయి. ఆ సినిమా నుంచి ఆత్రేయ గారి రచనకి కె మహాదేవన్ గారి స్వరకల్పనలో గాన గంధర్వులు ఘంటసాల గారు ఎంత అద్భుతంగా పాడిన పాట అండి, భావయుక్తంగా ఘంటసాల గారు అంటేనే అక్షరం అక్షరంలో ఆయన భావాన్ని నింపి పాడతారనమాట. మా సహ ఆర్జే వాణి గారు, వాణి ఉప్పల గారు కెనడా నుంచి, వారి కోరికపై ఈ పాట వాణి గారు మీకోసం.

ప్రేమ్ నగర్ చిత్రించి అత్తయ్య గారి రచనకి కె మహాదేవన్ గారి స్వరకల్పనలో ఘనసాల గారు పాడిన పాట వాణి గోపుల గారి కోరికపై. తర్వాత మీరు వినబోయే పాట ఆ అమ్మాయి ఇద్దరు కలిసి పెరిగారు, అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు కలిసి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఆడుకున్నారు పాడుకున్నారు. పెద్దయ్యాక అతనే కాబోయే భర్త అని అమ్మాయి అనుకుంది. అనుకోవడం ఎంతమాత్రం తప్పు, అమాయకంగా అనుకుంది. తెర చూస్తే అబ్బాయి మంచివాడే కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు, అది ఆయన కారణాలు ఆయనకున్నాయి. ఆ అమ్మాయి పాడుతున్న పాట అండి ఇది, బహుశా ఇటువంటి పాటలు ఆత్రేయ గారే రాయగలరేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనసు ఉండాలండి, మనసు ఉంటేనే ఇటువంటి పాటలు రాయగలరు. ఎంత అమాయకంగా పరిమితం తెచ్చి ఒత్తును వేసి మూనను పోసి దీపం వెలిగించడానికి ఆలోచిస్తున్నావు మావ అంటుంది అమ్మాయి చివరిలో ఉంటుంది. మనిషితోటి వేళాకోవడం వాడు బానే ఉంటుంది కానీ మనసుతో ఆడకు మావా.

పగిలితే అతకదు ఇరిగిపోతే అతకదు మళ్ళా అంటుంది. సుశీల గారు ఎంతో హృదయంగా పాడిన ఈ పాట కె మాధవన్ గారి స్వరకల్పంలో ఆత్రేయ గారి రచన. తెలుగు సినీ చరిత్రలో కళాఖండాలు అనదగ్గ చిత్రాల్లో ఒకటి మోగ మనసులు. ఆ సినిమా నుంచి ఆత్రేయ గారి పాటలు అంటే మోగ మనసులు లేకుండా మనం ఆ కార్యక్రమం పూర్తి కాదు. ఆ సినిమా నుంచి ఈ పాట.

ఆత్రేయ గారు రచించిన మరొక పాట. ఇటువంటి పాటలు అడిగితే అంటే చదువుకునే పిల్లలకి అంటే హై స్కూల్ ముఖ్యంగా కాలేజీలో ప్రవేశించిన విద్యార్థులకు వాళ్ళకి కొన్ని కొన్ని సినిమా పాటలు ఇటువంటి పాటలు చెప్పాలంటే పాఠ్యాంశాలుగా పెట్టి దాని గురించి చర్చిస్తే ముందు ముందు వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుందండి. ఎందుకంటే అంత చక్కటి మాటలు మామూలుగా మనం చెప్పచ్చు పిల్లలకి, కానీ ఇంత అద్భుతంగా చెప్పడం బహుశా మనం వాళ్ళ కాకపోవచ్చు. ఆత్రేయ గారు మనకు ఆల్రెడీ ముందే అది ఆ మాటలన్నీ రాసిపెట్టారు కదా. ఆత్రేయ గారి పాటలు అంటే మాటలే అవి. ఈ పాట చాలా ముఖ్యం కాలేజీ స్టూడెంట్స్ కి. ఈ పాట వినిపిస్తే తర్వాత, ఎందుకంటే ప్రేమించినదే నిజమైతే మన్నించుటే రుజువు కదా, ఈ అక్షరాలని బోస గోడల మీద రాసి పెట్టాలి. అంత అద్భుతంగా రాశారు ఆయన. ఇవాళ జరుగుతున్నది అదే కదండి, ప్రేమిస్తారు అది నచ్చపోతే మన్నించరు అనేది లేదు. ఇంకా అది చాలా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళకి తెలియజెప్పాలి ఆ లేత వయసులో ఆ భావాలు కలగడం ఎంత మాత్రం తప్పులేదు, కానీ జీవితంలో మనం అనుకున్న ప్రాణం ప్రతిది అవ్వదు. అలాగే ప్రతి దానికి అంగీకారం ఉంటుంది, తిరస్కారం కూడా ఉంటుంది. అంగీకారం మనం ఎలా మనం తీసుకుంటామో అంతే గౌరవంగా తిరస్కారాన్ని కూడా మనం స్వీకరించాలన్న విషయం పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉంటుందండి. లెక్కలు, సైన్స్, సోషల్ అవి ఇవి సబ్జెక్టులన్నీ ఎవరైనా నేర్చుకుంటారండి. జీవితానికి పనికొచ్చి ఇటువంటి విషయాలు మాత్రం కనీసం ఒక క్లాస్ ఒక పాఠ్యాంశంగానే పెట్టి ఒక రెండు మూడేళ్ల పాటు చాలు. ఆ తర్వాత ఒక్క రెండు సంవత్సరాలు పెట్టినా చాలు, ఆ తర్వాత నుంచి ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. విద్యా విధానంలో ఇటువంటి మార్పులు వస్తే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అతడి గారి అద్భుతమైన పాట, ఘంటసాల గారు పాడిన ఈ పాట మాస్టర్ వేణుగారి స్వరకల్పనలో మురళీకృష్ణ చిత్రం నుంచి.

చివరగా ఆత్రేయ గారి గురించి ప్రముఖ రచయిత శ్రీ వేటూరు సుందరరామమూర్తి గారు అన్న కొన్ని మాటలు మనకి ఇక్కడ తప్పక మనం వాటి గురించి గుర్తు చేసుకోవాలండి. వేటూరు గారు ఏమన్నారంటే, ఆత్రేయ గారి గురించి అడిగినప్పుడు తెలుగు సినిమా పాటకు సంబంధించినంత వరకు నేను ఎక్కాలనుకున్న అంతస్తు ఆత్రేయ అన్నారు ఆయన. ఎంత గొప్ప మాట. అలాగే తన కొమ్మ సన్నాయి పుస్తకంలో కూడా ఆయన ఏమన్నారంటే, కొమ్మ కొమ్మకి ఒక సన్నాయి ఉండవచ్చు కానీ తెలుగు జాతి పట్టుగొమ్మ అయిన పాటలమ్మకి ఒక్కటే సన్నాయి, ఆ సన్నాయి పేరే ఆచార్య ఆత్రేయ. అది వేటూరు గారు అన్నమాట. మనం మనుషులమని ఎందుకంటే మనకు మనసు ఉంది కాబట్టే మనం మనుషులమని. ఆ మనసులో బాధ, కోపం, సంతోషం, దుఃఖం ఇలా ఇవన్నీ ఉంటాయని, ఈ భావాలు రకరకాల భావాలు ఉంటాయని, ఆ భావాలని పాటల్లోకి మాటల్లోకి తర్జుమా చేస్తే ఎలా ఉంటుందో తన పాటల రూపంలో తెలియజేశారు ఆత్రేయ గారు. ఆత్రేయ గారు గొప్ప రచయిత ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆత్రేయ గారు తన చరమ గీతాన్ని కూడా ఆయనే రాసుకున్నారు. అందులో కూడా ఒక రకమైన చిన్న హ్యూమర్ కూడా ఉందండి. ఆయన ఏమన్నారంటే, చలనచిత్ర నిర్మాతలు సంతశిల్ల సురకవి వరుణిది విని ఎచ్చరువు పొంద గురువు మల్లాది శ్రీశ్రీయు సరసనుండ తరలినాత్రేయ పరమ పదము చేర. చరమగీతాన్ని ఆయన రాసుకున్నారు ఎందుకంటే నిర్మాతలు అందరూ సంతశిల్ల అంటే ఆయన ఒప్పుకున్నారు అన్నమాట. నిర్మాతలు బాగా విసిగించండి, కానీ విసిగిస్తే ఉందంటే అద్భుతమైన పాటలు వచ్చాయి కదా మనకి. చివరిగా చక్కటి చోలపాట ఎంత బాగా పాడారు. మోగమంతుల సినిమా నుంచి ఆత్రేయ గారి రచనకి ఘంటసాల గారు పాడిన పాట కె మహాదేవన్ గారి స్వరకల్పనలు. ఈయన పాటల పల్లకి కార్యక్రమం ఈయన ముగిసినట్టు మళ్ళీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే పాటల పల్లకి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ఈనాటి కార్యక్రమం ఆదరించిన శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గుడిపూడి శ్రీనివాసరావు.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ USA on Instagram or call 972-829-5201.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ stop shop. From fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Celebrate

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

ఇండియాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమ్యం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: రేడియో సురభి రివిజిట్.
5: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జీ లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
6: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తా. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపాలాలి. వన్స్ అగైన్ రేడియో సర్వే కంగ్రాచులేషన్స్.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగర్షి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసినప్పుడు చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

chiste.

0: సాగుతోంది.
1: దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Used to generally public and shared spaces ante parks, streets, apartment complexes. Community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam chupinche maryada and best of all, it avoids complaints.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో శ్రువి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో శ్రువి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
4: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur,

0: నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ really wish you many more years and many more anniversaries. Inka bold mandi srotulni listeners manasulni aakattukovali ani manaspoorthiga korukuntu happy anniversary guys. I just love you. Radio Surabhi rocks. Name me RJ Bhargavi. Tada, bye bye. Thank you.
1: Jatakalu vastu jyotishyam followers ki information
2: endo
1: ivanni namme vallu nammani vallu pay attention.
2: Okay okay
1: pyar se pura inandi bhaiya
2: aisa kya
1: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా
2: బోలోబా.
1: బ్యూటిఫుల్ స్మైల్ తో మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది
2: కౌన్ బా.

ముందు నువ్వెంతని వాగి నోడి ముందు చిన్న చూపు చూసి నోడి ముందు నువ్వెంతని వాగి నోడి ముందు పడు పడు పడు పడు పడు లేచి నిలబడు లేస్తూ పడుతూ లేచి కలపడు.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: తలకి కేరిన్ తలకి కేరా ఫైడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Radio Surabhi Revisit.
4: Pallu chuvvu mantuna.
3: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagadbandi apply chesarandi ivanni.
4: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
6: Aya, Haleen, Rumali Roti, Natukodi Curries and much more. Peen Mar Indian Cafe.
3: Thank you for being in our journey.

అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్చేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగృష్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నా మమ్మ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

ఎస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. ఫోర్త్ యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
6: Larsen Travels mi mottam tourni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tourni book chesukoni travel badalni marchipondi.
7: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

అందరూ అయినా సరే ఏడు సరిపోయి నాలుగు సంవత్సరాలు ఇవ్వంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభం జరుగుతుంది.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ Drive, South Lake, or call 817-819-8888.
6: Namaste, Rajeshwari Garu. Here's wishing Radio Serabi a glorious 5th anniversary. And may your success continue. God bless you. My favorite song would be Swagarshi Udatharma from Mr. Perlam. It's one of the most beautifully written, composed, and romantic to picturize by Bapu Garu. Nana Mama, they work very hard on this farm. So, if you can, play it for me. Thank you.

0: Sura B revisit.
1: మమ్మకి SAT ACT preparation స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: Check out the Regal Glow Pro.
4: That's our water system to understand the vital role water plays in your life.
0: Thank you for being in our journey.
5: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తూ రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో రేడియో సురభి శ్రోతలందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th anniversary అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొగసివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ ఫార్మ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surbhi Jatra on June 7th.
1: Kavintalaki, Kerintalaki. Kerof address, Radio Surbhi.
0: Radio Surbhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
3: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
3: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalan They also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
6: Radio Surabhi Revisit.
7: Hey, morning, morning, man, we'll breakfast is on the way. I'll eat a lot of food in the Shakahara restaurant. RR Anand Bhavan.
8: Shiva, Iran Chai and Chaurastan. The first ever Desi drive-thru in America. Chaurastan.
6: Thank you for being in our journey.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్ విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4515
10: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate chesukuntunnanduku chaala happy ga undi. Mukhyanga mana telugu srotalandariki kuda Texas lo oka adbhutamaina platform Surabhi Radio Surabhi. Endukante deeni dwara meeru music ki daggara avutunnaru, telugu ki daggara avutunnaru. Annitiki ento cheruvulo untu andarni connect chestu ee Radio Surabhi chestunna prayatnaniki. Munduga the head of the organization Rajasthan gariki pratyekanga abhinandistu. This is just the beginning. సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్ ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని తెలుగు పాటని అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్
11: యుసి బాబు మీరేంటారు నన్ను చూస్తున్నారు ఎవరి డప్పుడు కొట్టడా

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0218.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
4: Radio Surabhi Revisit.
5: Immigration anagane prashnala mayam, adokka vichitra valayam, vaatiki ekeka samadhanam, akulalla.
6: Roju edo okati kottaga tinalanipiste, head to Desi Bites.
7: I asked you to come to our place.
8: Our place, Indian cuisine.
9: Thank you for being in our journey.
10: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
11: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
1: కవింతలకి కేరింతలకి కేర్ ఆఫ్ అడ్రస్ రేడియో సురభి
0: KDXX 107.9 FM HD3

0: Huntsville, Texas. అమెరికాలో తెలుగు నిస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM 83.
0: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేదో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the retail group home.
5: Extra water systems to understand the vital role water plays in your life.
0: Thank you for being in our journey.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, GP ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-451.
7: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthuvistu eppudu aananda paristunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తా. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా, ప్రామిస్.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ಚಂದ್ರರಾಜ ರಾಜೇಶ್ವರಿ ಏಳು ಎತ್ತರಕ್ಕೆ ನಾಲ್ಕು ಸಂತರು ಇಲ್ಲಿಂದ ಉಚ್ಚರಿಸಿದ ಸಂದರ್ಭಂಗಾ ನೀವು మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైనది రామదాసు పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికి

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు జాతర.radiosurabhi.com.

0: Call us for more information. 516-851-6919 or email at admin@radiosurabhi.com.
1: Aday 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model pitendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
3: Lost and Travels me mottam tour ni sampurnanga plan chestundi. Lost and Travels tho me tour ni book cheskondi, travel badal ni marchipondi.
4: So Asia, we serve authentic Indo-Chinese.
2: Thank you for being in our journey.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టాడా బాబాయ్, థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Lawson Travels me mottam toni sampurnanga plan chestundi. Lawson Travels to me toni book cheskondi travel badalni marchipondi.
3: Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
5: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
6: mera tumhara hamara pyar sabka favorite india bazaar
7: gata 24 ella nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit india bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with india bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search india bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho.

0: ఎన్ఆర్సీ పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో శ్రోభియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోభి 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/RSKOLATAM2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
3: నేను మీ బ్లూబెరీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com or write to support @mypursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ ఎన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: వచ్చేసింది ద మోస్ట్ అవేటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th
1: Radio Surabhi revisit.
2: Pal chuvu manchuna.
1: We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
3: Chala pagadbandi apply chesarandi vanni.
2: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru.
1: Aya, Haleem, Rumali Roti, Natukodi curries and much more. Queen Mar Indian Cafe. Thank you for being in our journey.
4: నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
5: హై ద మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎంఎస్జీ ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్ 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్

ఈ రోజు పొద్దున్నైనా జ్ఞానదేవేంటో మీకు చెప్పాలి, అది చెప్పి చాలా మాట్లాడాలి. దే ధనార్దన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. కాదండి, ఒక పుస్తకం చదివాను నేను రీసెంట్ గా, దాని పేరు సైకాలజీ ఆఫ్ మనీ. సో మీరు ఒకటి స్పెండ్ చేసే ఏదైతే ఉందో, మీ డబ్బులు స్పెండ్ చేసే తీరు విధానం అనేది మీ ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అన్నారన్నమాట. ఐ వాజ్ లైక్ ఏంటిది ఎమోషన్స్ మీద డిపెండ్ అవ్వండి, వాట్ ఈస్ టాకింగ్ అని అనుకున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో జనరల్లీ నేను ఇది ప్యూర్ మ్యాథ్ లా ఉంటుంది, ఇది అంతా మాకు ఎందుకు అని అంటారు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ స్టార్టెడ్. సో ఇమాజిన్, నేను ఇండియాలో మార్నింగ్ 6 o'clock లేవాలని అనుకున్నాను అనుకోండి, లేట్ అయింది సమ్మర్ 8:00 లేచా. ఓకే, సో జనరల్ నాకు లేచిన వెంటనే కొంచెం బ్రెయిన్ ఆఫ్ ఉంటుంది, 1.5 to 2 hours నాకు కొంచెం ఏ పని చేయబోద్ది కాదు. సో అలా మెల్లగా డేని స్టార్ట్ చేసి టిఫిన్ చేయడానికి ఇట్ గెట్స్ డిలేట్ అనమాట. కొన్నిసార్లు ఆ టైం వర్క్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఐ ఇమీడియట్లీ రష్ టు ద వాట్ ఎవర్ మీటింగ్ ఆర్ వర్క్ ప్లేస్ దట్ ఐ హావ్ అండ్ పరిగెడుతూ ఉంటా. ఆ గ్యాప్ లో ఐ ఎండ్ అప్ బయింగ్ ఫుడ్ ఎట్ అవుట్ సైడ్. ఓకే, దాని తర్వాత ఆ మీటింగ్ అయిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ ఐ హావ్ ఎ ఛాన్స్ టు కమ్ బ్యాక్ హోమ్, ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఆర్ ఎల్స్ నేను మార్నింగ్ ఉన్న రష్ లో ఒకవేళ నేను మార్నింగ్ ప్రిపరేషన్ ఫుడ్ పిక్ చేసుకోలేదు అనుకోండి, ఐ విల్ ఎండ్ అప్ బయింగ్ ఫుడ్ అగైన్. మళ్ళీ మధ్య కాలంలో ఏంటంటే ఐఎమ్ థింకింగ్ టు బై న్యూ వెహికల్. సో అందుకని ఇప్పుడు కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ వెహికల్ అనమాట, ఎండ్ అప్ యూజింగ్ బైక్ ట్యాక్సీస్ ఆర్ వాట్ ఎవర్ కార్ ట్యాక్సీ అట్లా అనమాట. సో అలా అన్నా నేను జస్ట్ బికాస్ ఐ వాస్ ప్లాన్ అనుకున్నాను అంత పద్ధతికి ఇట్లా చేయాలని అనుకున్నాను, కానీ జస్ట్ బికాస్ ఐ వోకప్ 2 hours లేట్ ఐ ఎండెడ్ అప్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 500 to 1,000 rupees ఎక్స్ట్రా. ఓకే, అదే నేను పొద్దున్నే లేచి ఉంటే నాకు నేను అబ్బా పర్లేదులే అని అనుకోకుండా రే లేవాలరా అని అనుకుని ఉంటే, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చిన్న చిన్న కంపల్షన్స్ కనుక ఆపుకుని ఉంటే ఆర్ ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ సేవ్డ్ ఆర్ ఐ వుడ్ హ్యావ్ నాట్ ఓవర్ స్పెండ్ ఇట్. ఓకే, దీన్ని రెండు విధాలుగా చూడొచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉండడం కాదు, అసలు మనం ఎలా మనం ఎలా సంపాదించాలంటే అసలు దీని గురించి ఆలోచించకుండా సంపాదించాలని ఆలోచించాలి. లేదు అని అంటే ఇప్పుడు ఉన్నదాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకోవాలని ఆలోచించాలి. సో ఇవన్నీ ఎక్కడ ముడిపడి ఉన్నారా అని అంటే యువర్ ఎమోషన్స్. సో మీ ఎమోషన్స్ గనక మీ కంట్రోల్లో లేకపోతే మీరు స్పెండ్ చేసే విధానంలో చాలా మార్పులుంటాయి, అది సంగతి. అందుకనే ఒక బ్యూటిఫుల్ పాటతో ఈరోజు స్టార్ట్ చేద్దాం. మరి మీ ఎమోషన్స్ కంట్రోల్ ఉన్నాయా లేదా వెన్ ఇట్ కమ్స్ టు స్పెండింగ్ థింగ్స్? మరి మీరు స్పెండ్ థ్రిఫ్టా లేకపోతే ఇంపల్సివ్ స్పెండరా ఏంటి అనేది నాకు కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెడీ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. మై డియర్ లక్కీ భాస్కర్స్, వాట్ ఆర్ యు డూయింగ్?

చక్రవర్తికి వీధి బిత్తగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని. మత్త నోటుతో లైఫ్ లక్షలీకుడు పెట్టుకుంటుంది.

టబ్ టబ్ అని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలక్ష్మిని లవ్ పాడి కట్టుకోరా చక్రవర్తికి విధి విధగతకి బంధువవుతానని అంది మణి మణి అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అని అంది మణి.

జీవితం ప్రతి నిమిషం సొమ్మిచ్చి పుచ్చుకోరా, దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా.

నేను అదే చెప్తున్నా, డబ్బు రా డబ్బు డబ్బు రా, అరే డబ్బే డబ్బు డబ్బు రా. ఇన్ఫాక్ట్ ఈ విషయం గురించే నేను చాలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HG3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. సో ఇఫ్ యు ఆర్ ఇంటూ రొమాంటిక్ గెస్చర్స్ ఇన్ ద మార్నింగ్, మేబీ సంథింగ్ టు యువర్ వైఫ్ ఆర్ సంథింగ్ టు యువర్ హస్బెండ్, ఇఫ్ యూ వాంట్ టు సే ఒక చిన్న రొమాంటిక్ టిప్ ఇస్తా, అది నీ షో ఏంటి నువ్వు మాట్లాడి అంటారా? లేదండి, ప్రతి ఒక్కళ్ళు ఆ కోణం ఉంటుంది కదా. సో ఈరోజు May 13th, ఓకే, ఇన్ కేస్ మీ పార్ట్నర్ గారికి మీరు కాల్ చేసి మంచి చీజీ డైలాగ్ మార్నింగ్ మార్నింగ్ కొట్టాలనుకుంటే, ఎస్ ఈరోజు May 13th, అందుకే నేను మే తేరా అని పాట పాడండి, ఓకేనా? నేను ఇప్పుడే కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎవరికి ఏంటి అని డీటెయిల్స్ మీకు కనొస్తాను. ఇప్పుడు అయితే మంచి పాట వస్తుంది, వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 HG3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మంచి పాట ఫర్ యూ.

లాకప్పు హాస్పిటల్ కు గెస్ట్ అవుదురు. రైలెద్దాం కొండ కొనకు పోయేదే ఉంది మనకు ఆస్ట్రాలో వెంటుక మన చేసు.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: Building school anukoni em laabam
3: anduke Value Financial Services undi kada,
4: specializing in core Java and ES Inc.
5: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
1: Thank you for being in our journey.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
9: Yes sir.
8: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
8: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite tart items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajuraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: Yes, అది మ్యాటర్. వాయిస్ ఎవరిదో మీరు గుర్తుపట్టేసుకుంటారు ఇప్పటికి నాది. దే దనదర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సర్బీ 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. కొన్నిసార్లు మీరు అవుట్పుట్ మాత్రమే వింటారు. ఆ అవుట్పుట్ ఇవ్వడానికి దాని వెనకాల జరిగే యూనో కింద మీద పడే పాటలు చాలా మందికి తెలియదు అనమాట. సో హౌ ఐ గేవ్ వాయిస్ ఓవర్ ఫర్ దిస్ సాడ్ ఒక ఇన్సైడ్ జోక్ ఐ డోంట్ వాంట్ రివీల్. ఎనీవేస్, ఆ విషయాన్ని పక్కన పెడితే నేను చాలా ఆనందంతో చాలా ఎక్సైట్మెంట్ తో హైదరాబాద్ ఖచ్చితంగా బాగా ఆడేస్తుందండి అదండి ఇదండి అని చెప్పి ఎక్సైట్మెంట్ తో అనుకుని ఏదో జరుగుతుంది మ్యాజిక్ అని చెప్పి మ్యాచ్ చూస్తున్నాను. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు బౌలింగ్ వేసినప్పుడు బాగా కంట్రోల్ గా వేస్తున్నారండి. ప్రఫుల్ ఈజ్ ఆన్ బోర్డ్, ప్యాట్ కమిన్స్ ఆన్ బోర్డ్, అందరూ ప్రాపర్ గా ల్యాండ్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ మన బ్యాటింగ్ మరి ఇంతలా ఎత్తేస్తుందని అస్సలు అనుకోలేదండి. లిటరల్లీ అంటే జోకులు వేస్తున్నారండి. హైవే పిచ్లు అయితే తప్పితే నార్మల్ పిచ్లో మీరు ఆడలేరంటరా, కొంచెం బాల్స్ లో అయితే కొట్టలేరంటరా, కొంచెం బాల్ బౌన్స్ అయితే దొరికేస్తారంటరా అని చెప్పి అంటున్నారు. సరే అది కూడా ఓకే, బట్ 86K ఆల్అౌట్ అయిపోయి ఇప్పుడు టేబుల్లో ఉన్న పరిస్థితి, మనకున్న రన్ రేట్ ఆలోచించి, లాస్ట్ 2 మ్యాచ్లు పైగా సిఎస్కే ఆర్సీబీతో ఉండి ఖచ్చితంగా గెలవాల్సిన పొజిషన్ అని ఏదైతే ఉందో, ఓకే దట్ ఈస్ పుట్టింగ్ మీ ఇన్ థాట్ అనమాట. ఎనీ హైదరాబాద్ ఫ్యాన్స్ ఓవర్ దేర్ హూ వాచ్ ఎస్టర్డేస్ మ్యాచ్, కానీ జనరల్ సార్ నాకు అంటే ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్తేనే ఒక నెగిటివ్ వైబ్ రా అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా. అలా అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన ప్రతిసారి ఒక టిపికల్ ఇండియన్ ఫ్యాన్ గా, టిపికల్ హైదరాబాద్ ఫ్యాన్ గా అదే ఫీలింగ్ వస్తుంటుంది సార్. అది చేయండి సార్, ఏదో చేయండి, ఆర్సీబీతో మ్యాచ్ గెలిచేయండి లేదా చెన్నైతో మ్యాచ్ గెలిచేయండి, ప్రశాంతంగా ప్లే ఆఫ్స్ వెళ్ళిపోదాం, ఈ టెన్షన్ అన్ని మనకు వద్దు. మన ఫ్యాన్ సంగతి మనకు తెలుసు, మనకున్న బీపీ ప్రెషర్లు మనకు తెలుసు, వద్దు ఆ జోన్ లో మనం వెళ్ళొద్దు, ఓ మంచి పాడేసుకుందాం. షైతాన్ హే ఏ దుష్మన్ కా అంటూ ప్రూవ్ చేద్దాం. ఓకేనా, బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ డాకు మహారాజ్ ఓన్లీ ఆన్ రేడియో సర్బీ 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్.

ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. సింగపల్లెను శిఖరము చేరు, నా పేరు నరసింహ, ఇంటి పేరు గండసింహ, నా తోటి ఉన్న సేన ఉరికేటి యువ సేన. చూపు ఉగ్ర నరసింహ, ఉప్పు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ.

0: సింగమల్లెను చేరు శిఖరము చేరి నింగిని కోరు.
1: ఎస్, వన్ ఆఫ్ ద ఐకానిక్ సాంగ్స్ ఏఆర్ రెహమాన్ గా కంపోజ్ చేసిన మూవీ పాట ఫ్రమ్ ద మూవీ నరసింహ వినసం. తమిళ్లో చెప్పాలంటే పాడి చెప్ప దే దనదర వినస్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ ఈ టైంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అంటే హౌ ఇంపార్టెంట్ ఈ స్పిరిచువాలిటీ అనే దాని గురించి ఒక చిన్న టచ్ ఇస్తాం. అంటే రజనీకాంత్ గారు రీసెంట్ గా ఐ డోంట్ నో నేమ్ ద ప్లేస్ బట్ ఒక ఆశ్రమానికి అట్లా వెళ్ళారట. సో జనరలీ ఆయన 2 డేస్ ఉండాల్సింది. అక్కడ ఉన్న ప్లేస్, ఆ ఫుడ్, లేకపోతే జనాలు, యునో యానిమల్స్, ఇవన్నీ నచ్చి హీ ఎండెడ్ అప్ స్టేయింగ్ అట్ ద ప్లేస్ ఫర్ ఆల్మోస్ట్ 15 డేస్ అట. ఓకే, సో ఆ 15 డేస్ స్టేలో మధ్యలో ఆ మెయిన్ ఎవరైతే పెద్ద హెడ్ ఎవరైతే ఉన్నారో, ఆ బాబా గురు వాట్ ఎవర్, సో ఆయన 2 సార్లు నాతో పాటు కాసేపు సత్సంగంలో అట్లా వాళ్ళని పలకరించుద్దామని. అంటే ఎందుకంటే నేను వచ్చానంటే ఇప్పుడు అందరూ సెల్ఫీలు ఇవన్నీ అడుగుతారు, మళ్ళీ ఇవన్నీ అవసరమని చెప్పేసి అని అంటే లేదు అని చెప్పి కొంచెం మొహమాట పెట్టే కొద్దీ ఆయన వెళ్ళారట. సరే మీ ఇష్టం అని చెప్పి ఆయన వెళ్తున్నప్పుడు మీరు నమ్మరు, లిటరలీ ఒక్కళ్ళు కూడా నన్ను ఫోటో అడగలేదు, నాకన్నా ఎక్కువ ఫోకస్ బాబా మీదే ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇట్ టెల్స్ అబౌట్ వన్ థింగ్, నాకు ఏంటి అని అంటే ఇప్పుడు చాలా మటుకు మనకు వ్యక్తి పోచాలు ఎక్కువ అండ్ అది ఎంతలా పెడతామంటే కొన్నిసార్లు మన పనులని పక్కన పెట్టి ఆ పొజిషన్ పెడతాం కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో యూ బీయింగ్ కాన్షియస్ టువర్డ్స్ థింగ్స్ అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ డ్రైవింగ్ యూ అండ్ వాట్ రియలీ మ్యాటర్స్ ఫర్ యూ ఇస్ అట్మోస్ట్ కీ కదా. సో ఆ మొత్తం కాన్వర్సేషన్ లో లాస్ట్ ఒక మాట ఏమన్నారంటే, స్పిరిచువాలిటీ ఇస్ సచ్ ఎ ప్లేస్ వేర్ ఇది గనక పీక్ లో, కాన్షియస్నెస్ పీక్ లో ఉంది అని అంటే ఈవెన్ ఆఫ్టర్ యువర్ డిమైజ్ ఆల్సో ఇట్ యునో యూ విల్ బి రిమెంబర్డ్ అండ్ యుల్ బి ఫెల్ట్ అండ్ దట్స్ హౌ ఈవెన్ హీఈస్ రిమెంబర్డ్ అని చెప్పి ఆయన గురించి మాట్లాడారు అనమాట. అది సంగతి. సో మేబీ ఇంకా టైం వచ్చింది నాకు తెలియదు కానీ కొంచెం మీరు స్పిరిచువల్ గా ఉంటున్నారా, కాన్షియస్నెస్ వైపు లైట్ గా ఆలోచిస్తున్నారా, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యుర్ డూయింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ లైక్ మెడిటేటింగ్? అది క్రికెట్ కావచ్చు, లేకపోతే మీ వర్క్ కావచ్చు, వాట్ ఎవర్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ యూఆర్ మెడిటేటింగ్? చుట్టుపక్కల సిచ్యువేషన్ అని మర్చిపోయేలాగా లెట్ మీ నో యువర్ థాట్స్. 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. అండ్ మీన్ వైల్ మనం ఇలా స్పిరిచువాలిటీ కాన్షియస్నెస్ అని మాట్లాడుకుంటే రాజు వచ్చి హిస్టరీ గురించి మాట్లాడతారంట మన భారతంలో అంటూ.

ఈ కొండ వీడు వైభవాన్ని చూసి కందుకొట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దగాని నాట్యంలో మయూరి.

ఎస్, మంచి పాట వినేసాం ఫ్రమ్ ద మూవీ జగదేక్ వీరుడు అట్లోక సుందరి. అండ్ ఈ టైంలో ట్రాఫిక్ కన్నా ముందు వెదర్ ఎట్లా ఉంది, అండ్ వెన్స్డే మార్నింగ్ హౌ ఇస్ ఇట్ ట్రీటింగ్ యూ అన్న దాని గురించి ఒక చిన్న లుక్ ఇద్దాం. నిన్నైతే చాలా బాగుంది దారిలో వస్తున్నట్టు కూడా, బికాస్ ఇట్స్ ప్రిటీ సన్నీ. ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ లైక్ యూనో కొంచెం మంచిగా వేడిగా ఉంది అని చెప్పేసి అన్నారు. అండ్ ఎప్పుడైతే టెంపరేచర్ ఎలా ఉంది ఆన్ వెన్స్డే మార్నింగ్ అంటే 68 ఫారెన్హీట్ చూపిస్తుంది, అండ్ హ్యూమిడిటీ 77% చూపిస్తుంది, అండ్ విండ్ 2 miles per hour అనమాట. బట్ ఆన్ ద అదర్ నోట్, సండే మండే ట్యూస్డే మధ్యలో ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ యూ మైట్ అబ్జర్వ్ అ రెయిన్ ఫాల్. అదేంటయ్యా ఇప్పుడే ఎండలన్నాం అదన్నాం ట్రాఫిక్ అన్నాం, మరి అదే కదండి. డాలస్కి వచ్చామంటేనే ఒక పాయింట్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, అది మనల్ని ఎలా ఆడుకుంటుంది అన్న విషయం మనకి తెలియదు. ఒకసారి బాటనీ క్లాస్లోకి వచ్చినట్టుంటుంది, ఒకసారి కెమిస్ట్రీ క్లాస్లోకి వచ్చినట్టు.

0: Yes, Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. Untunnaru prasthanikaithe traffic gurinchi maatadalani naaku kuda undi, kaakapothe ad break mari pakkarle undi. సో కాసేపట్లో మనం యాడ్స్ లోకి వెళ్తాం అండ్ దాని తర్వాత విల్ టాక్ అబౌట్ వేర్ ఇస్ ద ట్రాఫిక్ అండ్ వేర్ యూ గైస్ ఆర్ స్టాపింగ్ అట్ దిస్ మూమెంట్ అండ్ కపుల్ ఆఫ్ సాంగ్ రిక్వెస్ట్ దట్ వీ కెన్ టేక్. 9763619966 ఇస్ మై కాలింగ్ నెంబర్. పొద్దు పొద్దునే మీ బిజీ ట్రాఫిక్ రోడ్ లో కాస్త నా కూడా ఓ పాట ప్లే చేయమని మీరు అడగచ్చు. అస్సలు మొమటం లేవు, ఓకేనా? ఉప్పు పప్పు అంటూ కలిపేసుకోండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ.
1: Time check. Studio low time, 8 a.m.

0: to Radio Suripi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noor inchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. May 16th inka 17th na Hyderabad nunchi meeku oka timeless experience andichadaniki vastunaru Second Skin, where every saree feels truly like a second skin. Meekosam testunaru a stunning collection of silks, banarasis, kanchi, inka enno enno pandagalu, pellillu, even edaina, add something beautiful to your wardrobe with Second Skin, happening on May 16th and 17th from 12 p.m. to 7 p.m. at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
7: ఎస్ దే దనదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. మిడ్ వీక్ ఆల్మోస్ట్ వెన్స్డే దగ్గరలో ఉంది కదా, ఆఫీస్లకి ఏమి వెళ్తారు లే, వర్క్ ఫ్రం హోమ్ లో అనేస్తారేమో అని అనుకున్నా, బట్ ట్రాఫిక్ మాత్రం పీక్ పీక్ పీక్ మామూలు పీక్ చూపించట్లేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం అలా సరదాగా రీయూనియన్ టవర్ సైడ్ నుంచి మీరు ఐదటి హెచ్ఓవీలు, రివర్ ఫ్రంట్ రోడ్డు, బులవాడ్లు ఇటు సైడ్ వెళ్తుంటే కనుక మామూలు కాదు, కొత్త కొత్తగా కాదు, అదే పాత ట్రాఫిక్ ఎదురబడుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఆర్ట్ డిస్ట్రిక్ట్ వైపు నుంచి హాల్ స్ట్రీట్ వైపు వెళ్తుంటే మాత్రం చాలా చాలా చాలా చాలా గట్టిగా పట్టబోతుంది. సో ప్రస్తుతానికి ఈ ఏరియా దగ్గర ట్రాఫిక్ ఉంది. అండ్ ఫోర్ట్ వర్త్ ప్రజలు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా మా ఫోర్ట్ వర్త్ గురించి ఏమైనా మాట్లాడొచ్చు కదా అని అంటే మాత్రం సౌత్ వెస్ట్ ఆర్లింగ్టన్ నుంచి సౌత్ ఈస్ట్ ఆర్లింగ్టన్ వైపు వెళ్తుంటే కనుక యూ హ్యావ్ స్ట్రెచ్ ఆఫ్ ట్రాఫిక్ ఫర్ వైల్. అండ్ ఫోర్ట్ వర్త్ మెయిన్ సెంటర్ దగ్గర అండ్ గ్రేప్ వైన్ ఏరియాలో ట్రాఫిక్ కనిపిస్తుంది. ఇది కాకుండా ఎక్కడైనా మీరు చెక్కున్నారా, ఆగారా, పాట కావాలా, కాల్ చేయండి. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఎందుకో ఈరోజు కొంచెం మెలోడ్రామాటిక్ అనిపిస్తుంది, పేరెంట్స్ గుర్తు చేసుకుంటూ పాడేద్దాం.

0: నేను స్పెట్లయితే అడుగుతా నీకు అవి ఏంటో మాట్లాడతాం. గిరి గారు ఉన్నారా?
1: ఎస్ అవినాష్, హౌ ఆర్ యూ?
0: ఆల్ గుడ్ అండి. ఈరోజు ట్రాఫిక్ ఎలా ఉందండి?
1: అస్సలు ఏ మాత్రం యూనో జనాలు అయితే అసలు సడన్ గా బయటకు వచ్చినట్టున్నట్టే అనిపిస్తుంది నాకైతే.
0: నేను ఇటు పక్కన ఇక్కడ ట్రాఫిక్ చూస్తున్నా, ఫోర్ట్ వర్త్ ఎక్కడ తగ్గట్లేదు, ఇక్కడ డాలస్ మెయిన్ రోడ్ తగ్గట్లేదు, అన్ని చోట్ల చాలా బిజీగా ఉంది. బస్సులు దొరుకుతాయా, వీళ్ళు వెళ్తున్నారా, ఏంటి అని అడుగుదాం అనిపించింది.
1: అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాదు కానీ జనరలీ లుక్స్ లైక్ యూనో పీపుల్ ఆర్ గెటింగ్ జస్ట్ స్టార్టెడ్ గెటింగ్ యూస్ టు ద సమ్మర్ అనమాట. అంటే స్కూల్స్ కూడా ఇంకా అయిపోతున్నాయి, సో ఇప్పుడే ఇంక అందరు బయటకు వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటున్నట్టున్నట్టుంది, అలవాటు అవుతున్నట్టుంది రోడ్స్ కి. ఈ రోజు నుంచి ఏమంటారు, యాన్యువల్ ఎగ్జామ్స్ అంటూ ఉండవు, అంటే స్టార్ ఎగ్జామ్స్ ఇట్లాంటివి ఉంటాయి స్కూల్లో, అవి అయిపోయిన తర్వాత ఇంకా ఒక వన్ వీక్ తర్వాత వచ్చేస్తుంది. మే 21st నుంచి హాలిడేస్, ఇంకా స్ప్రింగ్ మన ఇది సమ్మర్ బ్రేక్.
0: జూన్ ఎండ్ దాకా ఒకటి ర్యాంప్
1: ఇక్కడ, జూన్ ఎండింగ్ ఇంకా 2.5-3 months ఉంటుంది హాలిడేస్. మళ్ళీ సెప్టెంబర్ మిడ్ లో స్టార్ట్ అవుతుంది. ఉంటది పిల్లలకు బాగానే ఉంటది, ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకు ఉంటది దేత్తడి పోచమ్మ గుడి టైప్ లో ఉంటది అన్నమాట. మీది కొంచెం క్లారిటీ లేదనుకుంటా, అది ఇంటర్నెట్ డిస్టర్బెన్స్ వస్తుంది బాగా.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correct day, free Kolatam at Jatara. Aite ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. Or write to support@mypursue.com.
4: Oh, hello, dinner plans ending. Group lower M support SLR.
5: What a day! I'm completely exhausted. Dinner plans ending.
6: The name on the ladder is dinner ki. Dinner plans ending.
0: Every time, okay question. Dinner plans ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets ranchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని.
9: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం అవినాష్ ఉన్నారు. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అవినాష్, ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ మనం మాట్లాడదాము. And looks like there is some kind of a technical difficulty from Avinash's end, which he is fixing it right now. And meer vintunaru Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nestam. All right, so manchi manchi paatalu vintunam ani cheppi manaki feedback vastundi. Thank you so much for all those songs and listening for these songs. And next paata manam vineddam Bommarilu cinema nunchi, naaku ishtamaina paata na playlist lo nunchi. Here it is, mee andar kosam.
10: Bunny needs a-

బొమ్మరిల్ల సినిమా నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఆల్ రైట్, సో నేను వస్తుంటే మాత్రం ట్రాఫిక్ మామూలుగా లేదు ఈరోజు. అండ్ నాకు వేరే వేరే కాల్స్ కూడా వచ్చాయి అండ్ మెసేజెస్ కూడా వచ్చాయి. అండ్ అన్ని విధాల ఎక్కడికక్కడ బ్లాకేజ్ ఉందన్నమాట. మ్యాప్ కూడా అదే చూపిస్తుంది టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వెబ్సైట్ లో. సో ప్రస్తుతానికి ఉన్న ట్రాఫిక్ అప్డేట్ అది. అండ్ మరి మీ వెడ్నెస్డే ఎలా స్టార్ట్ అయింది? నాకు వెన్స్డే అనాలా వెడ్నెస్డే అనాలా అనేది చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్ అండి. ఇందాకనే ఆ కన్ఫ్యూజన్ ఒక కాలర్ కాల్ చేసి క్లారిఫై చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ సమ్ టైమ్స్ యూనో సమ్ వర్డ్స్ ఎలా ఉంటాయంటే మనకి మన వర్డ్స్ లెటర్స్ పలకడం కొంచెం సైలెంట్ గా ఉన్న లెటర్స్ ఉంటాయి కదా, ఈ పలకడం ఇబ్బందిగా ఉంటుంది. సో అదనమాట వెన్స్డే ఆర్ వెడ్నెస్డే. మీరేమనుకుంటున్నారు, వెడ్నెస్డే అనాలనా వెన్స్డే అనాలనా? కాల్ చేయండి 972-636-1966. DFW మార్నింగ్ వైబ్స్ లో ఉన్నాము అండ్ ఈ రోజు మనం వెన్స్డే మార్నింగ్ వైబ్స్ లో ఉన్నాము. లెట్స్ లిసన్ టు అనదర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సైనికుడు.

ఆల్ రైట్, విజయ్ గారు కాల్ చేస్తే మాట్లాడుతున్నానండి ఆఫ్ ఎయిర్ లో. సో విజయ్ గారు వారి పేరెంట్స్ ని ఇండియా నుంచి తీసుకొచ్చి ఇప్పుడే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు అమెరికాకి, అండ్ వెల్కమ్ బ్యాక్ టు దెమ్ యాజ్ వెల్. అండ్ ఐ హావ్ గివెన్ ఎ స్పెషల్ ఇన్విటేషన్ టు అటెండ్ ద జాతర అలాంగ్ విత్ ద పేరెంట్స్ అనమాట, అది విషయం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ లెట్స్ సీ, అవినాష్ ఉన్నారా? Yeah, looks like you know he is working still on his from his end. So ilop manam chakri gar daggara oka special tinge of voice untundi. We

రియల్లీ మిస్ దట్ వాయిస్. ఆ వాయిస్ ఎలా ఉంటుంది అండ్ వాడు మ్యూజిక్ డైరెక్టర్ బై ప్రొఫెషన్, బట్ వారు పాడిన పాటలు కూడా చాలా వరకు హిట్ అయ్యాయి అన్నమాట. వాటిలలో ఒక మంచి పాట ఒకటి విందాము, ఫ్రమ్ ద మూవీ అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమా నుంచి. ఈ ఈ పాటలో ఉన్న చక్రి గారి వాయిస్ ఒకసారి చూడండి, చాలా ఎంత డిఫరెంట్ గా ఉంటుందో మనకే అర్థమవుతుంది. లెట్స్ లిసన్ టు దిస్.

అది చక్రి గారి వాయిస్ లో ఉన్న పవర్. అవినాష్, యా లుక్స్ లైక్ హీ స్టిల్ వర్కింగ్ ఆన్ హిస్ ఎండ్ అండ్ ఆల్సో మనం కూడా మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. ఎందుకంటే ఉదయం మంచి మంచి పాటలు వినడం అనేది రేడియో సురభి నుంచి మేము అందిస్తున్న ఆనవాయితీ అండ్ వీ విల్ బి మెయింటైనింగ్ దట్ యాజ్ వెల్. ఆల్ రైట్, అది విషయం. అండ్ నెక్స్ట్ సాంగ్ వినిద్దాం. సినిమా పేరు మనందరికీ తెలిసిందే. ఈ పాట నెక్స్ట్ పాట పాడిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరో తెలిస్తే కాల్ చేయండి 9726361966. పాట ప్లే చేసే ముందు హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే కాన్సెప్ట్ మనం జాతర సందర్భంగా రన్ చేస్తున్నాం కదండి కాంటెస్ట్, దానికి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాం. ట్రివియా ఏంటంటే, హైదరాబాద్ జట్టుకి ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ రిప్రజెంట్ చేశారు. ఆబ్వియస్లీ మనకు తెలిసిన సుపరిచితమైన పేరు వెంకటపతిరాజు గారు అండ్ ప్రజ్ఞానోజా అండ్ ఇంకొక క్రికెటర్ ఎవరు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫార్మాట్స్, రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫార్మాట్స్, హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో భారత్ జట్టుకి రిప్రజెంట్ చేసిన మూడవ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎవరో తెలిస్తే కాల్ చేయండి. పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం డజంట్ మ్యాటర్, లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ వేసి ఉండాలన్నమాట. కాల్ చేయండి 9726361966.

0: ఆల్ రైట్, నా ట్రివియా కొంచెం కాంప్లికేట్ అనిపిస్తుంది. కాల్స్ వచ్చాయి, సమాధానాలు చెప్తున్నారు, కానీ నాకు తెలిసిన సమాధానం రాలే. అట్లయితే ఒక పని చేస్తా, కొంచెం ఈజీ చేస్తా క్వశ్చన్. మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇందాక నేను లెఫ్ట్ ఆర్మ్ అన్నా కదా, స్పిన్ అన్నాను, అది వదిలేద్దాం. ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. హైదరాబాద్ నుంచే భారతదేశానికి రిప్రజెంట్ చేసిన ముగ్గురు రైట్ ఆర్మ్ బౌలర్స్, మీడియం బౌలర్స్ ఎవరో చెప్పండి, మీడియం ఫాస్ట్ బౌలర్స్. ఒక ఇద్దరు అయితే నేనే చెప్పేస్తా, మహమ్మద్ సిరాజ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ కాదు బట్ స్టిల్ యూనో ఆంధ్రప్రదేశ్ నుంచి అనుకుందాం దాన్నే ఉంది కానీ, నితీష్ కుమార్ రెడ్డి అండ్ మహమ్మద్ సిరాజ్ కాకుండా భారత్ జట్టుకి మన తెలుగు తేజం ఇంకొక అతను రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ కూడా వేశారనమాట. అతని పేరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి, 9726361966. మీరు ఆలోచిస్తుండండి, ఈలోపు నేను రేడియో సురభి జాతర గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. జాతర ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ June 7, 2026 అండి. అండ్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ ఇండోర్స్, ఫ్రిస్కో ఫ్లయర్స్ లో చేస్తున్నాము. అండ్ మనకి సీతారామ కళ్యాణంతో పాటు, కోలాంతరంతో పాటు ఇంకా వెండర్ బూత్స్ అండ్ ఫుడ్ బూత్స్ ఉండబోతున్నాయి. అండ్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ యాక్టివిటీస్ విల్ బి దేర్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట. బికాస్ ఆఫ్ ఫ్యూ ఛాలెంజెస్ ఆబ్వియస్లీ, మనకి వెదర్ ఛాలెంజెస్ కానీ ఇంకా వేరే వేరే యూనో కారణాల వల్ల ఈసారి మనం ఇండోర్ లో చేస్తున్నాం ఫ్రిస్కో ఫ్లయర్స్ లో రేడియో సురభి జాతర. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ రైట్ అన్ ఈమెయిల్ టు అస్ అట్ admin@radiosurabhi.com. అండ్ వెండర్ బూత్స్ అండ్ ఫుడ్ బూత్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే సేమ్ ఈమెయిల్ admin@radiosurabhi.com. మీరు ఆలోచిస్తుండండి, భారత్ జట్టుకి మన తెలుగు తేజాలు ముగ్గురు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ ఆర్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేశారు. ఒకరు మహమ్మద్ సిరాజ్, రెండు నితీష్ కుమార్ రెడ్డి, మూడో వారు ఎవరో మీకు తడితే స్టూడియో కాల్ చేసి చెప్పండి, 9726361966. ఈ ప్రశ్నకి ఖచ్చితంగా మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. డెఫినెట్ గా మనం అందరం రెట్రోలో ఉంటాం అండ్ క్రికెట్ చిన్నప్పటి నుంచి ఫాలో అవుతుంటాం కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మీరు నిజంగా మీరు స్టాల్ వాట్ క్రికెటర్ అనే నేను ఒక సర్టిఫికేట్ కితాబు ఇచ్చేస్తాను అనమాట. కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మన పాటల పరంపర కొనసాగిద్దాం. స్టే ట్యూన్, దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ DFW మార్నింగ్ వైబ్స్. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్ అండ్ థింక్ దట్ క్వశ్చన్.
1: Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 9 a.m.

0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. When we respect the community supports us.
1: Radio Surabhi revisits.
2: Immigration anagane prashnalam bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
3: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
6: Thank you for being in our journey.
7: Mana shanti, mental peace. మసాలా దోశ
8: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
9: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. Hareli, Hareli, bringing the taste of home closer to you.
10: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-451.
11: ఆల్రెడీ తీసుకుంటున్నా, ఒక్క నిమిషం.
12: ఆల్ రైట్, శ్రీకాంత్ గారు ఉన్నారా?
13: Yes, ఉన్నాను గిరి గారు.
12: వెరీ నైస్, వెరీ నైస్. అండ్ గుడ్ మార్నింగ్ టు యూ, హ్యాపీ వెన్స్డే.
13: గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ వెన్స్డే టు యూ టూ.
12: ఆల్ రైట్, సో మనము రేడియో సురభి జాతరలో వివిధ రకాల ఈవెంట్స్ అండ్ ఇవి తీసుకొస్తున్నాం కదా. సీతారామ కళ్యాణం ఉండబోతుంది అండ్ దాంతో పాటు కోలాటం కూడా ఉండబోతుంది.
13: ఈసారి కోలాటం ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అండి, అండ్ ఎనీ వన్ కెన్ రిజిస్టర్ బికాస్ ఇట్ ఈస్ ఫ్రీ. ఫ్రీ అయితే రిజిస్టర్ ఎందుకు చేసుకోవాలి అనుకుంటే, బికాస్ సో దట్ వీ నో, ద రేడియో సుర్బీ టీమ్ నోస్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్. రిజిస్ట్రేషన్ చాలా ఈజీగా ఉంది. ఆ బార్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే చేసుకున్న వాళ్ళకి వెంటనే జూమ్ లింక్ వస్తుంది, అండ్ జూమ్ లింక్ ద్వారా క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు.
12: తప్పకుండా. అండ్ రిజిస్ట్రేషన్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ మనకి ఎంత మంది వస్తున్నారు అనే కౌంట్ అయితే ఉండాలి కదా కోలాటంలో.
13: కరెక్ట్,
12: కరెక్ట్.
13: మండే చెప్పండి గారు.
12: సో ఆ కౌంట్ ఎంత మంది వస్తున్నారు దాన్ని బట్టి ట్రైనర్స్ వాళ్ళందరినీ మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. అండ్ అకార్డింగ్లీ వి విల్ ఆల్సో ప్రిపేర్ ఫర్ ద కోలాటం ఈవెంట్ ఇన్ ఫ్రిస్కో ఫ్లయర్స్.
13: ఎస్, కరెక్ట్ అండి. అండ్ మీరు ట్రైనింగ్ కి ప్రిపేర్ అవుతాం అంటున్నారు కదా, ఆ ప్రిపేర్ అవ్వడంలో ఏంటంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు మనకు ఆల్రెడీ, సుధీష్ గారు అండ్ రోషిణీజీ ఫ్రమ్ నాచ్ ఫైర్ అకాడమీ. దిస్ టైమ్ దే పార్ట్నర్ విత్ రేడియో సురభి. కొల్లాటం ఎలా చేయాలి, మాకు రాదు డాన్స్ అనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు కూడా డాన్స్ రాదు, నేను గ్రూప్ జాయిన్ అయ్యాను. సుధీష్ గారు చాలా వండర్ఫుల్ గా ఈజీ స్టెప్స్ నేర్పిస్తున్నారు. మండే అండ్ వెన్స్డే 7:30 PM కి జూమ్ లింక్ అండి, అది మీరు ఎక్కడికి రావక్కర్లేదు. ఎందుకంటే వీ ఆల్ నో ఎవ్రీబన్ ఇస్ బిజీ దీస్ డేస్. సో మీరు ఎక్కడున్నారో మీ ఇంట్లో నుంచే జూమ్ లింక్ లో జాయిన్ అయ్యి స్టెప్స్ నేర్చుకోవచ్చు. సుధీష్ గారు లైవ్ ప్రాక్టీస్ చూపిస్తున్నారు మనకి ఎవ్రీ వీక్ మండే అండ్ వెన్స్డే 7:30 కి.
12: మండే అండ్ వెన్స్డే 7:30 ఇన్ ద ఈవినింగ్ అండ్ మనకి కోలాటం ప్రాక్టీస్ అది ఎంతసేపు ఉండొచ్చు అండి అందాజు?
13: ఒక 30 మినిట్స్ అండి, అంతే, హాఫ్ అన్ అవర్ సెషన్.
12: ప్రెటీ మచ్ అది ఇట్ జస్ట్ సర్వ్స్ యాజ్ ఏ యూనో వెన్స్డే వైబ్ కూడా తీసేస్తుంది కదా, వర్క్ స్ట్రెస్ లో ఉండి కొంచెం కోలాటం ప్రాక్టీస్ చేస్తే కొంచెం బాడీలో నర్వ్స్ అట్ ఇట్ అవుతుంటాయి అన్నమాట.
13: జాయిన్ అయిన ఆడవాళ్ళందరూ జుంబా సెషన్ లా ఉందని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

0: అరే దట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ యూనో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో యూనో ఇంట్లోనే ఉండి మనం మంచిగా బయటకు వెళ్లకుండా స్ట్రెస్ రిలీవింగ్ థింగ్ ఆల్సో
1: పిల్లలకి ఇంకా సెలవులు కదా నెక్స్ట్ వెన్స్డే నుంచి పిల్లలు కూడా జాయిన్ అవ్వచ్చు.
0: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఇందాక నేను అదే అంటున్నాను అవినాష్ వాజ్ ఆస్కింగ్ లైక్ యూనో మన అవినాష్ ఏమడుగుతున్నారంటే సమ్మర్ హాలిడేస్ వన్ మంత్ ఉంటుందా అని అంటున్నారండి మీరేమంటారు? వన్ మంత్ కాదు ఇక్కడ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ ఇంకా పేరెంట్స్ కి చుక్కలు కనపడే అవకాశం ఆసన్నమైంది సమయం అని చెప్పి అంటున్నాను.
1: కరెక్ట్ కరెక్ట్ లక్కీగా చుక్కలు కనిపించే అవకాశాన్ని కొంచెం మన రేడియో సురభి జాతర తీసేయగలుగుతుంది. ఎందుకంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఆ సైట్ లో. రేడియో సురభి వెబ్సైట్ లోకి వెళ్తే ఒక్క మన జాతర కోలాటమే కాకుండా ఫ్రెష్ మైండ్స్ కి కొంతమందికి అంటే కొత్తగా ఎవరైనా ఏదైనా ఇన్నోవేటివ్ గా చేస్తే చాలా ఉన్నాయండి యాక్టివిటీస్ అక్కడ. సో అవన్నీ కూడా ఎవ్రీ వన్ కెన్ అవైల్ దాట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫెస్టివల్ సెలబ్రేషన్ దేర్.
0: రైట్. సో ఏ వెబ్సైట్ అంటే www.radiosurabhi.com/RSJ రాబర్ట్ సామ్ అండ్ జాక్సన్ RSJ radiosurabhi.com/RSJ అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీకు కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ యా సో కోలాటానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో తప్పకుండా ఆ వెబ్సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోండి. You will get the Kolatam link anamata every Monday and Wednesday evening 7:30 PM.
1: Thank you so much Giri garu.
0: Wonderful. Thank you so much for that information andi and I will talk to you soon.
1: Sure. Bye.
0: Thank you.
2: Chala information icharandi. Thank you so much Srikanth garu.
0: Yeah, so plenty of information. Kolatam manaki that is the signature event in every jatarla signature event Avinash manaki.
2: అంటే నాకు ఇవన్నీ వింటున్నప్పుడు ఓకే ఫైన్ నాకు కూడా సమ్మర్ హాలిడేస్ ఉండి నేను కూడా డాలస్ లో ఉండి ఏదో చిన్న ఫోమో లైట్ గా.
0: ఖచ్చితంగా వన్ ఫైన్ డే డెఫినెట్లీ యూనో ఫర్ ష్యూర్ ఇట్స్ ఎ డిఫరెంట్ వైబ్ యూనో కంపారిటివ్లీ యూనో అదర్ సిటీస్ తో తీసుకుంటే మాత్రం డాలస్ ఇస్ ఎ డిఫరెంట్ వైబ్ ఫర్ ష్యూర్.
2: అది ఫిస్కో ఫ్లయర్ లో మీరు ఇప్పటి నుంచే తువ్వాళ్ళు కచ్చిట్లు అన్ని వేసేయండి.
0: అక్కడ కుర్చీలు కూడా ఉంటాయి వాటి మీద వేసేయండి. చిన్నప్పుడు బస్ స్టాండ్ లో ఇది కూడా నాస్టాల్జియా. చిన్నప్పుడే ఇప్పుడు కూడా ఉందనుకుంటా నాకు తెలిసి బస్ స్టాండ్ లో బస్సు రాగానే ఆ జనాలు తట్టుకోలేక కిటికీల నుంచి కచ్చి వేసేదన్నమాట లోపలికి.
2: అంటే ఇప్పుడు కొంచెం హైదరాబాద్ తెలిస్తే అది లైట్ గా మారిందండి. ఇప్పుడు మెట్రోలో వేస్తున్నారు అది ఖర్చీఫ్లు. అంటే
0: ఖర్చీఫ్లు కాదు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళని తీసుకుని పోయి దాంట్లో ఏం చేసేది అనమాట.
2: అలా అలా అలా కిటికీ నుంచి దూరిన వ్యక్తుల్లో నేను కూడా ఒకండి. మా డాడీ నేను ఎక్కించి కూర్చోబెట్టేస్తే నేను మమ్మీ సీట్ ఆపాలి మా డాడీ ముందు ఆపాలి.
0: చూద్దాం మన శ్రోతల్లో ఎవరన్నా కిటికీల నుంచి దూరి సీట్ రిజర్వేషన్ చేసుకుని రేమో అడుగుదాము. మీరు ఎవరన్నా ఆ ఫీట్ కి గురయ్యారా లేకుంటే బలయ్యారా స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ నెక్స్ట్ సాంగ్ లైన్అప్ చేస్తున్నాము. ఎపిక్ ఈ సినిమా పేరేంటి?
2: ఎపిక్ సినిమా పేరు సాంగ్ సంచారమే.
0: సంచారమే. లెట్స్ లిసన్ టు దిస్ అండ్ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్.
2: ఎస్

0: రైట్, సంచారమే సాంగ్ మనం విన్నాం. అండ్ ఈ పాట గురించి చెప్పండి అవినాష్.
1: సంచారమే గురించి అంటే నాకు ఫస్ట్ వీడియో సాంగ్ ఏదో రిలీజ్ చేశారండి, లండన్ వీధులు ఎంత బాగుంటాయి ఎంత సౌకర్యంగా ఉంటాయి అని అనిపించింది. అంటే నాకు ఏ ఫారెన్ ట్రిప్ సంబంధించి సాంగ్స్ చూసినా సరే, ఫారెన్ సాంగ్ సంబంధించి చూసినా సరే విజువల్స్ అలా ఉంటుందా ఇలా ఉంటుందా అని చెప్పి చిన్న ఫోమ్ వస్తుంది అనమాట.
0: అది ఓన్లీ సినిమాలంత వరకే, బయటకు వచ్చిన తర్వాత సేమ్ థింగ్ అక్కడ ఏముందిలే, వన్ వీక్ తర్వాత మీకు మనకు కూడా అలవాటు అయిపోద్ది అనమాట అందరికి. ఎగ్జాక్ట్లీ, దూరపు కొండలు నునుపు, అది మనం చాలా గుర్తు పెట్టుకోవాల్సిన ఇదన్నమాట. సో ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను, క్రికెట్ కి సంబంధించిన ట్రివియా అడిగాను. విజయ్ గారు కాల్ చేసి మనకు సరైన సమాధానం ఇచ్చారు. ట్రివియా ఏంటంటే, భారతదేశానికి తెలుగు తేజాలు ముగ్గురిని నేను మెన్షన్ చేశాను అనమాట. మూడవ వ్యక్తి ఎవరని అడిగాను. ఒకటి మహమ్మద్ సిరాజ్, రెండు నితీష్ కుమార్ రెడ్డి, మూడవ వ్యక్తి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేసిన ఈ ముగ్గురులలో మూడవ వ్యక్తి ఎవరు మీరు చెప్పండి.
1: నేను సిరాజ్ అనే పేరు దగ్గర ఆగిపోయానండి, నేను హైదరాబాద్ ఓడిపోవడానికి కారణం తనే అని చెప్పి బాధేస్తున్నాను.
0: మీరు ఇంకా అక్కడే ఉన్నారు
1: హైదరాబాద్, హైదరాబాద్ అతను ఓడించడం.
0: ఏంటి సడన్ గా అసలు ఏమైంది మన వాళ్ళకి, లాస్ట్ లో మళ్ళీ ఫేడ్ అవుట్ అవుతున్నారు? ఐ మీన్ టేబుల్ టాప్ అయ్యింది.
1: నో అదర్ పర్సన్ దెన్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ అండి. అది పిచ్చి మహిమో లేకపోతే మన వాళ్ళు భయమో లేకపోతే నాకు అర్థం
0: కాలేదు. సో నేను అనుకున్నాను, లెట్ మీ గివ్ మై అనాలిసిస్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ రోజు నేను మాట్లాడదాం అనుకున్న దాని గురించి. మనోళ్ళకి ఏమైతుందంటే అండి, హైదరాబాద్ హ్యాస్ ఎ టెండెన్సీ, ఒకసారి వినింగ్ స్ట్రీక్ లోకి ఉన్న తర్వాత దే హ్యావ్ ఎ టెండెన్సీ టు లూజ్, అంటే కొంచెం రిలాక్స్ అవుతుంటారు బేసిక్ గా. అది జనరల్ గా ఉన్న మరి ఇదా ఏందో తెలియదు కానీ, ఐ మీన్ రిలాక్స్ అవుతుంటారు అనమాట. యూ షుడ్ నాట్ రిలాక్స్, యూనో వెన్ ద, అంటే మనం ఏమంటారు, స్టీల్ ని అది బెండ్ చేస్తాం కదా, నిప్పుగా ఉన్నప్పుడే దాన్ని మొత్తం బెండ్ చేస్తేనే అది ఏమన్నా అవుతుంది. మన వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోతారు అనమాట. ఎక్స్పెరిమెంటేషన్ చేస్తుంటారు బ్యాటింగ్ లైన్అప్ లో, లేకుంటే ఫీల్డింగ్ లో కొంచెం ల్యాప్సెస్ వస్తుంటాయి, ఏముందిలే నెక్స్ట్ మ్యాచ్ చూసుకోవచ్చులే అని చెప్పి. ఆ రిలాక్సేషన్ అనేది డెఫినెట్లీ ఉండదు అనమాట. దట్స్ కొంచెం రిలాక్స్ అవుతున్న కొద్దీ ఏమవుతుంటది అంటే ఆ హీట్ తగ్గిపోతుంటది. ఒక్క మ్యాచ్ గెలిచింటే టేబుల్ టాప్ లోకి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బందిలో ఉన్నాం.
1: ఏదో ఏదో ఛాన్స్ ఇస్తే స్మరణ్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తాడు అన్నట్టు దిప్పుతారు మనోడేమో ఆడు. అదే వాషింగ్టన్ సుందర్ ఒకప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడేమో, మన వైపు 50 కొడతాడు మన ఆపోజిట్ లో.
0: ఎక్స్పెరిమెంటేషన్ వెళ్ళిపోయాం కదా, టేబుల్ టాప్ లో సెకండ్ లో ఉన్నాము, థర్డ్ లో ఉన్నాము, ఎట్లాగూ మనం యూనో సెమీఫైనల్ వెళ్తున్నాం అనే దాంట్లో దే ఆర్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆన్ మీకు లీగ్ లో ఎలా ఉంటుందంటే, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బీయింగ్ ఆన్ నెంబర్ వన్ నెంబర్ టూ దాన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, ఎందుకంటే మీకు ఎలిమినేటర్ గేమ్

0: ఉంటుంది మధ్యలో, మళ్ళీ హెలిమినేటర్ ఉంటుంది అండ్ క్వాలిఫైయర్ గేమ్ ఉంటుంది. దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్స్ టు రీచ్ ద ఫైనల్స్. ఫోర్త్ పొజిషన్ లో ఉన్నారనుకోండి, థింగ్స్ గెట్ వెరీ కాంప్లికేటెడ్. అప్పటిదాకా బాగా ఆడిన టీమ్ అసలు టేబుల్ టాప్ లో ఉండి టైటిల్ తీసుకొస్తుందన్న టీమ్ సడన్ గా మనం ఫోర్త్ స్పాట్ లో చూసేసరికి, ఐ మీన్ దే విల్ బి అండర్ ప్రెషర్. ఎలిమినేటర్ గేమ్ ఆడవలసి వస్తుంది అండ్ దెన్ యునో ఈవెన్ క్వాలిఫైయర్ గేమ్ కూడా గెలవాల్సి వస్తుంది ఒకవేళ థర్డ్ లో ఉన్నా సరే. So it is very important to, you know, for the team to heat lo unnapude oka oka match rendu matchulu gelisesi top ki velipothe ayipoyadi, relax avutuntaru, experimentation chestuntaru and you know they'll be paying the price. Ippudu CSK kuda daridapullalloki vastunnaru kada,
1: ante baad endandi sir, ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయినందుకు రెండు పాయింట్ ఇచ్చేయడం ఇది కాదండి బాధ. ఆ నెట్ రన్ రేట్ ఎట్లా ఎప్పుడు మళ్ళీ సెట్ చేయాలనేది పాయింట్.
0: దట్స్ ది అదర్ థింగ్, యు నో నెట్ రన్ రేట్ మళ్ళీ అది అది అదొక పెద్ద కీలకమైన ఫ్యాక్టర్ అది. ఇదండి ఎవ్రీథింగ్ కంబైన్ టుగెదర్, ఒక్క మ్యాచ్ కనుక గెలిచుంటే ఇవన్నీ అసలు ఏం నథింగ్ విల్ బి దేర్ అనమాట. ఒక మ్యాచ్ ఓడిపోయేసరికి ఆ ప్రెషర్ పడి రెండో మ్యాచ్ ఓడిపోవడం అండ్ తర్వాత దాని తర్వాత మళ్ళీ మిగిలిన రెండు మ్యాచ్లు కూడా కొంచెం అటు ఇటు కావడం, టేబుల్లో మళ్ళీ కిందికి రావడం, ఒక్కోసారి ఫిఫ్త్ పొజిషన్ లో కూడా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడైతే నాకైతే.
1: దెబ్బ మీద దెబ్బలాగా ఉంది, మళ్ళీ దాని తోడు ఫైనల్ అహ్మదాబాద్ స్టేడియం చూద్దాం.
0: చూడాలి, ఐ మీన్ ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఐఎమ్ పర్సనలీ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద వే యు నో హైదరాబాద్ ఈస్ గోయింగ్ త్రూ ఫర్ ద లాస్ట్ ఎస్పెషల్లీ లాస్ట్ త్రీ గేమ్స్. అంతవరకు చాలా హై లెవెల్ లో మాట్లాడుకున్నాం, అప్పటిదాకా సడన్లీ మళ్ళీ రిలాక్స్ అయిపోయారు మన వాళ్ళు. యూనో దే హావ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు అదర్ టీమ్స్ టు కమ్ బ్యాక్. ఇట్స్ వెరీ వెరీ,
1: మనకి ఎప్పుడు క్రైసిస్ కావాలన్నమాట పని చేయాలంటే.
0: సో విల్ సీ హౌ ఇట్ గోస్. బట్ నెక్స్ట్ సాంగ్ నేను లైన్అప్ చేశాను అండ్ ఫైర్ స్టామ్ సాంగ్ విన్నాము. ఇది OG cinema, let's listen to this.
1: Yes.

0: భోజస్ గంభీర ఈ పాటకి ఒక చిన్న స్టోరీ ఉంది డాలస్ లో. చెప్పాలనా అవినాష్?
1: చెప్పండి.
0: తమన్ గారు ఓజీ సినిమా రిలీజ్ కంటే ముందు ఒక కాన్సర్ట్ కి వచ్చారు అనమాట. ఇక్కడ కాన్సర్ట్ కాదు, క్రికెట్ మ్యాచ్ కాన్సర్ట్ కో దేనికి వచ్చారు మొత్తానికి అయితే. ఓకే
1: ఓకే.
0: ఏం జరిగిందంటే కాన్సర్ట్ లో సరే వారి కాంపోజిషన్ లో వచ్చిన మిగతా సాంగ్స్ యూనో ఫస్ట్ నుంచి వచ్చిన సాంగ్స్ అవన్నీ బ్రహ్మాండంగా నడుస్తుంది కాన్సర్ట్. అండ్ ఫైనల్లో ఏం చేయాలి అని అంటే లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ గా ఈ ఓజీ సాంగ్ పాడి అక్కడ పర్ఫార్మెన్స్ చేసి ఇంకా కాన్సర్ట్ ఎండ్ చేయాలి. అది అక్కడ ఉన్న థీమ్. జనాలందరూ వచ్చింది అసలు దాని గురించే. యాక్చువల్ గా ఓజీ సాంగ్ స్టేజ్ మీద ఎలా ఉంటుంది అని చూడడానికి. మిగతా పాటలన్నీ తమన్ కాన్సర్ట్స్ లో మనందరం విన్నాము, అంతా బానే ఉంది. అయితే వీరేం చేశారంటే మమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేసి ఈ పాట పాడకుండా వెళ్ళిపోయారు అనమాట స్టేజ్ నుంచి.
1: అయ్యో,
0: వి వర్ ఆల్ లైక్ వాట్ ద హెక్ మ్యాన్. మేమందరం వచ్చింది మీరు ఓజీ స్టేజ్ లో ఎలా ఉంటుంది, ఆ సౌండింగ్ అదంతా ఎలా ఉంటుంది. అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ కాలేదు అండ్ అఫ్ కోర్స్ ప్రమోషన్ కోసం కూడా వచ్చింటారు, గానీ ఈ పాట పాడకుండా వెళ్ళిపోయేసరికి వి వర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. అసలు
1: నాకు తెలిసి అది మళ్ళీ సెట్ చేయడానికి ఆయన మళ్ళీ ఏదో టూర్ స్టార్ట్ చేయబోతారు
0: అనుకుంటా. ప్రోగ్రామింగ్ లో డెఫినెట్ గా ఉండొచ్చేమో, బట్ వచ్చిందే ఓజీ పాట రిలీజ్ చేయడానికి. రిలీజ్ చేయడానికి కాదు, అట్లీస్ట్ పర్ఫామ్ చేయడానికి. అసలు జనాలు కిక్కిరిసిపోయింది అనమాట హాల్. అక్కడ ఈ పాట పాడకుండా వెళ్ళిపోయారు వాళ్ళంతా. అరే మే వి వర్ లైక్ అవునా, ఈ పాట పాడితే ఏమన్నా అక్కడ స్పీకర్లు బద్దలైపోతాయా ఏంటి అఖండ సినిమాలాగా. సరేలే అనుకున్నా, సరే మరి వారి టైమింగ్ ఆ లేకుంటే ఆ రోజున్న కన్స్టెంట్స్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయో అని అనుకుని. సో యువర్ ఆల్ అండర్స్టాండింగ్ ఆల్ దోస్ థింగ్స్ డైనమిక్స్.
1: ఇంకొకటి క్యూట్ విషయం ఒకటి చెప్పాలండి. మన మోదీ గారు యాక్చువల్లీ హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చినప్పుడు హీ మేడ్ ఎ స్టేట్మెంట్ వేర్ హోల్ ఇండియా వాజ్ షేకెన్. మీకు కూడా తెలుసు,
0: అవును,
1: గోల్డ్ తక్కువ పడండి, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి, ఎలక్ట్రిక్ కార్లు షిఫ్ట్ అవ్వండి, వాట్ ఎవర్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో ఇప్పుడు ఏంటంటే ద బజ్ ఇస్ రియల్. మనం అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు కొంచెం రెడీ అవ్వాలి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు చిన్న ఇంగ్లీష్ అనమాట.
0: ఓకే, సో ఎంత మేరకు పెరిగే అవకాశం ఉంది?
1: ఒక 4 to 5 rupees దాకా పెరగచ్చట. అండ్ ఏ ఏరియాలో ఎంత పెరుగుతుంది ఏంటి అనే విషయం తెలియదు, కానీ ఒకటైతే ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది విన్న తర్వాత ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి పెట్రోల్ అర్జెంట్ కొట్టించేసుకోండి, డీజిల్ అర్జెంట్ కొట్టించేసుకోండి ఇలాంటి పనులు చేయొద్దు. Rather than that, you can actually think in this way. And maybe metro like travel cheddam, like how can we go about? ఇప్పుడు లేదనుకోండి, డైలీ ఆఫీస్ లో వెళ్ళాలి అనుకుంటే చాలా మంది షటిల్ సర్వీస్ లాంటి వాడుతుంటారు. కెన్ వి ట్రావెల్ లైక్ దట్? ఇలాంటివి వెతకండి, కానీ ఫోమో గురై ఎక్కువ కొట్టింగ్ చేసుకుని మిగతా వాళ్ళు ఇబ్బందుల్లో పెట్టే సిచ్యువేషన్ మాత్రం వెళ్ళద్దు. అదొకటే రిక్వెస్ట్.
0: తప్పకుండా తప్పకుండా. అలాంటి సిచ్యువేషన్స్ డాలస్ లో కూడా కోవిడ్ సందర్భంలో కాదు కానీ మొన్న ఒక లాస్ట్ ఐ థింక్ 2 years back ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయినప్పుడు జరిగింది అనమాట. జనాలందరూ వెళ్లడం, గ్రాసరీ స్టోర్ లకు పోయి 4-5 రైస్ బ్యాగులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం కొంచెం ప్యానిక్ అయ్యారనమాట. సో అలాంటి ప్యానిక్ లకు మనకు అవ్వా గురి కావాల్సిన అవసరం లేదు. మనకి రెవెన్యూస్ ఉంటాయి, రెవెన్యూస్ కూడా ఉంటాయి. రెవెన్యూ ఎలాగో ఉంటుంది, రెవెన్యూ ఉన్నప్పుడు రెవెన్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. ప్లాన్ ఏ లేకుంటే ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఉండే అవకాశం ఉంటుంది. యూనో సోనా మసూరి రైస్ తినాలని ఏం లేదండి, ఏ రైస్ తిన్నా గానీ బతుకుతాం మనం. సో అట్లానే
1: కొద్ది రోజులు సర్వైవల్ అనేది ఆలోచించి దాని తర్వాత గ్రోత్.
0: ఎగ్జాక్ట్లీ, అట్లానే పెట్రోల్ పోసుకుంటేనే ఆఫీస్ కు పోతాం అని ఏం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బ్రహ్మాండంగా ఉంది హైదరాబాద్ లో అండ్ ఎల్స్వేర్ యాజ్ వెల్. ప్లీజ్ యూటిలైజ్ దట్. అది విషయం. ఇంకొక సాంగ్ లైన్అప్ చేస్తా డెకాయిట్ సినిమా నుంచి. అండ్ ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన పాట ఇది, ఇప్పుడు వినేద్దాం. రామ్ మిర్యాల్ గారు పాడారు.
1: జోనితా గాంధీ గారు

0: ఆల్ రైట్, జోనితా గాంధీ అండ్ రామ్ మిర్యాల గారు పాడిన పాట డెకాయిట్ మూవీస్ నుంచి. మనం కమర్షియల్ బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం అవినాష్.
1: కాదు, డెకాయిట్ మూవీ చూసారా మీరు?
0: చూడలేదు, చూడాలి. ఇది మన ఓటీటీ లో కూడా వచ్చిందంట కదా.
1: అంటే సర్ప్రైజింగ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు చూసారు. అంటే టూ టైప్స్ ఆఫ్ ఒపీనియన్ అనమాట. బిఫోర్ యాడ్స్
0: మాట్లాడదాం, యాడ్స్ తర్వాత మాట్లాడదాం. డెఫినెట్ గా ఈ సినిమా గురించి మీరు చెప్పాలనే ఈ పాట నేను లైన్అప్ చేశాను యాక్చువల్లీ. సో లెట్స్ గెట్ ఇన్ టు కమర్షియల్ బ్రేక్. బ్రేక్ తర్వాత మీరు మాట్లాడదాం ఈ సినిమా గురించి. స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
3: నేను మీ ఆర్కి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సుర్భి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సుర్భి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సుర్భి 107.9 FM HD3.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా.

0: చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.radiosurabhi revisit.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవివో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: Check out the retail glow bulb.
4: Touch a lot of systems to understand the vital role what it plays in your life.
5: Thank you for being in our journey.
0: ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: వెల్కమ్ బ్యాక్ కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. చూస్తుండగానే స్టూడియోలో సమయం 9:32:43 అవినాష్.
7: ఎస్, బ్రేక్ఫాస్ట్ చేశారా గిరి గారు?
6: ఏందది బ్రేక్ఫాస్ట్? ఇందాక చేసే వచ్చానులేండి. కొద్దిగా ఏదో అలా నోట్లో వేసుకొని వచ్చేసాను, అంత టైం కూడా లేకుండే.
7: ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం దట్ ఐ వాంటెడ్ టు షేర్. చాలా మందికి మనం మార్నింగ్ 7 కల్లా వచ్చేసి 10 వరకు ఉండి ఈ మధ్యలో ఎప్పుడు కాఫీ తాగుతాం, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అందులోనూ మనం ఒక పాట తర్వాత వెంటనే మాట్లాడేస్తాం, అందులోనూ లిజనర్ ఉంటారు, ఎప్పుడైనా పాపం ఆర్జీలు తిన్నారా అని ఎవరైనా అడిగారా అని చెప్పి చిన్న ఫీలింగ్
6: వెళ్ళాలి. గుండెల్లో గుణపాలు తెచ్చేస్తున్నావు బా, నిజంగానే అది కూడా వాస్తవమే. అసలు తిన్నారా, కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా అని ఒక్కరైనా అడుగుతున్నారా అంటారా?
7: అంటే లిటరలీ సే ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసి, నాకు తెలిసినంత వరకు ఇది నా గెస్ మాత్రమే, మన కాఫీ వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి మీరు కాఫీ కలుపుకుని అట్లా తెచ్చుకునేటప్పుడు ఇంకా వాటర్ వచ్చేస్తుంది, మాట్లాడేయాలి అంతేనా?
6: అంతే, వారు అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు చేస్తున్న కాల్స్ గానీ ఇస్తున్న ఆదరాభిమానాలు అవే మనకు కాఫీలు టిఫిన్లు. ఖచ్చితంగా ఖచ్చితంగా, ఎందుకంటున్నా అంటే ఈ మాట నిన్న డ్రైవ్ టైమ్ భాస్కర్ భాయ్ మన కల్పన గారికి సబ్స్టిట్యూషన్ చేశారు. ఓకే,
7: ఓకే,
6: ఓ మై గాడ్, అసలు ఆ షోకి నిజంగా ఐ హావ్ టు గివ్ ఏ బిగ్ బిగ్ సెల్యూట్ టు భాస్కర్ గారు ఆ షో ఎగ్జిక్యూట్ చేసినట్టు. అది ఇట్స్ నాట్ పాసిబుల్, దట్ కెన్ ఓన్లీ బి డన్ బై హిమ్ ఓన్లీ. ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మల్టిపుల్ కాలర్స్ ని కాన్ఫరెన్స్ లో తీసుకుని దరిదాపుగా ఒక 150 కాల్స్ దాకా తీసుకుని ఉంటారు నిన్న డ్రైవ్ టైమ్ లో. 150 కాల్స్ ఐ పర్సనల్లీ లిసన్డ్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ కాల్. 4:30 స్టార్ట్ అయింది లీడర్ బోర్డ్ అనే మనం కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేశాము మన జాతర సందర్భంగా. అదొక కాంటెస్ట్ అనమాట, ఇప్పుడు మన క్రికెట్ కాంటెస్ట్ ఎలాగనో అది కూడా ఒక కాంటెస్ట్. ఓకే, సో ఆ ట్రివియా అసలు ఎట్లా హిట్ అయిందంటే నిన్న మన శ్రోతలకి యూ కాంట్ బిలీవ్, 150 కాల్స్ నేను పర్సనల్ గా నేను విన్న కాల్స్ అవి. ఇంకా మధ్యలో మిస్ అయిన కాల్స్ ఎన్ని ఉన్నాయి కదా, అది కూడా ఒక కాల్లో ముగ్గురిని కాన్ఫరెన్స్ లో తీసుకొని. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఎగ్జిక్యూట్ లైక్ దట్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అనమాట. అసలు నేను భాస్కర్ భాయ్ అంటే రెగ్యులర్ గా మామూలుగా యూనో చాలా బాగా చేస్తారు, వారి గురించి నేను చాలా నేను మాట్లాడడానికి నాకు అర్హత కూడా లేదు, కానీ ఐ మీన్ జనరల్ గా వచ్చేసి సరే మంచి పాటలు ప్లే చేసుకుని జనాలను అట్లా ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతారని అనుకున్నా గానీ ఆయన ఫుల్ ప్రిపేర్డ్ గా మొత్తం ఆయుధాలు వచ్చేసాడు అనమాట, మొత్తం ఆయుధాలు వేసుకొని వచ్చి. వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రైవ్ టైమ్స్ ఎవర్ నిన్న అయితే మాత్రం, అంటే టెక్నికల్లీ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ ద కాలర్స్. టెక్నికల్లీ అంటే కాన్ఫరెన్స్ లో ముగ్గురుతోటి మాట్లాడించడం ఎట్ ఏ టైమ్, ప్లస్ వస్తున్న కాల్స్ ని హోల్డ్ లో పెట్టి మళ్లీ వాళ్ళతో మాట్లాడడం, ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా. దట్ వాజ్ ఎ ఫంటాస్టిక్ ఎగ్జిక్యూషన్ నిన్న డ్రైవ్ టైమ్ లో.
7: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో అలాగే ఒక రోజు మమ్మల్ని కూడా ఒక 50 కాల్స్ ఉక్కు చేయండి, మేము కూడా రెడీ ఉంటాం.
6: నిన్న షో అయిన తర్వాత 50 కాల్స్ ఆయనకి చిటికల మీద ఇట్లా తీసవతలు వారిస్తారు, అది విషయం. సో బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థమ్స్ అప్ టు భాస్కర్ భాయ్ నిన్నటి డ్రైవ్ టైమ్ కి. నెక్స్ట్ పాట లైన్అప్ చేసా, ఇది లెనిన్ సినిమా నుంచి కదా,
7: ఎట్టా కమింగ్ అప్. భాగ్యశ్రీ బోర్సే ఇందులో చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. అసలు
6: బ్యూటిఫుల్, ఎక్సలెంట్. సో లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ లెనిన్.

0: ఆల్ రైట్, సో ఈ పాట గురించి చెప్పండి కొంచెం.
1: అంటే నాకు ఎప్పుడైనా సరే కొన్ని సినిమాలు రిలీజ్ ముందు నుంచి కొంచెం పాజిటివ్ వైబ్ తీసుకొస్తాను చూడండి.
0: రైట్ రైట్.
1: అలాంటి ఈ సినిమా పాటలు అట్లాంటి వైబ్ తీసుకొచ్చాయి అనమాట.
0: అవునా? అన్ని సాంగ్స్ ఈ పాట మనం విన్నాం గానీ ఈ సినిమా నుంచి నెక్స్ట్ నెక్స్ట్
1: ఇంకో పాట ఉంది. యాక్చువల్లీ దీని తర్వాత మనం లైన్ చేద్దాం, వారేవా వారేవా అని చెప్పి ఒక సాంగ్ లెనిన్ నుంచి.
0: తప్పకుండా లైన్ చేద్దాము.
1: అది అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అండ్ నాకు ఇప్పుడు మేబీ బీయింగ్ నైన్టీస్ కిడ్ చిన్నప్పుడు కాజల్ గారిని చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉండదు అనమాట. అంటే షీ కెన్ ఫిట్ ఇన్ టు ఎనీ రోల్. ఒక మంచి పల్లెటూరు అమ్మాయి కనిపిస్తుంది, మంచి అర్బన్ లుక్ పుల్ ఆఫ్ చేస్తుంది, వాట్ ఎవర్ షీ కెన్ డూ షీ కెన్ పుల్ ఆఫ్ అనే చిన్న ఫీలింగ్ ఉంటుంది. ఐ థింక్ ఆఫ్టర్ ఏజెస్ ఐఎమ్ గెటింగ్ దట్ ఫీలింగ్ వెన్ ఐఎమ్ వాచింగ్ బాగీసే బర్షా ఆన్ స్క్రీన్ అనమాట. నాకు షీ కెన్ పుల్ ఆఫ్ ఎనీ రోల్. అంటే పక్కన పల్లెటూరు అమ్మాయి తెలియదు కాకపోయినా పల్లెటూరు ప్రాపర్ గా పుల్ అప్ చేయగలదు. అండ్ చికెన్ ఆల్సో లుక్ అర్బన్ లుక్ అండ్ చికెన్ పుల్ ఇట్ ఆఫ్ అని చెప్పి ఒక చిన్న చిన్న ఫీలింగ్ ఇట్టాను అనమాట. అదే సంగతి.
0: లెట్స్ హోప్ సో, లెట్స్ డెఫినెట్లీ హోప్ సో. అండ్ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే కృష్ణ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, మనల్ని మళ్ళీ రెట్రోలోకి తీసుకుని వెళ్తున్నారు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ నుంచి కృష్ణ గారు ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఈ పాటకి చిత్ర గారికి డెఫినెట్ గా అట్లీస్ట్ స్టేట్ నంది అవార్డు రావాల్సింది, కానీ రాలేదు అన్ఫార్చునేట్లీ. బట్ పాట అయితే మనం వినేద్దాం. కృష్ణ గారు మీరు కోరిన ఈ పాట ఫ్రమ్ ద మూవీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. లెట్స్ లిజన్ టు దిస్.
1: బ్యూటిఫుల్.

0: సాంగ్ ని మీరు కరెక్ట్ లాస్ట్ లో ఒక టూ సెకండ్స్ అట్లా విన్నారా?
1: ఎస్, విన్నానండి.
0: ఫ్లూట్ ఫ్లూట్ తోటి మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది, ఫ్లూట్ తోటి వచ్చింది, విన్నారా?
1: విన్నానండి. నాకు లైవ్ లో ఒక ఒక గుర్తుంపు మూమెంట్ ఏంటంటే, ఒకసారి విజయవాడలో నేను వర్కింగ్ యాజ్ అన్ ఆర్జే,
0: ఓకే,
1: ఒక ఒక ప్లేస్ కి తీసుకెళ్ళాను అనమాట. అంటే నా కో ఆర్జే అండ్ నేను ఒక చిన్న దాన్ని ఏమంటారు సబ్స్టిట్యూట్ లాగా వెళ్ళా ఆ ప్లేస్ కి ఫర్ వైలైట్.
0: ఓకే,
1: వెళ్తే సో ఆ ప్లేస్ లో ఒక ఈవెంట్ అవుతుంది, షీ టుక్ మీ దేర్ అండ్ ఇట్ వాజ్ అ బ్లైండ్ స్కూల్.
0: ఓకే,
1: ఆ బ్లైండ్ స్కూల్ లో వాళ్ళకి ఎవ్రీడే మార్నింగ్ ప్రేయర్ లో ఈ పార్ట్ ప్లే చేస్తారట.
0: Alright, fantastic, fantastic. So, yeah, you know, పాఠ్యాంశాలలో అండ్ స్కూళ్లలో పెట్టవలసిన పాట ఇది ఖచ్చితంగా.
1: True. నాకు చాలా చాలా గూస్ అంటే, మీరన్న ఫ్లూట్ అతను ప్లే చేస్తే వాళ్ళు పక్కన ఇట్లా ఇలా భుజానికి ట్యాప్ చేస్తారు కదా ఆ బీటీ తగ్గట్టు, అసలు అది చూసినప్పుడు ఇంకా గూస్ బంప్స్ ఇలా కళ్ళ ముందు అట్లా ఇమేజ్ ప్లే అయింది అనమాట. మీరు చెప్తే అదే గుర్తొచ్చింది నాకు.
0: కరెక్ట్. యా, సో అట్లాంటి ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ పాటను మనం డెడికేట్ చేసేద్దాం, ఓకేనా? సో నేను కార్యక్రమానికి వస్తుండే ముందు ఒక థీమ్ పెట్టుకుని వచ్చిన అవినాష్, ఆ థీమ్ లో అట్లీస్ట్ ఒక రెండు పాటలు అన్న రన్ చేయకుంటే నా గుండెలో దడ ఆగదు అనమాట. ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారి పాటలలో ఒక పదం రెండు సార్లు రిపీట్ అవుతా ఉంటది అనమాట. చాలా సాంగ్స్ ఉన్నాయి అట్లాంటివి. ఒకటి మనం హిందీ పాట విందాం, దాని తర్వాత తెలుగు పాట విందాం, ఓకేనా?
1: పాడద్దాం.
0: రంగీలా సినిమా నుంచి ఈ పాట ప్లే చేస్తున్న హిందీ సాంగ్ ఇది. ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి రెహమాన్ గారి ప్లేలిస్ట్ లో, అది మనం ఫుల్ థీమ్ ఒకసారి చేద్దాం. గానీ ప్రస్తుతానికి మాత్రం రంగీలా సినిమా నుంచి ఈ పాట విందాం, తన్హా తన్హా.
1: రంగీలాకి డైరెక్టర్ గా ఎవరు కూడా చెప్పండి,
0: మరి ఇంకెవరు, మన ఆత్మీయులు రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ లో వచ్చిన రంగీలా సినిమా నుంచి ఈ పాట ప్లే చేస్తున్నారు. రెహమాన్ గారి పాటలలో ఏంటంటే ఒక పదం రెండు సార్లు రిపీట్ అవుతుంది, తన్హా తన్హా, కొలంబస్ కొలంబస్, రై రై రారా ఇలా. సో ఆ థీమ్ లో కొన్ని పాటలున్నాయి దానికి సంబంధించిన. ఈ పాట హిందీ పాట ఒకటి, ఆశా భోన్స్లే గారు పాడారు. లెట్స్ లిజన్ టు దిస్.
1: Yes, sir.

0: బీచ్ లో ఒక పాట చిత్రీకరించాలి అంటే ఇలా చేయాలన్నమాట. బీచ్ లో ఎప్పుడైనా బీచ్ డ్రెస్ వేసుకోవాలి ఏమంటారు?
1: ఎస్ ఎస్ ఎస్. అంటే నాకు ఫర్ ద థాట్ ఇట్స్ సెల్ఫ్ రాంగ్ ఓపులర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు కలిసి ఒక సినిమా చేశారు. ఊహించుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వావ్ అనుకున్నాను నేను.
0: మన రామ్ గోపాల్ వర్మ గారు అసలు ఆయన ఈజ్ అ జీనియస్ కదా.
1: ఎస్ ఎస్ ఎస్,
0: ఈజ్ అ రియల్ జీనియస్. అండ్ తర్వాత సరేగా ఏమైంది ఏంటి అనేది కొన్ని పర్సనల్ లైఫ్ లో అవన్నీ మనం దాంట్లోకి వెళ్ళొద్దులే గాని,
1: ఆయన ఒక్క ట్వీట్ చేశారండి రీసెంట్ గా నాకు. నేను ఇప్పటిదాకా సత్య మళ్ళీ రివోట్ చేయలేదు, సత్య ఇప్పుడు రీలీజ్ అయినప్పుడు అనమాట.
0: రైట్.
1: నాకు ఆ సినిమా చూసినప్పుడు నాకు ఎంత నేను నాకు నాకు నా మీదే ఎంత చిన్నగా అనిపించింది అంటే, అయ్యే లోపల నేను కనీసం ఒక్క సినిమా ఫర్ ఆల్ యూ పీపుల్ చెయ్యాలి అన్నట్టు ఒక ట్వీట్ ఏదో వేశారు అనమాట.
0: అదే అదే.
1: సరే దాన్ని ఏమైనా సీరియస్ తీసుకుంటారు అని చెప్పి నేను కూడా హై ఫీల్ అయ్యేది. బట్ నో, ఏం చేస్తారు అర్థం కావట్లేదు, నాకు బాగా వేస్తుంటారు అప్పుడు.
0: సో ఈజ్ అ జీనియస్ అండ్ చాలా మంచి సినిమాలు అందించారు మనకి. అండ్ అందియాలి అని అనుకుంటే అందివ్వగలుగుతారు. బట్ ఏంటంటే అప్పుడున్న ప్రొడ్యూసర్స్ అప్పుడున్న అండర్స్టాండింగ్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ లేదనేది నా పర్సనల్ అభిప్రాయం అవినాష్. ఐ మీన్ వారిని అర్థం చేసుకుని వారితో వర్క్ చేయించుకుంటే ఇప్పటికి కూడా అలాంటి సినిమాలు తీయగల కెపాసిటీ కేపబిలిటీ ఉన్న డైరెక్టర్ ఆయన.
1: అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆయన అనుకుంటే ఆయన ఏదైనా చేయగలరు, ఆయన అనుకోవట్లేదు అనే ఫీలింగ్ అంతే.
0: లేదు లేదు, ఆయన ఆయన దగ్గర ఎప్పుడు ఉంది, ఆయన ఎప్పుడు తీయాలని అనుకుంటాడు. చాలా సార్లు క్లారిఫై కూడా చేశారు ఇంటర్వ్యూలలో, ఏ సినిమా కూడా హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా లేకుంటే ఫెయిల్ అయిద్దా ఏదైద్దా అని తీయను. ఏదైనా సరే ఐ మీన్ సినిమా తీయాలి అని అంటే ఏదైనా సరే మంచి మనసుతో తీస్తాము. బట్ అది తీన్స్ వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి దగ్గర ఉంటుంది, నా దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకునే వర్క్ అని చెప్పి అన్నారు అనమాట. నాది పర్సనల్ గా జరుగుతున్న దాన్ని మీరు ప్రొఫెషనల్ దానికి ఎలా అలైన్ చేస్తారు, హౌ ఈజ్ ఇట్ యూనో గుడ్ ఎనఫ్ ఫర్ యూ అని చెప్పి కూడా క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. విచ్ ఐ అగ్రి డెఫినెట్లీ. యూనో యా మనకి ఆన్ స్క్రీన్ వస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఆన్ స్క్రీన్ వర్క్ కదా, అది రాబట్టుకోవాలి. దాని తర్వాత కూడా చాలా మంది సినిమాలు తీశారు యాక్చువల్లీ. యూనో రక్త చరిత్ర సినిమాలు చూస్తారు మీరు?
1: రక్త చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2
0: అల్టిమేట్ ఉంటది, అల్టిమేట్ ఉంటది ఆ సినిమా. అసలు అల్టిమేట్ రియల్ టైమ్ స్టోరీ అది.
1: ఇంకా దాని తర్వాత కూడా కిల్లింగ్ మిరప్పన్ వరకు కూడా సర్ప్రైజ్ మీ ఆ సినిమా.
0: యా బాగుంటాయి. తర్వాత కూడా మంచి సినిమాలు తీశారు, మనకేందంటే గుర్తుకు రావట్లేదు అంతే. ఆల్ రైట్. సో రెహమాన్ గారి థీమ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక పాటతోటి మనం కార్యక్రమం ఎండ్ చేసేద్దాం ఇక. అండ్ ఇందాక నేను అన్నట్టుగా రెహమాన్ గారి పాటలలో ఒక పదం రెండు సార్లు రిపీట్ అవుతా ఉంటుంది, కొలంబస్ కొలంబస్, తన్హా తన్హా, రై రై రారా రై రై రారా. ఇప్పుడు ఆ పాట ప్లే చేసేసి మనం కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టుడేస్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అండ్ సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు. రేపు మళ్ళీ ప్రత్యక్షం అవుతాం మేమిద్దరం జుగల్బందీలో. అండ్ నాతో పాటు అవినాష్ ఆల్సో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. అండ్ ఫైనలీ నేను అడిగిన ట్రివియాకి విజయ్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, భారతదేశానికి మన తెలుగు తేజాలు ముగ్గురు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ రిప్రజెంట్ చేశారు, మహమ్మద్ సిరాజ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, యాజ్ వెల్ యాజ్ మహమ్మద్ అజరుద్దీన్. సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరలీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్లకు తీసుకొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness.

0: ఫ్రెష్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ ఆ కాన్సెప్ట్. నోరూరు నుంచి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, ది ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ మోలిన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. ఇండియా టుడే USA.com. ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com. May 16th inka 17th na Hyderabad nunchi meekoka timeless experience andichadaniki వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండుగలు, పెళ్లిళ్ళు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ .USA ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-5201.

ఖాయం శూన్యంగా ముగిశాక జూలై వాన వస్తుంది, నీ తీర్చు శాక అలకే ఆదిరవుతుంది.

గుడ్ మార్నింగ్ అండి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ నేను మీ ఆర్జే సంధ్య. సో ఇవాళ ఒక ఎక్సైటింగ్ టాపిక్ తో వచ్చానండి. యాక్చువల్లీ ఐమ్ జస్ట్ థింకింగ్, మనకి యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి కదా. సో ఆ యాడ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం, థింకింగ్ కదా, స్కిప్ యాడ్ బటన్ నొక్కేస్తాం కదా, వీ డోంట్ ఈవెన్ వెయిట్, రైట్. కానీ ఇమాజిన్ చేయండి, లైఫ్ లో కూడా ఒక స్కిప్ యాడ్ బటన్ ఉంటే మీరు ఏ మూమెంట్ స్కిప్ చేస్తారు? థాట్ స్టార్ట్ అయింది కదా. ఐ నో. సో నా లిస్ట్ లో అయితే ఆల్రెడీ ఐ హ్యావ్ ద యునో వాట్ ఐ వాంట్ టు స్కిప్ అన్నది నేనైతే పెట్టేస్తున్నానండి. నేనైతే మండే మార్నింగ్స్ డెఫినెట్ గా మార్నింగ్ అలార్మ్ స్కిప్ చేసేస్తాను. ఐ డోంట్ వాంట్ మండే మార్నింగ్స్ అలార్మ్స్. తర్వాత ఆక్వర్డ్ కాల్స్ ఉంటాయి కదా, అంటే నాట్ రిలెవెంట్ కాల్స్ లేదు అంటే మార్కెటింగ్ కాల్స్ డెఫినెట్ గా స్కిప్ స్కిప్ స్కిప్. అండ్ అలాగే ఇంకా ఎవరైనా రిలేటివ్స్ దగ్గర నుంచి కాల్ వచ్చి వాళ్ళు ఇంటరోగేషన్ టైప్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దట్ కాల్, పక్కా స్కిప్ అండి. సో ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నావు, తిన్నావా, పెళ్ళెప్పుడు, ఆర్ నెక్స్ట్ జాబ్ ఎప్పుడు, ఆర్ ఏం చేస్తావు నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి కదా, ఇలాంటి క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా ఐ నేనైతే స్కిప్ కొట్టేస్తాను. ఆలోచించండి, మీరు మాత్రం మీరు ఎలా స్కిప్ కొడతారు, ఆర్ స్కిప్ యాడ్ ఎలా చేస్తారు మీరు ఆలోచించండి. ఈ లోపల మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను ఒక మంచి పాట ప్లే చేస్తాను మీకు. సో ఓకే, లెట్ మీ ప్లే ద సాంగ్.

అదండి ఒక మంచి సాంగ్ వినేసాము. ఈ సాంగ్ విన్న గ్యాప్ లోనే ఒక బ్యూటిఫుల్ కాల్స్ వచ్చాయండి, మంచి మంచిగా కాల్స్ వచ్చి దే సెడ్ దేర్ ఫనీ మెసేజెస్ లైక్ యు నో ఏం స్కిప్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా స్కిప్ చేద్దాం అనుకుంటున్నారు అని. సో ఒకరైతే

ఎగ్జామ్స్ ని ఎంటైర్ గా ఎగ్జామ్స్ అనే కాన్సెప్ట్ ని స్కిప్ చేసేద్దాం అంటున్నారండి. వాళ్ళకి ఎగ్జామ్స్ వద్దు, అలా ఉంటే యూనో మన చిన్నప్పుడు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లి అక్కడ కూర్చుని ఒక 3 hours 4 hours అటు ఇటు చూడకుండా కాన్స్టెంట్ గా ఎగ్జామ్ రాసి దాని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తే ఎలా రాసామో, దాని రిజల్ట్ లో మన పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళం కదా. యా కొన్నిసార్లు అనిపిస్తుంది కరెక్టే కదా. యా అండ్ ఇంకొకళ్ళు అన్నారు ఆఫీస్ మీటింగ్ స్కిప్ చేస్తే ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఒక్క చిన్న ఈమెయిల్ పెట్టేస్తే అయిపోతుంది కదా. అలాంటి పరిస్థితుల్లో వీ కెన్ డూ ద ఈమెయిల్ టు రైట్, వీ కెన్ స్కిప్ ద కాల్స్ టు, అండ్ ఇట్స్ రియలీ గుడ్. సో ఇలాంటి కాన్వర్సేషన్స్ ని వింటూ ఉండండి, వీ కెన్ స్కీప్ టాక్ మోర్ అబౌట్ ఇట్. బట్ ఇన్ ద మీన్ టైమ్ నేను మీకోసం ఇంకొక మంచి పాట ఏదైనా ప్లే చేద్దాం అని అనుకుంటున్నాను. సో అండ్ ఇన్ ద మీన్ టైమ్ నాకు ఇంకొక ఒక సరిత గారు కాల్ చేశారు మినిసోటా నుంచి, అండ్ ఆవిడ చెప్పారు షీ వాంట్స్ టు లిసన్ టు ఇళయరాజా గారు అనేసి. ఐ విల్ డెఫినెట్లీ లైన్ అప్ ఫర్ హర్. బట్ ఇన్ ద మీన్ టైమ్ యూ జస్ట్ లిసన్ టు వన్ మోర్ సాంగ్ అండ్ ఐ హోప్ యూ విల్ have fun.

0: అదండి, ఇలా ఇంకేం కావాలి అనే ఇది ఉంటే ఆ మూమెంట్ ని మాత్రం నేనైతే స్కిప్ చేయనండి. నాకు ఆ స్కిప్ బటన్ కూడా వద్దు. హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు మనల్ని పొగుడుతూ ఉంటే పొగిడించుకుని ఓకే కొంచెం ఆ బెట్ చూపించి హూ వాన్స్ టు స్కిప్ ఇట్ రైట్. ఎవ్రీబడి ఎంజాయ్ దట్ స్మాల్ మూమెంట్స్ అండి. నేను ఎంజాయ్ చేస్తాను. ఐ హోప్ మీకు కూడా అలాంటి మూమెంట్స్ నచ్చుతాయని అనుకుంటాను. అండ్ సో కంటిన్యూ చేస్తే మన టాపిక్ ని ఒక సర్టన్ ఏజ్ దాకా మనకి కొన్ని అనిపిస్తుంటాయి ఓకే వీ షుడ్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ వీ డోంట్ వాంట్ టు స్కిప్ ఇట్ అనిపిస్తుంటుంది. మనం స్కిప్ చేయలేం కూడా. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళడం, తర్వాత ఎగ్జామ్స్ రాయడం, ఇలాంటివన్నీ స్కిప్ చేయలేం. అలాగే అడల్ట్ సెగ్మెంట్ మన దీనికి వచ్చేసిన తర్వాత ఒక పెళ్లి అయిపోయి ఇది ఇలా ఈ ఏజ్ గ్రూప్ లోకి వచ్చేసిన తర్వాత కొన్ని అస్సలు స్కిప్ చేయలేమండి. ఎన్ని అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, స్ట్రెస్ కానీ, ఎవ్రీథింగ్ ఆటో ప్లే లో వెళ్ళిపోతూనే ఉంటాయి అలాగా కదా. సో ఇవి ఎక్కడ పాజ్ చేయాలన్నా ఆగో, స్కిప్ కొట్టాలన్నా ఛాన్సే లేదు. ఇవన్నీ మన లైఫ్ లో ఒక రొటీన్ లో వెళ్తూనే ఉంటాయి అండ్ వెళ్లాల్సిందే. సో దాట్ సెగ్మెంట్ ఆఫ్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ వి ఎంజాయ్ టూ రైట్. నాకు అనిపిస్తుంది అదే. అలాగే నేను ఇప్పుడైతే పాట వేయను ఎందుకంటే ఇంకొక నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో విల్ గోయింగ్ టు యాడ్స్ టు. సో అందుకని నేను ఐల్ కీప్ స్పీకింగ్ మోర్ అబౌట్ ఇట్. సో కొన్ని కొన్ని అనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళ లైఫ్ ఏ ఉంటుంది రే బాబు, వాళ్ళకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మనం పడుకోకపోతే ఇప్పుడు మనం కూడా అదే చేస్తామండో. ఏంటంటే పిల్లలు 9 o'clock కల్లా పడుకోకపోతే ఓకే మీరు పడుకోవట్లేదు గో స్లీప్ అంటాం కదా. వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అబ్బా పెద్దవాళ్ళ లైఫే లైఫ్, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకుంటారు, ఏ టైం కంటే ఆ టైంకి టీవీ చూస్తే, ఏ టైం దాకా అంటే ఆ టైం దాకా టీవీ చూస్తూనే ఉంటారు, మనకు ఆ ఛాన్స్ లేదు అని అనుకుంటారు కదా. కానీ వాళ్ళకేం తెలుసండి మన కష్టాలు, ఇలా బిల్స్ కట్టాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, స్ట్రెస్ తీసుకోవాలి, వాళ్ళు చేసి చదువుతున్నారా లేదా, స్కూల్ కరెక్ట్ గా వెళ్లారా, టైంకి వెళ్లారా, పడిపోతే దెబ్బ తగిలిందా, ఇలాంటివన్నీ మనకే కదండి. ఏం చేస్తాం మనం స్కిప్ అయితే కొట్టలేం కదా. సో మీకు కూడా ఇలాంటి ఆలోచనలుంటే లెట్ మీ నో, వీ కెన్ టాక్ మోర్ అబౌట్ ఇట్ బట్ ఆఫ్టర్ దిస్ బ్రేక్. ఇప్పుడు ఇంకొక ఫ్యూ మినిట్స్ బ్రేక్ వస్తుంది కూడా కదా. సో దాని తర్వాత ఐల్ కంటిన్యూ విత్ వన్ నైస్ సాంగ్ అండ్ దెన్ వీ కెన్ స్టిల్ కంటిన్యూ టాకింగ్ మోర్ అబౌట్ లైక్ హౌ విచ్ కైండ్ ఆఫ్ స్కిప్ బటన్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ అది డిస్కస్ చేసుకుందాం మనం. సో వింటూనే ఉండండి రేడియో సర్వీ అండ్ ఆలోచించండి ఇన్ ద మెయిన్ టైం మీకు ఏమనిపిస్తుంది.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్ is Plano and Eldorado. For more information visit rkusa.com.
5: Mr. Avinash, mee meeda oka kshaminchirani abhyogam moopabadindi. Oka varamlo bavacheki 5 saarlu visit chesina abhyogam. Deeniki mee sanjashi enti?
6: Guilty your honor, guilty of good taste.
5: Yes,
6: oka roju biryani ani, oka roju buy to get one offer ani, inkoka roju unlimited home style thali ani, street style pani puri ani. Ela aganu mahasaya, ela aganu?
1: When it's that good you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out, or

0: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva vachchu.
3: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi Catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
4: వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి స్కిప్ బటన్ ఉంటే మనం ఏం స్కిప్ చేయాలనుకుంటున్నాం మన లైఫ్ లో కదా. సో నేనైతే చాలా చెప్పేశానండి, మండే మార్నింగ్ ఏం స్కిప్ చేయాలనుకుంటున్నాను, మండే అలార్మ్స్ వద్దు నాకు అసలు, అది స్కిప్ చేయాలనుకుంటున్నాను. అండ్ అలాగే అనవసరమైన మార్కెటింగ్ కాల్స్ వద్దు. అట్ ద సేమ్ టైం ఎవరైనా రిలేటివ్స్ ప్రోబింగ్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటే నాకు అలాంటి కాల్స్ కూడా వద్దు. నేను నాకు అనుకున్నది అయితే నేను చెప్పేశానండి. సో మీరేమనుకుంటున్నారు, ఆలోచించుకున్నారా, ఏం స్కిప్ చేయాలనుకుంటున్నారు, ఎలా స్కిప్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు స్కిప్ చేయాలనుకుంటున్నారు కదా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి బుర్రలో అసలు. సరే, అలాగే ఇందాక మాట్లాడుతూ ఉండే ఏంటంటే పిల్లలు ఏమనుకుంటారు, అబ్బా తొందరగా పెద్దవాళ్ళు అయిపోతే బాగుండేది అని అనుకున్నారు కదా. అడల్ట్ లైఫ్ ఎంత బాగుంటుంది, హ్యాపీగా ఒక స్కిప్ బటన్ యూజ్ చేయొచ్చు, కంప్లీట్ గా డిసిప్లిన్ అయిపోవచ్చు, ఆర్ లేదంటే అంటే లైక్ వాళ్ళు చేసినట్టుగా, పెద్దవాళ్ళు చేసినట్టుగా లైక్ లేట్ గా పడుకోవడం, కావాల్సినంతసేపు టీవీ చూస్తున్నాం అనుకుంటారు. ఇవన్నీ వాళ్ళ ఇమాజినేషన్స్ అండి, మనం నిజంగా అలా చేస్తున్నాం కాదు. మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనకున్నాయి, మన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు అలా చూడలేరు కానీ, బట్ మనకు అనిపిస్తూ ఉంటుంది కదా కంప్లీట్ గా ఇలాంటివి స్కిప్ అయిపోతే బాగుండేది, హ్యాపీగా బిల్స్ కట్టక్కర్లేదు, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోక్కర్లేదు, స్ట్రెస్ ఉండక్కర్లేదు, ఆటో ప్లేలో వెళ్ళిపోతే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో బిష్ నాకైతే అలాగే అనిపిస్తుంది, హ్యాపీగా ఇవన్నీ డిసిపియర్ అయిపోతే, కనిపించకుండా పోతే, మాయమైపోతే ఏదైనా మంత్రం ఉంటే బాగుండేదండి. సరే, ఇలాగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను కానీ, బట్ నేను ఒక మంచి సాంగ్ వేస్తాను ఫస్ట్, అది చూసండి. దాని తర్వాత ఐ స్టిల్ కంటిన్యూ ఆన్ ద సేమ్ టాపిక్ అండ్ ఇంకా కొన్ని కొన్ని ఎమోషనల్ షిఫ్ట్ లో ఆలోచిద్దాం, ఏం చేయొచ్చు ఆలోచించి మాట్లాడదాం, ఓకేనా. అంతవరకు మీకోసం ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను, వినేయండి. డెఫినెట్ గా ఇది ఇళయరాజా గారి సాంగ్, ఇందాక మనకి సరిత గారు అడిగారు, సో ఐ ఫౌండ్ వన్ నైస్ సాంగ్ ఫర్ హర్, లెట్ మీ ప్లే దిస్ సాంగ్. థ్యాంక్ యూ.

0: అండి, ఈ సాంగ్ విన్న తర్వాత నాకు అనిపించింది తెలుసా అబ్బాయి, ఇక్కడ కూడా ఒక ప్లే బటన్ ఉంది, పాజ్ బటన్ ఉంది, ఐ మీన్ అది అది ఏది చేయకుండా ఉంటే ఎంత బాగుంటుంది, కంటిన్యూస్ లూప్ లో వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. సరే, ఇందాక మనం మాట్లాడుకుంటున్న టాపిక్ గురించే నాకు ఆలోచిస్తే ఒక చిన్న థాట్ వచ్చిందండి. అంటే ఇట్స్ అ ఫనీ సైడ్ అనుకోండి. ద థింగ్ ఇస్, మనకి ఇప్పుడు నిద్ర కూడా ఒక లగ్జరీ అయిపోయింది కదా, అక్కడ ఒక పాజ్ బటన్ ఒక స్టాప్ బటన్ ఉంటే, అంటే కంప్లీట్ 8 అవర్స్ పడుకునే ఇది ఉంటే బేసిక్ గా కదా ఎంత హ్యాపీగా ఉన్నాం. కానీ మన జనరేషన్ లో యాక్టింగ్ స్కిల్స్ కి మాత్రం ఆస్కార్ లెవెల్ ఇవ్వాలి, ఎందుకంటే నేను బానే ఉన్నాను అని చెప్తూనే ఉంటాం, కానీ లోపల అరేవా మనకున్న సిచ్యువేషన్స్, మనకున్న థాట్స్ ని మనం ఎవ్రీడే వెళ్తున్న సిచ్యువేషన్ ఆలోచించుకుంటూ అనిపిస్తూ ఉంటుంది, ఇది లేకపోతే బాగుండేది, ఇలా ఉంటాయి, ఇలా అయితే బాగుండేది, ఇదెందుకు అలాగైంది కదా, ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ బయటకు మనం మాత్రం ఏం చెప్తాం, నేను చాలా బాగున్నాను అని చెప్తాం. ఎవరు అడిగినా ఫస్ట్ చెప్పేది అయితే అదే, కానీ లోపల మనం ఎలా ఉన్నాము అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు కదండి. సో మన యాక్టింగ్ స్కిల్స్, జోహార్ వెరీ గుడ్, వెరీ గుడ్, ఐఎమ్ ట్యాపింగ్ ఆన్ మై బ్యాక్ యాక్చువల్లీ. సో కానీ ఇదంతా ఒక ఫన్నీ సైడ్. ఇంకొకటి, మన లైఫ్ లో స్కిప్ చేయాలి అనుకున్న కొన్ని ఫేజెస్ తర్వాత మనకి చాలా పెద్ద లెసన్స్ అవుతాయండి. మీకు అలాంటిది ఏమైనా అనిపించిందా, నేను ఇది స్కిప్ చేయొచ్చు అండ్ చేసేసాను అని అనుకున్నది లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక పెద్ద లెసన్ అయిపోయింది మనకి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక రిజెక్షన్ అయింది, లైక్ యునో మీరు ఇంటర్వ్యూకి వెళ్లారు, యూ డింట్ గెట్ సెలెక్ట్ త్రూ, బట్ అందులోంచి మనం తీసుకుని దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ నీడ్ టు వర్క్ ఆన్ అనిపించి మనం క్యారీ ఫార్వర్డ్ చేసినవి, ఆర్ లేదు అంటే ఏదైనా ఒక లోన్లీ ఫేజెస్ ఉన్న సిచ్యువేషన్స్, ఆర్ లేదా ఫెయిల్యూర్స్, ఏదో అలా ఇలాంటివన్నీ అనమాట బేసిక్ గా. అలాంటివి ఏమన్నా మీకు అనిపించాయా? సో మీరు ఆలోచించండి, కింద మేంటం నేను ఒక పార్ట్ అయితే ప్లే చేసేస్తాను. Let me play that song and తర్వాత మాట్లాడుకుందాం మనం దీని గురించి.
1: చిన్నారికి ఓడి ఇచ్చే అయ్యారిపై పాడారి.

అదండి, ఒక మంచి పాట కూడా వినేశాం. సో మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు పాస్ పర్సన్ ప్లే బటన్ ఆర్ యూనో స్కిప్ బటన్ ఉంటే మనం ఏం స్కిప్ చేయాలనుకుంటున్నాం అని మాట్లాడుకుంటున్నాం కదా. సో ఒక చిన్న థాట్ కూడా వచ్చింది యాక్చువల్లీ ఇన్ ద మెయిన్ టైం. ఇందాక మనం లైఫ్ లో స్కిప్ చేయాలి అనుకున్న కొన్ని ఫేజెస్ తర్వాత లేటర్ టైంలో ఒక బిగ్ లెసన్ అవుతాయని అన్నాను నేను కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్స్ ఆర్ రిజెక్షన్స్ ఆర్ లోన్లీ ఫేజెస్ ఇలాంటివి నాకు అనిపించింది. అప్పుడు అవి అన్ని చాలా పెయిన్ఫుల్ గా ఉన్నా చాలా ఇయర్స్ తర్వాత అవి మనల్ని స్ట్రాంగెస్ట్ వర్జన్స్ గా మారుస్తాయి కదా అని అనిపించింది. మీకేమనిపిస్తుంది కదా, దెబ్బ తగిలిన తర్వాత ఆ నొప్పి తెలుసు కాబట్టి మనం లేచి నించొని మళ్ళీ ఎలా పడకూడదు అనుకుంటూ వెళ్తాం కదా. అలాంటి స్ట్రాంగ్నెస్ ని క్రియేట్ చేస్తుంది మనకి ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా. నాకు ఐ రిమెంబర్ మా మ్యాథ్ టీచర్ నా చిన్నప్పుడు ఒక మాట

చెప్పింది. నేను ఇప్పటికీ మర్చిపోలేను అదైతే, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని. అది నా లైఫ్ లో ఎంత స్ట్రాంగ్ గా కూర్చుండిపోయింది అంటే, నేను ఏం చేసినా ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ టు ఐ ట్రై టు థింక్, ఓ ఇది నా ఫెయిల్యూర్, నేనేం నేర్చుకోవాలి దీంట్లోంచి అంటే, నేను ఏం చేసినా ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ టు ఐ ట్రై టు థింక్, ఓ ఇది నా ఫెయిల్యూర్, నేనేం నేర్చుకోవాలి దీంట్లోంచి, దాన్ని ఎలాగా సెట్ చేసుకోవాలి సక్సెస్ఫుల్ వేలో వెళ్ళడానికి అని ఆలోచించడం మొదలెట్టాను. సో యా, మన పెద్దవాళ్ళు చాలా చాలా విషయాలు చెప్పారు ఇలాంటివన్నీ కూడా, మనం ఆ టైంలో అర్థం చేసుకోవడానికి అవకాశం లేదేమో. సో సరే, ఇదిలా ఉండగా లైఫ్ లో ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యాలి అనిపించిన డేస్ ఉంటాయి కదా, అవి ఏంటి? నాకు స్కూల్ డేస్ లో ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయా అనుకుని, నెక్స్ట్ హాలిడేస్ ఎప్పుడు ఇచ్చేస్తారా అని అన్న స్టేజ్, ఓకే ఎగ్జామ్స్ తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం హాలిడేస్ వచ్చేస్తాయి అని అనిపించిన రోజులు. సో ఈ దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం, బట్ ఒక మంచి పాట విన్న తర్వాత. సో నేను మీకోసం ఈ పాట ప్లే చేస్తాను మగధీర సాంగ్ లోంచి, వినేసేయండి, దాని తర్వాత విల్ కంటిన్యూ టాకింగ్.

చక్కగా మంచి మంచి పాటలు వినేస్తూ మంచి టాపిక్ మాట్లాడేసుకుంటున్నాం. మీ అది కూడా మిడ్ ఆఫ్ ద వీక్ వెన్స్డే 11 o'clock టైంలో ఇన్ని మంచి సాంగ్స్ వింటూ మంచి టాపిక్ మాట్లాడుకుంటూ మంచి థాట్స్ ని ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళే అనిపిస్తుంది కదా. సో ఇందాక నేను అడిగినట్టు ఒక ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ సిచ్యువేషన్ ఉంటే లైఫ్ లో ఏం చెయ్యాలనిపిస్తుంది అని కదా. స్కూల్ డేస్ లో అయితే ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయా అనుకున్నాం, అలాగే కాలేజ్ లో ఉన్నప్పుడు అబ్బా కాలేజ్ ఎప్పుడైపోతుంది, జాబ్ ఎప్పుడొస్తుంది అని అనుకున్నాం కదా. సో ఇలాంటివన్నీ కూడా ఆ టైంలో ఫార్వర్డ్ చేస్తే బాగుండేది అని అనిపించిన సిచ్యువేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ మీకేమనిపిస్తున్నాయి? ఇప్పుడు ఆ డేస్ గుర్తొస్తే మనకు అనిపిస్తుంటుంది ఆ ఎలా అనుకున్నాం అవా అప్పుడు అని, కానీ ప్రతి నిమిషం కూడా అలాంటి ఇప్పుడు ఫార్వర్డ్ చేసేస్తే బాగుంటుంది అని అనిపించే సిచ్యువేషన్స్ ఉంటూనే ఉంటాయి. సో ఈ నిమిషంలో మీకు అనిపించేది ఏంటి? ఫార్వర్డ్ చేస్తే ఒక ఫార్వర్డ్ బటన్ నొక్కితే ఏం ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్ లో ఆలోచించండి కదా. నేను కూడా ఆలోచిస్తాను మీతో పాటు, బట్ ఈ ఆలోచన మధ్యలోనే ఒక మంచి సాంగ్ విని దాంతో పాటు కంటిన్యూ టు గో ఆన్ టు వన్ యాడ్, దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యి విల్ కంటిన్యూ లిస్నింగ్ టు ద సేమ్ టాపిక్. అప్పటిదాకా మీకు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసేస్తాను. Let me play the song. So, ఈ సాంగ్ ప్లే చేసే ముందు ఇదేం సాంగ్, ఇది ఏ మూవీలోది అనుకోవాలి. So. ఎంతవరకు తెలుసో, ఎంత మందికి తెలుసో నాకు తెలియదు ఈ సాంగ్, కానీ బట్ ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్. వినేసేయండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్స్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్ and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా

0: ఉగాది, సంక్రాంతి లాంటివి. ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బైట్ టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit Babaji Caterers.
3: వెల్కమ్ బ్యాక్. సో అదండి, మనం ఏం టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఈరోజు అంటే, మన లైఫ్లో ఒక స్కిప్ బటన్ ఉంటే, ఒక పాజ్ బటన్ ఉంటే, ఒక ఫార్వర్డ్ బటన్ ఉంటే, మనం ఏం ఫార్వర్డ్, ఏం స్కిప్, ఏం పాజ్ చేయాలనుకుంటున్నాము అన్న దాని మీద మాట్లాడుకుంటున్నాం. సో నేను ఒక చిన్న థాట్ వచ్చింది నాకు ఇప్పుడు, ఏంటంటే ఇది ఓన్లీ ప్రేమికులకు మాత్రమే అప్లికబుల్ అవుతుందా అంటే కాకపోవచ్చు. ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీబడి, మన ఫ్రెండ్స్ తోటి, ఎనీవన్, యూనో, ఇలాంటి రిలేషన్ లో అయినా అప్లికబుల్ అవ్వచ్చు. హార్ట్ బ్రేక్ స్కిప్ చేయాలి అని అనుకుంటే, అనుకుంటున్నామా? ఒకవేళ అనుకుంటే ఎలా? కొన్ని సార్లు అదే మన వాల్యూ నేర్పిస్తుంది అని నాకు అనిపిస్తుంది. అంటే ఈవెన్ దో మనకి హార్ట్ బ్రేక్ అయిపోయినా కూడా, మన లైఫ్ లో ఫర్ ఎవర్ వాళ్ళు ఉండరు, రాకపోవచ్చు, ఆర్ మన మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ కాదు అని అనుకపోయినా కూడా, మన వాల్యూ మనకి నేర్పించి దాన్ని మనల్ని స్ట్రాంగ్ పర్సన్ గా చేస్తుంది అని నా ఫీలింగ్, నా అభిప్రాయం కదా. అండ్ మేబీ అది కూడా ఇంపార్టెంటే, హార్ట్ బ్రేక్ కూడా ఉండాలి. అన్ని ఉంటేనే కదా, జస్ట్ లైక్ ఉగాది పచ్చడి అండి, లైఫ్ లో అన్ని రకాలు ఇవి ఉంటేనే అది ఒక కిక్ ఇస్తుంది లైఫ్ లో కదా. సో నా థాట్ అయితే అది. మరి మీకేమనిపిస్తోంది, లైఫ్ లో ఒక హార్ట్ బ్రేక్ కూడా ఉండాలి అనిపిస్తుందా? అగైన్, ఈ హార్ట్ బ్రేక్ ఇట్స్ నాట్ జస్ట్ అప్లికబుల్ టు లవర్స్. మన ఫ్రెండ్స్ లో కానీ, మన సర్కిల్లో కానీ, ఎవరితో అయినా అయి ఉండొచ్చు అది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి అది అయిన తర్వాత, అలాంటి సిచ్యువేషన్ నుంచి పాస్ అయిన తర్వాత, మనం నేర్చుకున్న లెసన్స్ మనల్ని ఫార్వర్డ్ తీసుకెళ్తాయి, స్ట్రాంగెస్ట్ పర్సన్ చేస్తాయి అని నా ఫీలింగ్ కదా. ఆలోచించండి, మీరు ఆలోచిస్తుండండి. ఈ లోపల నేను కూడా ఒక మంచి, బ్యూటిఫుల్, అద్భుతమైన సాంగ్, చాలా ఏళ్ళు అయిపోయింది సాంగ్ విని, అది ప్లే చేస్తాను మీకోసం. వినేసేయండి.

ఈ పాట వింటున్న మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. ఈ పాట మీ అందరికి ఎంత మందికి తెలుసు ఏ మూవీలోది అని? ఇది చాలా ఓల్డ్ మూవీ అన్ను, బట్ అట్ ద సేమ్ టైం మంచి మూవీ. మీకు తెలుసా ఈ సాంగ్?

అదండి వినేశం కదా, మీకు గుర్తొచ్చిందా ఏ సినిమాలో ఈ పాట? సరే నేనే చెప్తాను. ఈ సినిమా పేరు పరదేశి. సినిమా ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు, కానీ మోస్ట్లీ నేను అనుకోవడం 98 అని నేను అనుకుంటున్నాను. అది కరెక్టో కాదో నాకు కూడా ఐడియా లేదు, బట్ దట్ ఈస్ వాట్ మై థాట్ ఇస్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఆహా, ఈ సాంగ్ ఎస్పెషల్లీ ఎంత బాగా పిక్చరైజ్ చేశారో అని అనిపించింది. సరే లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో ఇంత కనిపించింది కదా, హార్ట్ బ్రేక్ స్కిప్ చేసి హార్ట్ బ్రేక్ అయిన తర్వాత అది కూడా స్కిప్ చేస్తే బాగుంటుంది అని అనుకోవచ్చు, కానీ అది మనల్ని చాలా స్ట్రాంగ్ పర్సన్ చేస్తుంది అని అనుకున్నాం. కరెక్టే కదా?

మాట చెప్తాను. ఏంటంటే ఇది కొంచెం కంఫర్ట్ జోన్. ఓకే, సో కొన్ని బ్యాడ్ ఫేజెస్ పర్మనెంట్ కావు. ఎప్పటికీ మనకి ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్, బెటర్ కాదు అని అనుకోలేము. అలాగే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాము అని అనుకోలేము, ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటాము. ఎలాంటి సిచ్యువేషన్ అయినా అండి, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పర్మనెంట్. సో ఇట్ విల్ కీప్ ప్యాసింగ్. అది టెంపరీ యాడ్స్ లాగానే ఉంటుంది మనకు మాత్రం కదా. లైఫ్ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, స్లోగా ఉండొచ్చు, కానీ స్టోరీ కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఏంటంటే అది ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి విల్ కీప్ సేయింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, రైట్? సో ఇలాంటి చక్క చక్కగా మంచి మంచి మాటలు మాట్లాడేసుకుంటూ వినేద్దాం, కానీ ఒక పాట తర్వాత. నేను మీకోసం ఇంకొక మంచి పాట ప్లే చేస్తాను, వినేసి ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం.

సో అది ఒక సాంగ్ అయితే వినేసాం. బట్ మన టాపిక్ మాత్రం కంటిన్యూ చేద్దాం. ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా కంఫర్ట్ జోన్ లో మాట్లాడుకుంటే కొన్ని బ్యాడ్ ఫేజెస్ పర్మనెంట్ కావు అని చెప్పాం కదా. సో లైఫ్ ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, కానీ స్లోగా ఉండొచ్చు, అది మనకి ఒక అవేర్నెస్ లేకపోవచ్చు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు మనకి అన్న కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండొచ్చు, కానీ అది పర్మనెంట్ అయితే కాదండి. సో ప్రతి దానికి ఒక వే అయితే కనబడుతుంది డెఫినెట్ గా, అది నా అభిప్రాయం. మీరేమనుకున్నారు? సో ఇట్లాంటి దీంట్లోనే సరే ఇప్పటిదాకా మనం ఏం చెప్పాము, ఒక ఫార్వర్డ్ బటన్ ఉండాలి, ఒక పాజ్ బటన్ ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కొంచెం రివర్స్ వెళ్దామా, అంటే మీరు రివైండ్ చేయాలి అనుకునే హ్యాపీయెస్ట్ మూమెంట్స్.

దెన్ మీకేమైనా అనిపిస్తే నాకు చెప్పండి, అలాగే నాకేమనిపిస్తుందో చెప్తాను నేను. అండ్ మీరు ఆలోచించండి, లోపల మీకు మళ్ళీ చెప్తున్నాను మీరు రివైండ్ చెయ్యాలి అనుకునే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అనేసి. ఓకేనా? మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను మీకోసం ఒక సాంగ్ వేస్తాను అట్ ద సేమ్ టైం.

అదండి సాంగ్ అయితే వినేశాం. సో మళ్ళీ మన థాట్ లోకి వెళ్తే, ఒకవేళ మనం రివర్స్ చేస్తే సిచ్యువేషన్ ని, ఆర్ రివర్స్ బటన్ నొక్కితే మన లైఫ్ లో, మీరు ఈ అనుకునే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? సో మీరు రివైండ్ చేయాలి అనుకునే హ్యాపీయెస్ట్ మెమరీ ఏంటి, ఆర్ మూమెంట్ ఏంటి? సో నాకేదో చెప్తాను నేను. నాకు మాత్రం స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన సమ్మర్ హాలిడేస్. రీజన్ ఏంటంటారా, హ్యాపీగా ఒక వెకేషన్కి వెళ్లేవాళ్ళం ఫ్యామిలీ అందరూ కలిసి. అది ట్రైన్, అది బస్సా, తోటి సంబంధం లేదు. అప్పట్లో ఏదో ఒకటి పట్టుకోవడం, ఈ ప్లేస్ అని డిసైడ్ అయ్యే అని అనుకుని, ఏదో లగ్జరీగా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళం కాదు. కానీ బట్ ఈ ప్లేస్ కు వెళ్ళినప్పుడు నాన్న అమ్మ ఇప్పించే చిన్న చిన్న, యునో, ట్రావెల్ అయితే, ఒకవేళ ట్రైన్ లో అయితే ట్రైన్ లో ఎక్కడెక్కడ స్టేషన్స్ వచ్చినప్పుడు పూతరేకులు అవో వస్తూనే ఉండేవి కదా, అలాంటివి వచ్చి తిన్న సిచ్యువేషన్, అలాంటి టైంని ఎంజాయ్ చేయాలి అని అనుకునేదాన్ని. సో ఇన్ కేస్ కనుక నా లైఫ్ లో రివైండ్ బటన్ ఉంటే, నేను అనుకునే హ్యాపీయెస్ట్ మూమెంట్ మాత్రం సమ్మర్ హాలిడేస్ అండి. దట్ ఒక మంచి వెకేషన్ విత్ మై మామ్ అండ్ డాడ్ కదా. సో అలా మీకు అనిపించింది ఏంటి? మీ స్కూల్ డేసా, ఆర్ మీ ఫస్ట్ శాలరీయా, ఆర్ ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్పా, ఏదైనా అయి ఉండొచ్చు. మీరేం రివైండ్ చేయాలనుకుంటున్నారో ఆలోచించి వీలైతే నాకు చెప్పండి. సో నేను నెక్స్ట్ ఇంకొకటి ఆలోచించాను, ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, స్కూల్, యూనో, మనం స్కూల్లో ఉన్నప్పుడు, మనం సమ్మర్ హాలిడేస్ లో ఉన్నప్పుడు చేసిన ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగుండేది, ఫన్ ప్లేసెస్ కి వెళ్లి చూసింది బాగుండేది, ఆర్ ప్రతిసారి ప్రతి సమ్మర్ లో కొత్త ప్లేస్ చూడడం, దాని గురించి తెలుసుకోవడం, ఇదంతా జరిగేది కదా. అలాంటి సెగ్మెంట్ లోనే ఇంకోటి ఏంటంటే లంచ్ బాక్స్ ఎక్స్చేంజెస్ స్కూల్లో ఉన్నప్పుడు. విల్ టాక్ అబౌట్ ఇట్, బట్ బిఫోర్ ఐ స్పీక్ మోర్ అబౌట్ ఇట్, ఒక సాంగ్ కూడా వినేద్దాం.

0: Vasani, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: కవింతలకి కేరింతలకి ఎరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Koti rupayal kosam mee akhari prashna. Ready?
5: Yes, sir.
4: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas ela untam? It's chat, tali and catering.
4: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat item along with the thalis are all at affordable prices and unforgettable taste. Yantante malli malli ravaranthis. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information,

0: visit rkusa.com.
1: Hey, Bindu. ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: వెల్కమ్ బ్యాక్ అండి. సో నేను మీ సంధ్య. మనం మాట్లాడుకుంటున్న టాపిక్, మనకి కనుక ఒకవేళ లైఫ్ లో ఫార్వర్డ్ బటన్, స్టాప్ ఆర్ పాజ్ బటన్ ఉంటే మనం ఏం చేయాలనుకుంటున్నాము అని మాట్లాడుకుంటున్నాము. ఆర్ స్కిప్ బటన్ ఉండే ఏం చేయాలి అనుకుంటున్నాం. బట్ బిఫోర్ నేను కంటిన్యూ చేసే ముందు నాకు ఇప్పుడే ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. ఏంటంటే, మీరు విన్నారు కదా ఇందాక జాతర గురించి. సో మన రేడియో సురభి జాతర కండక్ట్ చేస్తున్న మెగా కోలాటం ఈవెంట్ ఉందండి. సో ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి అ ఫెంటాస్టిక్ టైమ్ టు కమ్ విత్ యువర్ కోలాటం స్టిక్స్ అండ్ ప్లే. ఇది ఇంకొక విషయం, నాకు తెలిసిన విషయం, ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఆన్లైన్ స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మీరు కనుక రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ రిజిస్టర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది, రేడియో సురభిలోకి వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి రేడియో సురభిలోకి వెళ్ళండి. అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా కనిపించింది, నాకు ఇప్పుడే కనిపించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మోర్ డీటెయిల్స్ నాకు తెలిసినంత మటుకు మండే అండ్ వెన్స్డే ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు అని తెలిసింది. సో బట్ మీరు కూడా జస్ట్ ప్లీజ్ గో హెడ్ అండ్ రిజిస్టర్ అండ్ ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ దిస్ ఈవెంట్. And it's a mega kolatam event, and I know meek andarki enta enjoy chestaro naku telusu. Kolatam anangane ochinappudu meek kolatam sticks kuda teeskonandi, marchipothu, okay na? So idu cheppadam toti manu let's continue to our topic to entante yeah. So manu rewind cheskunte ఇలాంటి ఏ హ్యాపీయెస్ట్ మూమెంట్ కు వెళ్దాం అని అనుకున్నాం అని కూడా మాట్లాడుకున్నాం కదా. సో అలాగా ఐమ్ థింకింగ్ నెక్స్ట్ ఏ దీని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను. సో యా, లెట్స్ సే సమ్మర్ హాలిడేస్. ఐమ్ సారీ, నేను ఇందాక మర్చిపోయినండో, నేను మాట్లాడిన సమ్మర్ హాలిడేస్ గురించి లాస్ట్ లో. అప్పుడు ఆర్డినరీగా అనిపించే మూమెంట్స్ ఇప్పుడు మనకి ప్రైస్లెస్ మూమెంట్స్ అయిపోతాయి అని అనిపించింది నాకైతే. ఏంటంటే, సమ్మర్ హాలిడేస్ కానీ, స్కూల్ లంచ్ బాక్స్ ఎక్స్చేంజ్ కానీ, అంటే నేను తీసుకొచ్చిన లంచ్ నాకు నచ్చకపోతే నేను నా ఫ్రెండ్కి ఇచ్చేసి నా ఫ్రెండ్ తెచ్చిన లంచ్ నేను ఎంజాయ్ చేయడం, అది గురించి ఇంకా మాట్లాడదాము. బట్ నేనైతే ఒక పాట ప్లే చేసిన తర్వాత మాట్లాడతాను, అప్పటిదాకా మీరు ఈ పాటని ఎంజాయ్ చేయండి.

cevası. What's in the cinema chance? En cabeza y mero,

0: acasă, în cabeță e mărătăsă.
1: అదండి ఒక మంచి పాట అయితే వినేసాం మనం. యాక్చువల్ గా ఇందాక చెప్పినట్టు మనం అప్పుడు ఆర్డినరీ అనిపించిన విషయాలు ఆర్ మూమెంట్స్ ఇప్పుడు ప్రైస్ లెస్ మెమరీస్ గా అయిపోయాను. ఈ మూవీ కూడా అలాంటిదేనండి. ఏంటంటే అప్పుడు ఏదో ఫన్నీగా అనిపించి ఉండొచ్చు మనకి, కానీ ఈ మూవీలో పాటలు వింటూ ఉంటే మాత్రం ఎవ్రీథింగ్ రిజెంబుల్స్ టు అవర్ లైఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. క్లియర్ గా చెప్పాలి అంటే లైఫ్ రన్స్ అరౌండ్ మనీ, బట్ ఈ సాంగ్ లో చెప్పినట్టు ఒకళ్ళని పొగిడిన తర్వాత వాళ్ళకి వాళ్ళని యునో మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉండొచ్చు. ఇలాంటివన్నీ మన లైఫ్ లో కూడా జరుగుతూనే ఉంటాయండి, మనకు తెలియదు అంతే, ఆర్ మనం పట్టించుకోం. బట్ అస్ ఐ సెడ్ ఇది అంతా కూడా ఏంటంటే అప్పుడు అన్ని ఆర్డినరీగా ఉన్న మూమెంట్స్ ఇప్పుడు మనకి ప్రైస్ లెస్ మూమెంట్స్ అవ్వచ్చు అన్న థింగ్ మీదే. సో అలాగే ఇంకొకటి అనిపించింది, ఇప్పుడు అప్పుడు ఎస్కేప్ అవ్వాలి అని అనుకున్న మూమెంట్స్ ఇప్పుడు మనం మిస్ అవుతున్నాం కదా చాలా. మేబీ హ్యాపీనెస్ అంటే బిగ్ థింగ్స్ కాదు, స్మాల్ పీస్ఫుల్ మూమెంట్స్ ఏ అని అనిపిస్తూ ఉంటాయి నాకైతే. సో మీరు ఆలోచించండి, మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా? అప్పుడు ఎస్కేప్ అవ్వాలి అనుకున్న మూమెంట్స్ ఇప్పుడు మనం మిస్ అవుతున్నాము, అది ఏంటి? అది మీకు ఎలాగుండింది? వాట్ ఆర్ యువర్ థాట్స్? ప్లీజ్ లెట్ మీ నో. బట్ ఇన్ ద మీన్ టైమ్ దీనికి ఇది మీరు ఆలోచించలోపట నేను కూడా ఆలోచించి ఒక మంచి పాట వేసిస్తాను, వినేసేయండి. సో దాట్ ఆ రెండు కలిపి ఒక అద్భుత అనిపించేటట్టు కంటిన్యూ చేద్దాం మన షోని. ఓకేనా? నేను పాట వెతుకుతున్నాను కానీ ఏ పాట అని ఆలోచిస్తూ ఉండిపోయాను, ఎందుకంటే ఇన్ని మంచి సాంగ్స్ ఉన్నాయండి, ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. కానీ బట్ యా మీకోసం ఈ సాంగ్ ప్లే చేస్తాను, వినేసేయండి.

పూజ చెయ్యాలి, పుట్టగారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నిర్రాజా.

0: కాదండి.
1: సో ఈ మధ్యలోనే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చిందండి, మనకి కనుక లైఫ్ లో స్కిప్ బటన్ లేకపోవడం వలనే మెమరీస్ ఉంటాయి అని అనిపించింది కదా. అంటే ఒకవేళ స్కిప్ బటన్ ఉంటే స్కిప్ కొట్టేస్తాం మనం దాన్ని, ఆ టైంలో మనకేం జరుగుతుంది? విల్ మిస్ ద మూమెంట్, అంతే కదా. కొన్ని మూమెంట్స్ పెయిన్ఫుల్ గా, కొన్ని బ్యూటిఫుల్ గా, కానీ అన్ని కలిసి మన స్టోరీని క్రియేట్ చేస్తాయండి. ఇందాక అనుకున్నట్టే ఏంటంటే అన్ని ఉంటేనే కదా ఉగాది పచ్చడి అయినట్టు. సో అన్ని రుచులు ఉండాలి లైఫ్ లో, కష్టం ఉండాలి, సుఖం ఉండాలి, బాధ ఉండాలి, నవ్వు ఉండాలి, కోపం ఉండాలి.

అవన్నీ ఉంటేనే మనం మనగా ఉంటాం, మనలా ఉంటాం. ఇన్ అదర్ వర్డ్స్ కదా. సో ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే లైఫ్ లో స్కిప్ బటన్ లేకపోవడం వల్లనే మెమరీస్ ఉంటాయి అని అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా, ఆర్ ఆ థాట్ వచ్చి ఉందా? ఉంటే నాకు చెప్పండి. బట్ సో ఇవన్నిట్లోనూ ఇంకోటి ఏంటంటే ప్రతి ఫేజ్ లో ఒక పర్పస్ ఉంటుంది. అంటే డిలే అయినా, చిన్న డూటోర్ తీసుకున్నా, లైఫ్ కొంచెం టైం తీసుకొని మన పాత్ సెట్ చేస్తుంది అని అనిపిస్తుంది. మీకైందా అలాగా? అయితే నాకు చెప్పండి. లేదు, మీ థాట్ కూడా ఇలాగే ఉన్నా కూడా నాకు చెప్పండి. లేదు, డీవియేషన్ ఉందా థాట్స్ లో? ప్లీజ్ లెట్ మీ నో. బట్ ఇది డిస్కస్ చేసుకునే ముందు లెట్ మీ ప్లే వన్ మోర్ సాంగ్ ఫర్ యూ అండ్ వీ విల్ కంటిన్యూ అవర్ టాపిక్ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. బట్ అప్పటిదాకా ఈ సాంగ్ వినేసాయండి మీరు.

వెల్కమ్ బ్యాక్ అండి. సో మనం ఉన్న మనకున్న టాపిక్స్ మనం చూసిన విన్న టాపిక్ లో ఇప్పుడు ఏంటంటే పాజ్ బటన్ ఉంది, ఫార్వర్డ్ బటన్ ఉంది, రివైండ్ బటన్ ఉంది, ఇవన్నీ చేసాం. బట్ ఒక్కటి చెప్పిన, ఇన్ కేస్ స్కిప్ బటన్ కనుక నొక్కితే పెయిన్ స్కిప్ అయిపోవచ్చు అని అనుకుంటాం, కానీ యు నీడ్ టు అండర్స్టాండ్ దట్ గ్రోత్ అక్కడే ఉందండి. ఒకవేళ కనుక మనకి మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అని అంటే ఆ పెయిన్ లోంచే ఒక స్ట్రెంగ్త్ క్రియేట్ అవుతుంది. సో వన్స్ అది మనం రూట్ గా పెట్టుకుని ఇఫ్ వీ క్యాన్ గో ఫార్వర్డ్, డెఫినెట్ గా వీ కెన్ అచీవ్ వాట్ వీ వాంట్ టు అచీవ్ కదా. సో నాకు అలా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? మేబీ ఇంకోటి కూడా ఆలోచించచ్చు, ఏంటంటే చాలా డార్క్ ఫేజెస్ ఉన్నప్పుడు, అంటే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉన్నప్పుడు ఇంకొక విధంగా చెప్తే, అప్పుడు అందరూ అప్పుడు మనకి సిచ్యువేషన్ ఆర్ పరిస్థితులు ఆర్ ఇప్పుడు ఏం జరుగుతోంది అని అర్థం కాకపోయినా కూడా తర్వాత మనం కూర్చుని స్థిమితంగా ఆలోచిస్తే అప్పుడు ఏం జరిగింది అని అనిపిస్తుంది, ఎందుకు జరిగింది అని ఒక రియలైజేషన్ వస్తుంది. అండ్ అలాగే ఒక స్ట్రెంగ్త్ కూడా బిల్డ్ అవుతుంది. అది నా ఫీలింగ్, మీకేమనిపిస్తోంది? మీకు కూడా అలాగే అనిపిస్తుందా? పెయిన్ వలన వచ్చే స్ట్రెంగ్త్ ఇంత అంత కాదు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? అలాగే ఇంకొకటి ఉందండి, ఏంటంటే లైఫ్ లో స్కిప్ యాడ్ బటన్ ఉండకపోవడం మంచిదేమో, అది నా థాట్. మీకేమనిపిస్తుంది? మళ్ళీ చెప్తాను, మేబీ లైఫ్ లో స్కిప్ యాడ్ బటన్ ఉండకపోవడం మంచిదేనేమో అని నా అభిప్రాయం. మీదేంటి? ఆలోచించండి, మీకేమైనా కనుక థాట్స్ వస్తే లెట్ మీ నో. అలాగే ఇందాక చాలా మంచి మంచి కాల్స్ వచ్చాయండి, నేను ఆన్ కాల్ తీసుకోలేకపోయాను కానీ, బట్ ఏంటంటే ఒకళ్ళేమో అలాగే ఇందాక చాలా మంచి మంచి కాల్స్ వచ్చాయండి నేను ఆన్ కాల్ తీసుకోలేకపోయాను కానీ బట్ ఏంటంటే ఒకళ్ళేమో రిలేటివ్స్ కి ఉన్న వెడ్డింగ్స్ కి వెళ్తే, ఐ మీన్ వెడ్డింగ్స్ కి వెళ్తే రిలేటివ్స్ మన ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తారు కదా, అలాంటివన్నీ స్కిప్ చేయాలి అని అనుకుంటున్నాను అని అన్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే మ్యాథ్ పీరియడ్ స్కిప్ చేస్తాను అన్నారు, అంటే ఇన్ కేస్ స్కిప్ బటన్ ఉంటే మ్యాథ్ పీరియడ్ స్కిప్ చేస్తాను అని. సో ఆనెస్ట్లీ మన స్ట్రగుల్స్ డిఫరెంటే అయినా కూడా ఫీలింగ్స్ మాత్రం సేమ్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీకేమనిపిస్తోంది? ఆలోచించండి. అండ్ బిఫోర్ నేను గో టు ద యాడ్ ఆర్ ద నెక్స్ట్ సాంగ్, మళ్ళీ చెప్తున్నాను, మేబీ లైఫ్ లో స్కిప్ యాడ్ బటన్ ఉండకపోవడం మంచిదేమో అని నా ఫీలింగ్. మీకేమనిపిస్తోంది? ఆలోచించండి. ఈ లోపల ఈ మంచి సాంగ్ వేస్తాను, అది కూడా వినేసేయండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa on Instagram or call 972-829-520.
2: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi Sunday family feast daka, Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
3: రేడియో సురభి రీవిజిట్.
4: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
5: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైట్స్.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
8: Thank you for being in our journey.
9: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
10: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
11: Welcome back. నేను మీ సంధ్య. మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజున, మన లైఫ్ లో కనుక స్కిప్ బటన్ లేదు, ఫార్వర్డ్ ఆర్ పాస్ బటన్ ఉంటే మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేసి. అలాగే నేను ఇందాక బ్రేక్ కి వెళ్ళక ముందు నేను చెప్పాను ఏంటంటే, కమర్షియల్ బ్రేక్ వెళ్ళక ముందు ఏంటంటే, మేబీ లైఫ్ లో స్కిప్ యాడ్ బటన్ ఉండకపోవడం మంచిదేనేమో అని. ఎందుకంటే ఎవ్రీ ఫేజ్, ప్రతి మనిషి, ప్రతి జ్ఞాపకం మన స్టోరీలో ఒక పార్ట్ అన్నా కనిపిస్తుంది కదా. మీకు అలాగే అనిపించిందా? సో అంటే లైక్ నేను ఐ డోంట్ వాంట్ టు స్కిప్ ద పెయిన్. ఇందాక చెప్పినట్టు గ్రోత్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. పెయిన్ వలన వచ్చే ఆ డార్క్ ఫేజెస్ నుంచి బయటపడుతున్నప్పుడు మనకి మన స్ట్రెంగ్త్ ఆటోమేటిక్ గా తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, డిలే అయినా, మన పరిస్థితులు డీటోర్ తీసుకున్నా, లైఫ్ కొంచెం టైం తీసుకుని మన ప్యాత్ సెట్ చేస్తుంది అనిపిస్తుంది. అలాంటి టైం అప్పుడు మనం స్కిప్ బటన్ చేస్తే ఎలా అండి కదా. లెట్ ఇట్ కంటిన్యూ. ఏది ప్లే అవుతుందో దాని అలా ప్లే చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఎక్కడికి వెళ్లాలో, మనకి ఏది మనకి సరిపోతుందో అది సెట్ అవుతుంది అని నా ఫీలింగ్. అలాగే అప్పుడు ఎస్కేప్ అవ్వాలి అని అనుకున్నాం, కానీ అది ఒకవేళ అయిపోతే ఆ ఫనీ మూమెంట్స్ ఒక మెమరీగా క్రియేట్ అవి ఉండకపోవచ్చు కదండి. సో అలాంటివి మిస్ కాకూడదు అని. ఫనీగా ఉంటేనే కదా ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు తలుచుకుని నవ్వుకునేది. సో అందుకని అనమాట. అలాగే ఇంకొక జోనర్ లో ఆలోచిస్తే, స్కూల్ లంచ్ బాక్సెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదు అంటే, మన దూరదర్శన్ లో చిత్రలహరి టైం వచ్చినప్పుడు అందరం కూర్చొని చూసిన ఎంజాయ్ చేసిన డేస్, ఆర్ మనకి నచ్చిన కార్టూన్స్ కోసం వెయిట్ చేసిన డేస్, ఇవన్నీ ఆలోచిస్తే అప్పుడు చాలా ఆర్డినరీ టైం అని అనిపించింది. కానీ ఇప్పుడు ప్రైస్లెస్ మూమెంట్స్ గా అవి బిల్డ్ అయి ఉన్నాయి మనకి. అలాగే నేను అడిగింది గుర్తుంటే, ఒకవేళ రివర్స్ వెళ్దాము అని అంటే, చైల్డ్హుడ్ ఆ, స్కూల్ ఆ, ఫస్ట్ సాలరీ ఆ, ఫ్యామిలీ ట్రిప్ ఆ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వి గుడ్ హావ్ ఎంజాయ్డ్ ఎట్ అవర్ ఓన్ ఫేజ్ అండి. ఇలాగా మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉంటాను కానీ నేను, బట్ కంటిన్యూ చేస్తాను. బట్ ఫస్ట్ ఈ సాంగ్ వినేసేయండి, దాని తర్వాత ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి మాటలు మాట్లాడుకుందాం ఇదే టాపిక్ మీద. అప్పటిదాకా లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఫర్ యూ. ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి, నేను మీ సంధ్య. సో మన టాపిక్ ఇవాళ వచ్చేసి స్కిప్ బటన్ కదా, స్కిప్ ప్లే ఫార్వర్డ్ బటన్స్, రైట్? సో నాకు ఇందాక అనిపించింది ఇన్ని బటన్స్ ఉన్నాయి, ఫోన్ చెక్ చేసుకుంటే ఫోన్ లో ఇంకొక నైస్ బటన్ కనిపించింది, ఏంటంటే ఎయిర్ప్లేన్ మోడ్. అది కూడా బటనే కదండి. ఒక కాల్ అంటే మనం కాల్ స్కిప్ కొట్టాలి అని అనుకోకపోయినా, లేదు అనంటే వి వాంట్ కీప్ ఆర్ సెల్ఫ్ సైలెంట్ అండ్ మనతో మనమే మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రాబబ్లీ ఎయిర్ప్లేన్ మోడ్ బెటర్ ఏమో. అందులోకి వెళ్ళిపోతే ఎలా కావాలంటే ఆలోచించుకోవచ్చు కదా. ఇలాగే చాలా చాలా ఎందుకో ఎన్నో చాలా థాట్స్ వచ్చాయి యాక్చువల్ గా. ఇంకోటి ఏంటంటే ఆటో ప్లే ఫీచర్ ఉంటే బాగుండేది అని అనిపించింది. అంటే లైక్ క్రియేటివ్స్ అన్న క్వశ్చన్స్ అడిగితే మనం ఏమీ ఆలోచించి వాళ్ళకి చెప్పక్కర్లేకుండా ఒక ఆటో ప్లే ఉందనుకోండి, అదే ప్లే అయిపోయి వాళ్ళ క్వశ్చన్స్ కి రిపీటెడ్ ఆన్సర్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందేమో అని అనిపించింది. ఏమో ఏంటో చాలా ఆలోచనలు వచ్చాయి ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలి అని అనుకున్న రోజులు రివైండ్ చేయాలి అని అనిపిస్తే అన్న థాట్ కూడా వచ్చింది. మీకు అనిపించింది ఎప్పుడైనా అలాగా? ఆలోచించండి, ఇది మాత్రం ఎందుకో కరెక్ట్ థాట్ అనిపించిందండో. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలి అనుకున్న రోజులు లేటర్ రివైండ్ చేయాలి అని అనిపిస్తే చేయగలవా? అలాగే కొన్ని ఫేజెస్ అప్పుడు బోరింగ్ గా ఉంటాయి కానీ అవి లేటర్ పీస్ఫుల్ మెమరీస్ గా అవుతాయి కదా. ఇందాక అనుకున్నట్టే ఎందుకో ఇన్ని థాట్స్ వచ్చాయండి, మీకు కూడా వచ్చే ఉంటాయి. అలాగే లైఫ్ లో స్కిప్ బటన్ లేకపోవడం వల్లనే మనం పేషెన్స్ కూడా నేర్చుకున్నాము అని అనిపించింది. సో ఇన్ని ఇన్ని ఇన్ని ఇన్ని ఎన్ని థాట్స్ అండి ఒకే ఒక మాటలో, బోల్డ్ ఆలోచనలు కదా. మన బ్రెయినే ఒక ప్లే బుక్ లాగా ఉన్నట్టుంది నాకైతే. ఏమో మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందేమో తెలియదు కానీ, బట్ నేను ప్రొసీడ్ అవ్వక ముందు ఇంకొక మంచి పాట ప్లే చేసేస్తాను వినేసి ఇండి, అండ్ దెన్ వీ కెన్ స్పీక్ మోర్ అబౌట్ ద సేమ్ థింగ్.

వెల్కమ్ బ్యాక్. ఒక మంచి మెలోడియస్ సాంగ్ వినేసాము. యాక్చువల్గా ఇవాళ వచ్చిన కాల్స్ కానీ లేదు మెసేజెస్ కానీ నాకు అనిపిస్తుందండి, సో ఎమోషనల్ రైట్. చైల్డ్హుడ్ స్టోరీస్ కానీ వెరీ గుడ్, యూనో ఎంబారసింగ్ మూమెంట్ అయినా కూడా అలాంటివన్నీ ఉన్నా కూడా మన లైఫ్లో అవి ఆలోచిస్తే ఇట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్న ఒక ఫీలింగ్ డిఫరెంట్. ఆనెస్ట్లీ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే రేడియోలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకోకపోయినా కూడా డెఫినెట్గా కనెక్ట్ అవుతాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మండేని స్కిప్ చేయాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. సో వీ విల్ కనెక్ట్ అట్ దట్ పాయింట్ రైట్. అంటే మండే మార్నింగ్ ఎలా మోగంగానే అబ్బాయి ఇప్పుడు లేచి నేను ఆఫీస్కి వెళ్ళాలా అని అనుకునే వాళ్ళు విష్ నేను ఇంకొకసారి స్కిప్ బటన్ కొట్టేస్తే బాగుండేది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు కదా, అలాగనమాట. సో ఇలా అంతా ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ థాట్స్ తోటి చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. ఇంకొక విషయం, ఇంకొక లాస్ట్ బట్ లీస్ట్ బట్ ఒకటి మాట చెప్పే ముందు ఇంకొక మంచి పాట వినేస్తాము, దాని తర్వాత మాట్లాడుకుందాం.

0: అదండి, ఎంత నైస్ సాంగ్ కదా ఇది. అంటే ఆ మ్యూజిక్ ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, వా వా వా వా వా, నాకైతే చాలా నచ్చేసిన సాంగ్ అండి ఇది. నేను ఇంకొక సాంగ్ ప్లే చేయకముందు ఒక రెండు మాటలు చెప్తాను. ఏంటంటే, ఏ ఫేజ్ ని మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలి అని అనిపించినా కూడా అది ఫార్వర్డ్ చేసేస్తే, వెళ్ళిపోయిన తర్వాత, ఐ మీన్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసిన తర్వాత మనకి ఎప్పుడైనా అనిపించిందా, ఒక్కసారి రీప్లే బటన్ నొక్కుతాము, ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసామో ఆలోచించుకుందాము అని అనిపించిందా మీకు ఎప్పుడైనా? సో అలా అనిపించిన మెమరీ ఏంటి, ఓకే, ఇన్ కేస్ ఉంటే ఎందుకు అనిపించింది మీకు? అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో లైఫ్ కనుక నెట్ఫ్లిక్స్ లా ఉంటే మీరు ఏ ఎపిసోడ్ స్కిప్ చేస్తారు ఆలోచించండి. ఇన్ కేస్ మీకు ఏమైనా థాట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ లెట్ మీ నో. మళ్ళీ అడుగుతున్నాను, లైఫ్ కనుక నెట్ఫ్లిక్స్ లాగా ఉంటే మీరు ఏ ఎపిసోడ్ స్కిప్ చేస్తారు? ఆలోచించి మీకు వచ్చిన థాట్స్ నాకు చెప్పండి, సో దాట్ మనం ఇంకా డిస్కస్ చేయొచ్చు, ఆర్ ఐ కెన్ బ్రింగ్ అప్ మోర్ టాపిక్ సంథింగ్ లైక్ దిస్, అండ్ దిస్ విల్ కీప్ అస్ గోయింగ్ విత్ గుడ్ ఇంటరాక్షన్స్ అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపించేమో కదా, సో చూద్దాం. బట్ యా, నేనైతే ఇప్పటిదాకా చాలా చాలా చాలా చెప్పేశాను, బట్ ఇంకొక ఫ్యూ సెకండ్స్ లో మనం యాడ్ సెక్టర్ లో సెగ్మెంట్ లోకి అయిపోతాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు టాపిక్. బట్
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకేమైనా ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ of the catering, okay? Sure. How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఓయ్, లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజెస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ బేస్ బులేవార్డ్.

అదండి ఏముంది సాంగ్. కొన్ని సాంగ్స్ యాడ్స్ లేకుండా డైరెక్ట్ గా హార్ట్ కి కనెక్ట్ అవుతాయి అనిపిస్తుంది కదా, ఇది కూడా అలాంటి సాంగ్ అండి. నెక్స్ట్ ఇంకొక సాంగ్ ఉంది, అది కూడా అలాంటిదే. ఏంటంటే ఈ సాంగ్ ప్లే చేసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఓల్డ్ మెమరీస్ ని రీప్లే చేసామా అన్నట్టు. సో వినేసేయండి ఒకసారి, దాని తర్వాత విల్ కంటిన్యూ అబౌట్ వాట్ వీ నీడ్ టు స్పీక్ టాక్ డిస్కస్.

such a wonderful, beautiful song. సరే ఫైనల్ గా అండ్ స్లోగా మన షో కూడా ఎండింగ్ కు వచ్చేసింది. సో మీ ఆఫ్టర్నూన్ పీస్ఫుల్ గా ఉండాలి అండ్ స్ట్రెస్ కొంచెం తగ్గాలి అండ్ స్మైల్ కొంచెం ఎక్కువ ఉండాలి అని అనుకుంటూ, అట్ ద సేమ్ టైమ్ నాకు అసలు ఈ 3 hours ఎలా గడిచిందో కూడా తెలియదండి, అంత అద్భుతంగా అనిపించింది నాకు మాత్రం. సో అగైన్ మీ లైఫ్ లో కూడా ఒక పాజ్, ఒక ప్లే, ఒక రీప్లే బటన్ అండ్ ఒక స్కిప్ బటన్ ఇవన్నీ ఉన్నా కూడా మీ మోమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ప్లే బటన్ మీద పెట్టుకుని వెళ్ళండి అని నా ఫీలింగ్. సో ఇంకోటి ఏంటంటే, ఐ జస్ట్ యాడ్ వన్ మోర్ పాయింట్ టు దిస్. లైఫ్ పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు కానీ బ్యూటిఫుల్ మూమెంట్స్ మాత్రం ప్రతి రోజు ఉంటాయి. వాటిని స్కిప్ చేయడానికి చేయకుండా ఉంటే బెటర్ ఏమో. అలాంటివన్నీ కూడా మన మెమరీస్ గా మిగులుతాయి అని నా ఫీలింగ్. సరే ఇవాళ చాలా మంచి టాపిక్ తో మాట్లాడుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి తప్పకుండా కలుద్దాం ఇంకొక కొత్త టాపిక్ తో. అప్పటిదాకా టాటా బై బై, సీ యూ. మీరు వింటున్నారు రేడియో సురభి అండ్ నేను మీ ఆర్జే సంధ్య. తప్పకుండా నెక్స్ట్ వీక్ కనెక్ట్ అవుదాం. అప్పటిదాకా ఈ బ్యూటిఫుల్ సాంగ్ తో ఎండ్ చేస్తాను నేను ఇప్పుడు.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హ్యాపీ పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

కన్నడేషన్ రాజేశ్వరి రేడియో నాలుగు సంవత్సరాలు ఈ విధంగా పూర్తి చేసిన సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభందరు.

0: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ RKUSA.com.
3: రేడియో సురభి రీవిజిట్.
4: బిల్డింగ్ ఈ స్కూల్ అనుకుని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ DS Inc.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్.com.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. ఆటికి ఈ దోశ, మీరు కూడా ఎరుబి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్ కబాబ్, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్, పరాఠా.
10: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service.
12: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, because originals never fade.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటుంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జంగ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Manashanti, mental peace. మసాలా దోశ
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: నాకు ఇంకా 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.
6: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-5201.
7: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
9: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR Insurance. Enroll on SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిరిస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Surya B revisit.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: Check out the retail glow pro.
4: Upshell water systems to understand the right and wrong, what it plays in your life.
0: Thank you for being in our journey.
5: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-866-7538.
8: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate chestunnanduku chaala happy ga undi. Mukhyanga mana telugu srotalandariki kuda Texas lo oka adbhutamaina platform Surabhi Radio Surabhi. Endukante deeni dwara meeru music ki daggara avutunnaru, telugu ki daggara avutunnaru, annitiki ento cheruvulo untu andarni connect chestu ee Radio Surabhi chestunna prayatnaniki munduga the head of the organization Rai sir gariki pratyekanga abhinandistu. This is just the beginning. Celebrate many more years. ఇంకా 4th anniversary కాదు, ఇంకా చాలా anniversary రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

അമ്മ ആവക്കായ് റേഡിയോ സുരഭി ഇവ ഒക്കെ എമോഷൻ. നീൻ വി ഭാർഗവി ഓൾ ദ വേ ഫ്രം ഹൈദരാബാദ് ആൻഡ് ചാലാ ചാലാ ഹാപ്പി ഗാന്ധി അന്നർക്ക് നമസ്കാരം. ആൻഡ് റേഡിയോ സുരഭി ആനിവേഴ്സറി സന്ദർഭంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ. Ladies and gentlemen,

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్ When we respect the community supports us.
1: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GT Electronics can help you design a custom setup. Screen build cheyadam daggar nunchi acoustic wall setup varaku. They will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-45.
2: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
3: హై దర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎంఎస్జీ ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్ 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Radio Surabhi Revisit.
6: Windstorm related property claims, replace residential and commercial roofs, held to their contract.
7: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
8: Thank you for being in our journey.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ

నమస్కారమండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమ గృహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమేస్తాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీర్పు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావో, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. Okay, sure. How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చరి పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440211.
3: నమస్తే రాజేశ్వరి గారు. Here's wishing Radio Serabi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Sogashivada Tharma from Mr. Pellam. It's one of the most beautifully written, composed and romantic to picturize by Bapu Garu. Nana Mama, they work very hard on this song. So if you can, play it for me. Thank you.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకునే సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year ఆనివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తేరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
2: IndiaToday.USA.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kaadu. Edo ala kani chesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukone happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi, pooja samanlu, puvvulu, evaina, you name it, we got it. In that too, just one stop shop, from fresh produce rotis to everyday puja essentials, one name to go, Hareli, bringing the taste of home closer to you.
1: Tick tick, Radio Surabhi time check. Studio lo time 4 p.m.

Hello, good evening. Happy Wednesday to all our lovely listeners. Wednesday vachesindi, beautiful day. కాస్త వేడిగా ఉంది, మరి టెక్సస్ లో ఉన్నాం, డాలస్ లో ఉన్నాం, ఆ మాత్రం ఉండదేంటి. మొన్నటి వరకు కాస్త చల్లగానే ఉండను కదా, ఇంకా స్ప్రింగ్ వెదర్ లాగా అనిపించింది. బట్ ఇప్పుడు కార్ లో కూర్చుంటే అవర్ లో కూర్చునే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ సీజన్ కి మనం రాబోతున్నాం, అంటే సమ్మర్ లోకి రాబోతున్నాం. ఇంకా ఒఫీషియల్ గా రాలేదు, బట్ ఒఫీషియల్ అన్ఒఫీషియల్ ఏముంది, ఇప్పటికైతే వెదర్ అలా ఉందన్నమాట. బట్ హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ టు ఆల్ అవర్ లవ్లీ లిసనర్స్. మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ట్ ఆర్జీ కల్పన. ఉంటాను ఎయిటింటి వరకు ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HT3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ ఈ పాట ఇంతకు ముందర పాట విన్నారు కదా, జాగ్రత్తగా గమనించండి, బికాస్ you're in a common factor segment and meelo evaraina kottaga tinina unte any common factor segment emtane telikapothe indulo nenu back to back paatalu vinipistanu andulo oka common link untundi aa link ni meeru vini gamaninchi maa studio ki call cheyali at 972-636-1966 modata I would like to say thank you to all our lovely sponsors. So we have a మెగా పవర్ లీడర్ బోర్డ్ అండ్ ఆ వివరాలు మీకు త్వరలోనే అందించేస్తాను అది ఏమిటనేది. దెన్ మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రమావర్మ, ఇండియా బజార్ మనకి మల్టిపుల్ లొకేషన్స్ లో ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ టీ ప్యాట్ స్ప్రింగ్ ఫెస్ట్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, సెకండ్ స్కిన్, హరేలీ ప్రాస్పర్, మైత్రీస్ రెస్టారెంట్, మదిరా అండ్ మసాలా. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ఏ మైక్లస్ మెలడీస్ that's happening on May 15th and yellundi. Ivanni kaakuna I also want to say thank you to

రెండు పాటలు వినేశారు మీరు బ్యాక్ టు బ్యాక్. కాకపోయినా మీరు అంతకు ముందర పాట గమనించుంటే ఈ పాటకి ఆ పాటకి ఏదో లింక్ ఉంది. ఆ లింక్ ఏమిటనేది మీరు గెస్ చేసి మా స్టూడియోకి కాల్ చేయాలి అట్ 9726361966. మీరు వింటున్నారు సురభి.

మ్యూజిక్ అనమాట. సో మన వాళ్లతో వచ్చేసేయండి అండ్ అన్ఫర్గెటబుల్ మెమరీస్ తీసుకొని వెళ్ళండి తోడు. ఫ్రీ ఎంట్రీ ఇది, ఫ్రీ పార్కింగ్ కూడా, అయితే స్నాక్స్ ప్రొవైడెడ్ అట్ ద వెన్యూ. మరింకేంటి, చక్కగా వచ్చేసేయండి, ఒక ఫ్రైడే ఈవినింగ్ సూదింగ్ గా మెలోడియస్ గా గడిపేయచ్చు అనమాట. సో గ్యాదర్ యూ గ్యాంగ్ అండ్ కమ్ ఫర్ ఎన్ ఈవినింగ్ ఫిల్డ్ విత్ లాఫ్టర్ మెలడీస్ అండ్ నోస్టాల్జియా విత్ రేడియో సర్వి జామింగ్ సెషన్ అండ్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో మనకి కామన్ లింక్ ఉన్న పాటలు ఎవరు గమనిస్తారో, కొంతమంది కాల్ చేశారు బట్ సరైన ఆన్సర్ ఇంకా రాలేదు అండ్ ఐఎమ్ ఇంకొక పాట వినిపించేస్తాను. ఈ పాట వినేసేయండి అండ్ కీప్ గెస్సింగ్, కీప్ గెస్సింగ్, కీప్ ది ఆన్సర్స్ కమింగ్ టు యువర్ ఆన్ ఎయిర్.

నుంచి కూడా వచ్చేసా. నువ్వు అయితే చాలా మంది కాల్ చేశారు, మీ ఆన్సర్ కరెక్టా కాదా తప్పకుండా నేను చెప్పేస్తాను కాసేపట్లో. కానీ మొన్న మధ్య ఏమిటండి, మోడీ గారు అలా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే ఎంత మంది భార్యల మనసు ఇలా ఇలా ఇలా విరిగిపోయింది. బట్ భర్తలు వెరీ వెరీ వెరీ వెరీ హ్యాపీ ఉండి ఉంటారు కదా. ఏమనన్నారు మోడీ ఇంతకీ, ఏమనన్నారంటే మనం సేవింగ్ చేసుకోవాలని అంటే ఒక సంవత్సరం వరకు గోల్డ్ కొనొద్దు అని చెప్పారు. అండ్ అలాగే మనకి

కమ్యూనిటీ కమ్యూట్ ఏదైతే ఉంటుందో అది వాడమన్నారు. దాని వల్ల ఏంటి, మనం చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. స్పెషలీ ఇప్పుడున్న క్రైసిస్ ఎలా అయితే ఉందో, అంటే సేవింగ్ అంటే మోడీ చెప్పడం అని కాదు, బట్ ఎప్పుడు కూడా మనం క్రైసిస్ లో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా అంతే కదా, పొదుపు చేసుకోవడం ఇంపార్టెంట్. ఎవరో చెప్పాలని లేదు, కానీ అవి చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. పెద్ద మనిషి చెప్పినప్పుడు మనం పెద్ద మనసుతో వినాలి కదా, విని పాటించాలి కదా. అఫ్ కోర్స్ మా లాంటి భార్యలకి కొంచెం బాధగానే ఉంటుంది, బట్ పొదుపు చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో దిస్. అందులో గోల్డ్ రేట్ కూడా అలా అలా అలా అలా ఆకాశానికి అందుతూనే ఉంది, మన ఊహకి అందగా అందకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో మీరు వింటున్నారు రేడియో సుర్వి డీ టు టైమ్ విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇందాక కేజీఎఫ్ అంటే ఏమిటో ఎవరో అడిగారు, అయితే ఆ క్వశ్చన్ మా మిగతా లిస్నర్స్ కు వదిలేస్తున్నాను. నేను చెప్పే బదిలో మీరు ఎవరైనా చెప్తే బాగుంటుంది. సో కేజీఎఫ్ అంటే ఏమిటి ఆన్ ఎయిర్ వచ్చి చెప్పాలి అని అనుకుంటే 9726361966 కి కాల్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ ది సెగ్మెంట్ డెఫినెట్ గా మీ రిక్వెస్ట్ సాంగ్స్ కూడా వేస్తాను. ట్రివియా క్వశ్చన్స్ ఉంటాయి, కామెడీ క్లిప్పింగ్స్ ఉంటాయి. వీటన్నిటికి స్టే ట్యూన్ టిల్ 7 PM ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. మీరు వింటున్నారు సుర్భి డి టు డ్రైవ్ టైమ్ షో.

మీ దగ్గర కొరికిన పండు ఫోన్ ఉన్నా లేకపోతే ఇంకా డ్రాయిడ్ ఫోన్ ఉన్నా అంటే ఆండ్రాయిడ్ ఉన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే స్మార్ట్ గా మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలా అయితే మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మా షో వినొచ్చు వినిపించవచ్చు. అలాగే మా రేడియో శ్రుతి జాతర వస్తుంది కదా, అయితే మీ స్మార్ట్ ఫోన్ లో మా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ యాప్ లో వెళ్లి ఏమిటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈసారి రేడియో శ్రుతి జాతరకి ముఖ్యంగా జరిగేది ఏంటంటే శ్రీ సీతారామ కళ్యాణం. అది పొద్దున్నే అబౌట్ అప్రాక్సిమేట్లీ 8 o'clock కి స్టార్ట్ అవుతుంది ఇన్ అసోసియేషన్ విత్ మాట. ఈ కళ్యాణాన్ని తప్పకుండా మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేసేయండి అక్కడ. ఇదే కాకుండా అక్కడ మెగా కోలాటం కూడా జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ మా లాస్ట్ 3 seasons కి వచ్చారో దే నో అబౌట్ మెగా కోలాటం. అండ్ దిస్ టైమ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ, కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఆ వెబ్సైట్ కూడా మీకు అందించేస్తాను. అంటే రిజిస్ట్రేషన్ కి కానివ్వండి, ఆర్జే అవార్డ్స్ ఉన్నాయి, మీ ఫేవరెట్ ఆర్జేకి ఓట్ చేయండి. కాకపోతే మీ ఫేవరెట్ ఆర్జేకి కాకుండా అందరు ఫేవరెట్ గానే ఉంటారు, బికాస్ ఎవ్రీబడి డస్ ద షో డెలిజెంట్ గా చక్కగా ఎఫర్ట్ పెట్టుకుని మరీ వచ్చి చేస్తారు కదా. సో ప్రతి కేటగిరీలో ఒక్కొక్క ఆర్జేకి మీరు ఓట్ చేయాలి. అండ్ దెన్ నామినేషన్స్ ఉన్నాయి, టికెట్స్ ఫర్ కోలా కళ్యాణం, వీటన్నిటికీ ఒకటే ప్లేస్ విచ్ ఇస్ www.radiosurabhi.com/RSJ. ఈ వెబ్సైట్ కి వెళ్లి మీరు రిజిస్ట్రేషన్స్ చేయొచ్చు, ఓటింగ్స్ చేయొచ్చు, నామినేషన్స్ చేయొచ్చు అండ్ కళ్యాణానికి టికెట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇవే కాకుండా మరి ఈవెంట్ అంటే జాతర అంటే డెలిషియస్ ఫుడ్ బూత్ ఉంటాయి కదా. సో రుచికరమైన వంటలు ఉంటాయి, మీరు తినొచ్చు. అండ్ ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, ఇందాక చెప్పాను కదా కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్, ఇవన్నీ ఉంటాయనమాట జస్ట్ ఫర్ యూ. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేయండి. అండ్ ఇస్ ఇండోర్ ఈవెంట్ కూడా, ఫిస్కో ఫ్లయర్ జూన్ 7 జరగబోతుంది. అండ్ ఫర్ స్పాన్సర్షిప్స్ కి అయితే మీరు కాల్ చేయొచ్చు 5168516919 ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com. మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందామా. అండ్ కమింగ్ బ్యాక్ టు అ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్, ఇంతకు ముందు చాలా మంది కాల్ చేశారు. శిరీష, శైలజ, రాజ్, సురేఖ, కృతి, చిన్ను, రిషి, దుర్గ, ఫనీ గారు అండ్ షణ్ముఖ్, వీళ్ళందరూ చెప్పింది ఒకటే మాట, అండ్ దట్ ఈస్ యాపిల్ పండు. యాపిల్ ఇస్ అవర్ కామన్ ఫ్యాక్టర్ ఇవాళ. అండ్ ఆల్సో టుడే హ్యాపెన్ టు బి నేషనల్ యాపిల్ పై డే. ఇలా అంటే మనం ఎప్పుడు ఊహించామన్నమాట, మనకి ఇప్పుడు వెబ్సైట్ సోషల్ మీడియా ఉండేసరికి మనకు తెలుస్తుంది ఇవాళ స్పెషల్ ఏంటి అని. అంటే May 13th ఇస్ నేషనల్ యాపిల్ పై డే. ఇంట్రెస్టింగ్ కదా, ఎప్పుడైనా మనం అనుకున్నామా? అయితే బ్రేక్ లోకి వెళ్లే ముందర మీ అందరికి ఒక క్వశ్చన్, వై డిడ్ ఐఫోన్ గో టు ది డెంటిస్ట్? Why did the iPhone go to the dentist? Yenduku yenduku yenduku telusthe call chesesindi 9726361966. Chinna commercial break theesukoni tirigi vachesanu. Stay tuned to 107.9 FM HD3.

0: ¡Pande, pande!
1: ¡Oye! ¡La chica de la vida! ¡Pande! ¡Tu grocery papers, veggies, konali! ¡Tarvata mi inti vaipu velli puja samanlu konali! ¡Then I have to get some fresh meat! ¡I think veggies teeskuna chote snacks teeskunta! ¡Malli spices ki vere grocery store vellali! ¡No groceries kondaniki inni places ki veltunnava! ¡Silly woman! ¡Ippudu neeku anni reasonable prices lo India cash and carry lo dorukutayi kada! ¡Farm fresh veggies to fresh halal meat! ¡Spices to snacks! ¡Everything under one roof! ¡Stop wasting time, money and gas at multiple stores! India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite.
2: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఆహా, ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.
5: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

అండ్ వెల్కమ్ టు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. మీరు వినొచ్చు ఈ షో మండే టు ఫ్రైడే 4 to 7 PM ఆన్ ద ఎయిర్ వేవ్స్ 107.9 FM HD3. అయితే ఇవాళ May 13th, అండ్ ఇందాక చెప్పాను కదా టుడే ఇస్ ఎ నేషనల్ యాపిల్ పై డే. మీకు తెలుసా ఫస్ట్ యాపిల్ పై ఇంగ్లాండ్ లో కనిపెట్టారనమాట ఈ రెసిపీని, అండ్ అమెరికాలో ఇస్ అ ఫేవరెట్ పై ఫర్ మెనీ ఆఫ్ ద పీపుల్. ఐ మీన్ ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ అమెరికాస్ ఫేవరెట్ పై, అండ్ మామూలుగా హాలిడేస్ లో స్పెషల్ ఒకేజన్స్ లో తప్పకుండా సర్వ్ చేస్తారు. బట్ ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం హిస్టరీలో ఎప్పుడు ఇది కనిపెట్టారు మీలో ఎవరికైనా తెలిస్తే కాల్ చేయొచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 972-636-1966. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో.

American dollars, London pounds, Malaysian ringgit, Japanese yen, Lokila Saladin, Mohanudiki, Rego Paris Saragam, Petta Petta Deshalu, Dirigi, Yemo Pashalu, Nedi, Yemo Rakalavishalu, Petta Petta Walato Kalisra, Petta Manitrinero, Nen Susevi, Tagevi, Chesevi, Tinevi, Patuvi, and the Patagonali Gore, Alanjinaku, Isa Bandu, Chinachina, Rashamalo, Made Bandu, Kapura Paris Sava, Avinaki, Total Kanta, I don't like it. మాకు పెద్ద పెద్దగా ఉండే అభిరువు కంత అభిరువు కంత అభిరువు కంత.

మధుర మధుర సాలులకించే మధుపానం సేవిస్తూ మజా చేస్తూ రంభ ఉర్వశిల్లాంటి రమణీయమణులతో ముద్ద ముచ్చట్లతో సరస సల్లాపాలాడే ఈ మోహనుడి చేతులకు పనసకాయ పైనాపిల్ ఇస్తే కుచ్చుకుంటాయి కాంత, చేతులకు కుచ్చుకుంటాయి. ఐ డోంట్ లైక్.

మనిషి బతికేది చిన్న పొట్ట కోసం గుడ్డ కోసమే కాంత. గూడుకు గుడ్డకు లేకుండా పర్వాలేదు కాంత. కాంత హ్యాపీ లేవు. అయ్యో నీకు ఎలా చెప్పాలి కాంత. కాంత హ్యాపీ లేవా?

వింతగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, గమ్మత్తుగా ఉంది. ఈ పాట నేనెప్పుడు వినలేదు. ఇందులో జాదుగాళ్ళు సినిమా నుంచి యాపిల్ యాపిల్ యాపిల్ ఎన్ని సార్లు యాపిల్ అన్నారు, అది ఇంకోసారి ఇప్పుడన్న క్వశ్చన్ కి నేను అది వదిలేస్తాను అనమాట ఇంకో షోకి. బట్ ఉపేంద్ర అండ్ చార్మి యాక్ట్ చేశారు ఈ పాటలో. అండ్ యాపిల్, ఓకే, క్వశ్చన్ ఏంటంటే మొదట మనకి ఫస్ట్ టైం ఎప్పుడు కనిపెట్టారు యాపిల్ రెసిపీ అని అంటే, యాక్చువల్లీ ఇట్ అపియర్డ్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ 1381 హిస్టారికల్ గా చూస్తే. అండ్ టుడేస్ యాపిల్ పై డే, నేషనల్ యాపిల్ పై డే. అయితే మీలో ఎవరికైనా యాపిల్ అంటే అదిష్టమా? అది కాకుండా ఇంకో ట్రివియా క్వశ్చన్ కూడా అడిగాను కదా, వై డిడ్ ద ఐఫోన్ గో టు ద డెంటిస్ట్? ఆలోచించండి, ఆలోచించండి, అసలు ఐఫోన్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తుందా? వెళ్తే ఎందుకు వెళ్తుంది? సిలీగానే ఉంటుంది, బట్ సింపుల్ గానే ఉంటుంది, ఫనీగా ఇంకా ఉంటుంది. దాట్ ఈస్ ద ట్రివియా క్వశ్చన్ ఫర్ టుడే. ఇంకా ట్రివియా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ర్యాపిడ్ ఫైర్ ట్రివియా క్వశ్చన్. సో ఇన్ కేస్ ఇఫ్ యూర్ ఎనీబడీ ఈస్ ఇంట్రెస్టెడ్, 5 తర్వాత కాల్ చేయండి. ట్రివియా క్వశ్చన్స్, ర్యాపిడ్ ఫైర్ ట్రివియా క్వశ్చన్స్ అడగబోతున్నాను. బట్ దానికంటే ముందర ఐ ఆల్సో వాంట్ టెల్ యూ అబౌట్ మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రమా వర్మ. రేడియో సిటీ ప్రెజెంట్స్ భక్తి సంకీర్తన మాస్టర్ క్లాస్ విత్ acclaimed vocalist Prince Rama Varma. Rama Varma, a direct disciple of legendary M. Balamurali Krishna Garu, Prince Rama Varma Garu will be conducting an exclusive master class on Saturday. Ante ee Saturday anamata, 11 AM to 1 PM. If you are music enthusiastic or someone passionate about devotional music, that is wonderful opportunity to learn two beautiful compositions directly from a maestro or perform at the Grand Radio Surbhi Jatra on June 7th. గుర్తు పెట్టుకోండి, లిమిటెడ్ స్లాట్స్ ఏ ఉన్నాయన్నమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఫీజు ఉంది, విచ్ ఇస్ $30. ఇంకా డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కి మీరు విజిట్ చేయొచ్చు radiosurbhi.com/RSJ or contact Shruti at 945-257.

2690. Again, 945-257-2690. ఇంకా ఏదో చెప్పాలని ఉంది కానీ ఇప్పుడైతే పాట వినేసేయండి.

ఇంకా ఏదో నేను చెప్దాం అనుకున్నాను, కానీ అక్కడ మనకి ప్రభాస్ గారు చెప్పేశారనమాట ఇంకా ఏదో అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారు. మనం ఏం మాట్లాడుకోవాలి అని అంటే 5 తర్వాత ట్రివియా క్వశ్చన్స్ ఆడాలి కదా. అయితే ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కి వై డిడ్ ద ఐఫోన్ గో టు ద డెంటిస్ట్, సింపుల్ ఇట్ లాస్ట్ ఇట్స్ బ్లూటూత్, అంతే కదా. యాపిల్ పై డే గురించి ఎంతకని మాట్లాడతాం లేండి, కానీ బట్ స్వీట్స్ మీకు నచ్చిన స్వీట్స్ ఏమి ఉన్నాయి కాల్ చేసేసేయండి, బికాస్ స్వీట్ గా ఉన్న మా లిసనర్స్ కి తప్పకుండా ఏదో ఒక స్వీట్ నచ్చే ఉంటుంది. బట్ అది కాకుండా ట్రివియా క్వశ్చన్స్ మనం మాట్లాడతాం. బట్ అసలు ఈ నేషనల్ డేస్ అలా ఎలా వచ్చాయి? అసలు యాపిల్ పై డే అని కానివ్వండి, నేషనల్ ఆంథమ్ డే అని అంటారు, నేషనల్ ఫాదర్స్ డే, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా. వై డిడ్ దే డిసైడ్ టు డెడికేట్ వన్ డే ఫర్ దిస్ స్పెషల్ ఒకేషన్స్? ఎందుకంటే మన లైఫ్ చాలా చాలా బిజీగా ఉంటుంది. ఇదంటే ఎప్పుడో డెడికేట్ చేశారనుకోండి నేషనల్ యాపిల్ పై డే, బట్ ఈ బిజీ లైఫ్ లో ఇంకా రానున్న రోజులు ఇంకా ఎంత బిజీ అయిపోతుందో తెలియదు. ఎంత ఏఐ వచ్చినా, ఎంత చాట్ జీపీటీ వచ్చినా, లైఫ్ అనేది మనకి ఏదో ఒక రకంగా బిజీగానే ఉంటుంది. సో ఒక రోజు అలా కేటాయించుకుంటే ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్ కి మనం ఏంటంటే ఆలోచిస్తాం, ఓహో ఇప్పుడు ఇవాళ ఏముందా స్పెషల్ అని నేను ఆలోచించినప్పుడు, ఓకే యాపిల్ పై డే కూడా అలాంటి ఒక డే కూడా ఉందా అని ఆలోచిస్తాం కదా. అలాగే మనకి స్పెషల్ ఒకేషన్స్ ఏదైతే ఉంటుందో, వీ ఆల్వేస్ హ్యావ్ టు స్టాప్, take a pause and think about it, go back, mana roots ela unnai, not just about this day or that day, but just go back and think about it, manam ela life spend chesamo, ఎంత హ్యాపీగా ఉండింది. సింపుల్ థింగ్స్ కూడా అంటే అలా బయట మన బయట అంటే బాల్కనీలో కూర్చొని పేరెంట్స్ తోటి మంచం మీద మనం కూర్చొని అలా స్టార్స్ అని లెక్క పెట్టుకునే వాళ్ళము, అండ్ గాలితో పడుకొని ఫ్రికజన్స్ తో మనం ఎంత చక్కగా మాట్లాడుకునే వాళ్ళము. ఇలాంటి చిన్న చిన్న సింప్లిసిటీ మనం ఆలోచిస్తే యా నిజమే కదా, అప్పుడు ఐఫోన్ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, ఈ సోషల్ మీడియా లేదు, ఇవన్నీ లేదు, బట్ వీ రియలీ స్పెండ్ ద టైమ్ సో సింప్లిసిటీ వే అండ్ సో నైస్లీ, అలా మనం అందరం స్పెండ్ చేశాము. అలాంటిది మన పిల్లలకి కూడా అందిస్తే ఇంకెంత బాగుంటుంది కదా. ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ టెక్ సావీ వరల్డ్ లో కూడా వీ కెన్ స్టిల్ give them that kind of simplicity life. Ante mana balcony lo balcony oka chinna chapa purchase koni kuchoni pillalato manam poddune simple chai daagi drinks teeskoni weather kuda baaguntundi kabatti just enjoy that moments and cherish those memories. We're into Naro Surabhi D2 Drive Time Show with me RJ Kalpana, and inkoka request song vachesindi, aa request song kuda play chesesi ఇంకా మనం విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఏదో మాట్లాడుకుందాం.

0: మీరు వింటున్నారు సురభి డే టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. పంక్చువాలిటీ, పంక్చువాలిటీ అంటే నిజంగా టైంకి రావడమే కాకుండా దాని వెనకాల అర్థం ఏంటంటే మనం ఏదైతే మనం కమిట్ అయ్యామో దానికి మనం కట్టుబడుతున్నాం అనేసి, అంటే మర్చిపోకుండా ఆ టైంకి రావడం. సో ఇట్స్ నాట్ జస్ట్ బీయింగ్ ఆన్ టైం, బట్ బేసికలీ ఏంటంటే జస్ట్ వీఆర్ రెస్పెక్టింగ్ మనం ఈ టైంకి వస్తామని కమిట్ అయ్యాము, ఎస్ అన్నాము, ఆ టైంకి వస్తున్నాము. అంతేకాని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటూ చాలా మంది అంటే కోర్ట్స్ లో మాట్లాడతారు. ఇండియన్ స్టాండర్డ్ టైం వాళ్ళు ఏడింటికి చెప్తే ఏడింటికి అసలు రెడీ అవడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడో మనకి కాల్ చేస్తే ఆన్ ద వే ఉన్నామని అంటారు. అండ్ ఆన్ ద వే అంటే ఇంటి నుంచి బయలుదేరని కూడా బయలుదేరారు, కానీ వీఆర్ ఆన్ ద వే, ఇంకో వచ్చేసాను అలా అంటారు అన్నమాట. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు వింటున్నారు సార్ బిడీ టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ అలాగే ఆల్సో వాంట్ టెల్ యూ అబౌట్ India Bazaar. Cedar Park, get ready, India Bazaar is here for the 3 days of non-stop fun. అక్కడ మనకి ఫుడ్ ఉంటుంది, ఫుల్ ఆన్ సెలబ్రేషన్ ఉంటుంది. మే 15th, 16th అండ్ 17th అంటే ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఫ్రీబీస్, రాఫెల్ ప్రైజెస్, ఎక్స్క్లూజివ్ డీల్స్, కిడ్స్ కి ఫన్ ఉంటుంది, ఫన్ యాక్టివిటీస్, ఫోటో బూత్ అండ్ లైవ్ ట్రీట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మనకి షుగర్ కేన్ జ్యూస్, చాట్, all your favorite bites at Rajula's Kitchen. So miss avakandi. And ide kaakunda shopping kuda chesukochu India Bazaar lo. This is a full celebration anamata. That is India Bazaar. And meer vintunnaru Surabhi the 2 drive time show. Indaka KGF ante emito adigaan kada, aithe kontha mandi guest chesaru కల్పన అయి ఉండొచ్చు, దాని తర్వాత జిఎఫ్ అంటే మాకు తెలియదు అని అన్నారు. బట్ ఈ క్వశ్చన్ మా లిసనర్స్ కి కేజీఎఫ్ అంటే ఏమిటి తెలిసే కాల్ చేసి చెప్పేసేయండి. ఈ ట్యాగ్ అంటే కోలార్ మైండ్ ఫీల్స్, ఎస్ గోల్డ్ ఫీల్స్ తెలుసు, దాట్ ఈస్ ఎ ఒఫీషియల్ అబ్రివేషన్. బట్ అదర్వైజ్ ఈ షోకి కేజీఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి, వాట్ ఇస్ కేజీఎఫ్ స్టాండ్స్ ఫర్, కాల్ ఇస్ అట్ 9726361966. బట్ ఫర్ నౌ స్టే ట్యూన్డ్, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్.
1: Tick Tick Radio Surabhi Time Check. Studio Lo Time 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్.

0: ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్. రేడియో సిరబి రీవిజిట్.
1: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
0: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైట్స్.
2: I asked you to come to our place.
0: Our place, Indian cuisine. Thank you for being in our journey.
3: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతపమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో పండగలు, పెళ్లిళ్లు. ఈ స్కిన్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా. యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ with Second Skin, happening on May 16th and 17th from 12 p.m. to 7 p.m. at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-520.

అండ్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు స్టూడియోలో 5:03 అండ్ మీరు వింటున్నారు సురభి టీ టూర్ డ్రైవ్ టైమ్ షో. అఫ్ కోర్స్ మోడీ గారు మనకి బంగారం ఒక సంవత్సరం పాటు కొనొద్దని చెప్పారు, బట్ ఎవరైతే కొనాలని ఇంకా ఆలోచిస్తున్నారో వాళ్ళకి గోల్డ్ రేట్ ఎంతుందో చెప్పేద్దామని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చెప్పకండి మోడీకి. సో ఇవాళ రేట్ $4,697.10 1 బిస్కెట్ అండ్ 31 ounces గోల్డ్ రేట్ అంటుందన్నమాట. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అయితే మనకి సోషల్ మీడియాలో పోస్ట్లు, చాలా మంది వాళ్ళ మైండ్ ఆ టైం ఎలా ఉంటుందో, టెంపరీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఆ టైంలో ఏంటంటే ఏదో ఒకటి పోస్ట్ చేసేద్దాము అని అనుకోండి పోస్ట్ చేసేస్తారు. ఎస్పెషలీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఏంటంటే జస్ట్ ఫొటోస్ చూస్తారు, స్క్రోల్ చేసేస్తారు, బాగానే ఉందని అనుకుంటారు, వెళ్ళిపోతారు. టెక్స్ అవి లేని వాళ్ళు అంటే వాళ్ళకి ఫోన్ ఏంటంటే ఇప్పుడిప్పుడే ఈ సోషల్ మీడియా, ఈ పోస్ట్లు, ఈ కొత్త కొత్త గ్యాడ్జెట్స్, కొత్త కొత్త యాప్స్ అవన్నీ వచ్చాయి. బట్ పిల్లలైతే దే ఆర్ సో మచ్ అడిక్టెడ్. ఇట్స్ నాట్ ట్రూ, మా నాన్న మా అమ్మ కూడా అడిక్టెడ్ అని కొంతమంది అనుకోవచ్చు, బట్ అదర్వైజ్ వాట్ ఆర్ వి పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా? మన మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉందో అది చెప్పడం తెలియపరుస్తున్నామా, లేకపోతే మనం ఏమైనా వాలిడేషన్స్ కోసం పోస్ట్ చేస్తున్నామా, దాని గురించి ఇలా మాట్లాడదాము. 5 to 7 PM అలాగే ట్రివియా క్వశ్చన్స్. ఇఫ్ యూఆర్ రెడీ టు ప్లే ట్రివియా క్వశ్చన్స్ విత్ మీ, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, 5 questions మాత్రమే అడుగుతాను, ఎక్కువ కష్టపెట్టను. బట్ ఇఫ్ యూఆర్ రెడీ టు కమ్ ఆన్ ఎయిర్, కాల్ మీ అట్ 9726361966. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. తెలుసా మీకు, తెలుసా లేదా? అండ్ ఇందాక విజయ్ గారు కాల్ చేసి చెప్పారు కేజీఎఫ్ అంటే, ఇందాక మా లిస్నర్ ఎవరు అడిగారు కేజీఎఫ్ అంటే ఏమిటండి, కోలార్ గోల్డ్ మైన్స్ అని అంటే ఎస్ దాట్స్ ద ఒఫిషియల్ అర్థం, బట్ నా షోకి కేజీఎఫ్ అంటే కబుర్లు, గేమ్స్ అండ్ ఫన్. తెలుసా, తెలుసా మీకు?

ఈ మెమోరియల్ డే కి, విచ్ ఇస్ మండే, మదిరా అండ్ మసాలా అరవింగ్ లో ఉంది ఇస్ హానరింగ్ ద రియల్ హీరోస్ అమంగ్ అస్. Join us on May 25th for a special celebration dedicated to our heroes with exclusive offers just for veterans. Enjoy a special 15% discount or when you dine with four or more guests, receive a free appetizer and dessert on the house. Or during lunch buffet hours, veterans can enjoy a special 1+1 complimentary buffet offer. Lunch served on 11:30 to 3 p.m. and dinner from 6 p.m. to 11 p.m. Madira and Masala, located at 1900 Marketplace Boulevard in Irving. Please carry a valid military ID or proof of service to avail these offers. That is Madira and Masala. And we're into Naru Surabhi Detour Drive Time Show. Trivia questions ki ready ayunnara? Aite call chese sendi ma studio ki 972-636-1966 ma studio number. And ఎవరైతే మా ప్రీవియస్ కాలర్ ని బీట్ చేస్తారో చూద్దాం. లాస్ట్ టైం కూడా ఏమైందంటే ఈ షో ఆడినప్పుడు, ఈ ట్రివియా క్వశ్చన్స్ ఆడినప్పుడు టైం లాప్స్ పెడతాను. సో ఎవరైతే అంటే వన్ మినిట్ ఫ్యూ సెకండ్స్ లేదా ఫ్యూ సెకండ్స్ డిపెండింగ్ ఆన్ మీరు ఎంత ఫాస్ట్ గా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలరో లేదో చూద్దాము. అలాగే క్వశ్చన్ కి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, యాపిల్ పై డే అని చెప్పాం కదా ఇవాళ, ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను, విచ్ ఫ్రూట్ కీప్స్ ద డాక్టర్ అవే? ఇది చాలా ఈజీ, బట్ లెట్ మీ ఎవరు కాల్ చేస్తారు 972-636-1966 మా స్టూడియో నంబర్. విచ్ ఫ్రూట్ కీప్స్ ద డాక్టర్ అవే? అండ్ విజయ్ గారు ఇందాక ఒక పాట అడిగారు షష్టి పూర్తి సినిమా నుంచి, ఆ పాట మీకోసం వేస్తున్నాను విజయ్ గారు.

0: ఓకే, సో మనం ఏంటంటే ఇప్పుడు మహిమ మీ ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాము. హాయ్ మహిమ, హౌ ఆర్ యూ?
1: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నాను. నువ్వు ఫోన్ కి కొంచెం ఇంకా దగ్గరగా వచ్చి మాట్లాడితే నాకు ఇంకా చాలా బాగా వినిపిస్తుంది. కొంచెం దగ్గర వచ్చేసేవా మహిమ?
1: అవును.
0: ఓకే, సో ట్రివియా క్వశ్చన్స్ లో నేనేం చేశానంటే ఫాస్ట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఫాస్ట్ ఫాస్ట్ గా ఆన్సర్ ఇచ్చేసేయాలి. ఫస్ట్ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చేసావు ఆఫ్ ఎయిర్ లో. విచ్ ఫ్రూట్ కీప్స్ ద డాక్టర్ అవే? యాపిల్ అని చెప్పావు, దాట్స్ రైట్. అని ఇంకా ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది జస్ట్ జనరల్ క్వశ్చన్ అండ్ చాలా మందికి తెలుసు. బట్ ఆర్ యూ రెడీ? ఐఎమ్ గోయింగ్ టు టర్న్ ద టైమర్ ఆన్. మహిమ, ఓకే, సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాస్ కీస్ బట్ క్యాంట్ ఓపెన్ లాక్స్?
1: Piano.
0: Which animal is called the king of jungle?
1: Lion.
0: Okay. What comes first in a minute, twice in a moment, but never in 1,000 years? Okay, let's move on. Which month has 28 days?
1: All the months.
0: Okay, last question. Which instrument has 88 keys?
1: 88 keys. Piano.
0: That's right. And okay, question can answer ivvalekapoyo, but 48 seconds lo 5 questions ki answer ichchau. So what comes once in a minute, twice in a moment, and never in 1,000 years? ఈ క్వశ్చన్ మన లిసనర్స్ వదిలేద్దాం అనమాట. మహిమ, యూ ప్లేడ్ వెల్, థ్యాంక్ యూ సో మచ్. హావ్ అ వండర్ఫుల్ వెన్స్డే ఈవినింగ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వీక్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. అయితే ఈ క్వశ్చన్ మా మిగతా లిసనర్స్ కి, వాట్ కమ్స్ వన్స్ ఇన్ అ మినిట్ ట్వైస్ ఇన్ అ మోమెంట్ అండ్ బట్ నెవర్ ఇన్ అ 1,000 ఇయర్స్? మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. ఇందాక విజయ్ గారు అడిగిన పాట ఒకటి ప్లే చేశాను, కానీ ఆ పాట కాదని చెప్పారు ఇంకో పాట. ఆ పాట త్వరలోనే ప్లే చేసేస్తాను, బట్ బిఫోర్ దాట్ ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది కాబట్టి ఆ పాట కూడా ప్లే చేసేస్తాను. కృతి విందాం అనుకుంది బాహుబలి మూవీ నుంచి పాట. దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ కృతి.

కమింగ్ బ్యాక్. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం సోషల్ మీడియా పోస్ట్ల గురించి. చాలా మంది వాళ్ళకి ఆ టైంలో చాలా హ్యాపీగా ఉన్నా వీఆర్ ఫీలింగ్ హ్యాపీ అని ఒక పోస్ట్ చేసేస్తారు. ట్రావెలింగ్ టు సో అండ్ సో ప్లేస్ అని పోస్ట్ చేసేస్తారు. ఇవాళ ఇది వండాము అని పోస్ట్ చేసేస్తారు. ఇవాళ చాలా బాధగా ఉంది, ఇవాళ ఏదో అన్నారు వాళ్ల గురించి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అలా ఏదో పోస్ట్ చేసేస్తారు. సో మన ఫీలింగ్స్ ని మనం సోషల్ మీడియాలో పెట్టి వి ఫీల్ లిటిల్ బిట్ ఆఫ్ వాలిడేషన్. ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది దాని అగ్రిమెంట్ లో ఉన్నారు, అలా అని మనం అనుకుంటుంటాము. ఈ సోషల్ మీడియా పోస్ట్ల మీద చాలా మంది మాట్లాడుకుంటారు. కొంతమంది ఏమో ఇట్స్ ఓకే, సోషల్ మీడియా ఉంది, మన ఫీలింగ్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ లైక్ ఆర్ డిస్లైక్ పోస్ట్ చేస్తే వాట్స్ రాంగ్ ఇన్ ఇట్. సమ్ పీపుల్ థింక్ దట్ అసలు ఎందుకు మనం ఏం అనుకుంటున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నామో అసలు సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏమిటి? అక్కడ మనకి వందల కొద్ది వేల కొద్ది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఒక్కోసారి మనతోనే మాట్లాడడానికి మన పక్కన ఎవరు ఉండకపోవచ్చు. ఆ ఫీలింగ్ చాలా సాడ్ గా ఉంటుంది కదా. బట్ ఏదేమైనా, వాట్ డూ యూ థింక్ అబౌట్ సోషల్ మీడియా పోస్ట్, స్పెషలీ ఫర్ ద కిడ్స్ అని చెప్పలేము, జెన్జీస్ యూజువల్ గా ఏంటంటే చాలా మంది వాడతారు. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళు దే జస్ట్ లుక్ ఇన్ టు ఇట్, వీళ్ళది పెట్టారు వాళ్ళది పెట్టారు, వీళ్ళెందుకు పెట్టారు వాళ్ళెందుకు పెట్టారని జస్ట్ విట్నెస్ చేసి జడ్జ్ చేసేసి పక్కకి వెళ్ళిపోతారు. కొంతమంది దే జస్ట్ రియలీ పార్టిసిపేట్ ఇన్ టు ఇట్. ఏదేమైనా వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ ఇట్? ఇన్ కేస్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు షేర్ on this social media post, definitely call me at 972-636-1966 ki call chese sendi. Alage Maitri's restaurant, authentic Indian flavors unna Maitri restaurant, Indian cuisine, vellochu hilltop location lo, amazing views, spacious patio, friends and family tho chill out avachu meer akada, because that is a perfect place, Maitri's restaurant. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తిందామనుకున్నా, లంచ్ తిందామనుకున్నా అక్కడ బఫే ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ తిందామనుకుంటే వెరైటీ ఆఫ్ స్నాక్స్ కూడా ఉంటాయి. ప్రతి బైట్ లో ఒథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అట్ మైత్రీస్ రెస్టారెంట్. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్ కైనా పార్టీస్ కైనా కార్పొరేట్ ఈవెంట్స్ అయినా వీటన్నిటికి మేము వాళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారు. వాళ్ళ దగ్గర బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది, ఇఫ్ యూ వాంట్ టు హోస్ట్ ఎనీ పార్టీ దేర్. మరి దేనికి ఆలోచిస్తున్నారు, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. దట్ ఈస్ మైత్రీస్ రెస్టారెంట్.

0: అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
4: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు బాబోయ్
5: చంపేస్తున్నాయి.
2: Thank you for being in our journey.
6: ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, సిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ.

మనసులో మాట చెప్పాలి అని అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ అవసరం లేదు కదా. కానీ కొన్నిసార్లు మనం మనసులో మాట చెప్పడానికి కొన్ని మాటలు వైరల్ అయిపోతాయి. కొన్ని మాటల వల్ల తెలుసో తెలియక అరెస్ట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కొంతమందికి కాంటెంట్ కనెక్ట్ అయిపోయి చాలా నచ్చుతుంది కూడా. అలా రకరకాల పోస్టులు మన మనసులో భావాలని మనం బయట వ్యక్తం చేసుకుంటుంటాము. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ కేజీఎఫ్ ఆర్జే కల్పనా. కేజీఎఫ్ అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్. అండ్ గేమ్స్ నేపథ్యంలో గేమ్స్ కూడా ఆడబోతున్నాను అండ్ ట్రివియా క్వశ్చన్స్ కూడా ఆడుతాను. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఆఫ్ ఎయిర్ కాకుండా ఆన్ ఎయిర్ రావాలనుకుంటే నంబర్ నేను అందిస్తాను, విచ్ ఇస్ 972-636-1966. అయితే సోషల్ మీడియా పోస్ట్, అసలు మనం ఎన్నో రకాల అంటే ఒక ఇమేజెస్ పంపిస్తాము, మనం కుక్ చేసిన ఫుడ్ మాత్రం పంపిస్తాము, చాలా బాగుందనేసి లైవ్ స్ట్రీమ్స్ ఉండొచ్చు, పోల్స్ ఉండొచ్చు, స్టోరీస్ ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి అనమాట. వాటి వెనకాల పర్పస్ ఏంటంటే జస్ట్ మనసులో భావాలని వ్యక్తం చేయడము ఇన్ ఎ డిఫరెంట్ మోడ్, డిఫరెంట్ డొమైన్స్ లో. ఎంటర్టైన్మెంట్ అయ్యొచ్చు అండ్ అయి ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా ప్రమోషన్ కోసం అయి ఉండొచ్చు, లేకపోతే జస్ట్ పర్సనల్ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి, మనసులో జస్ట్ మన ఇష్ట ఇష్టాలు, నచ్చడం నచ్చకపోవడాలు ఇవన్నీ మనం పోస్ట్ చేయడం, ఏదైనా పర్పస్ ఉండొచ్చు. బట్ దానివల్ల మనకి చిన్న టెంపరీ అవకాశం, నచ్చినా నచ్చకపోయినా ఏంటంటే కొంతమందికి ఒక జడ్జ్మెంట్ అనేది ఈజీగా క్రియేట్ అయిపోతుంది. వై డూ దే డూ దట్? అవసరం ఏమిటి మనకెందుకు? వాళ్ళకి నచ్చింది వాళ్ళు పోస్ట్ చేశారు, మీరు చూస్తే చూడండి, లేదంటే లేదనండి. బట్ దాని మీద మీ అభిప్రాయం మాతో షేర్ చేయాలనుకుంటే డెఫినెట్ గా కాల్ చేయొచ్చు. నంబర్ మీరు చాలా మందికి తెలుసు కదా, తెలియని వాళ్ళు గుర్తు పెట్టుకోండి 972-636-1966. అలాగే ఉన్న తెలియ బట్ రేడియో సురభి జాతర సీజన్ 4. ఈసారి జాతర ఇస్ కమింగ్ బ్యాక్ విత్ డివైన్ రీవ్యాంప్ అండ్ ఇన్ఫినైట్ ఎక్సైట్మెంట్. అంటే ఈసారి హైలైట్స్ ఏంటంటే శ్రీ సీతారామ కళ్యాణం జరగబోతుంది ఇన్ అసోసియేషన్ విత్ మాట. ఈ కళ్యాణం వేడుక మీరు తప్పకుండా మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అక్కడికి వచ్చేసేయండి, ఫ్రిస్కో ఫ్లైర్ దగ్గర జూన్7. ఇది కాకుండా మెగా కొలాటం కూడా జరుగుతుంది. ఈసారి ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ, కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అట్ www.radiosurabhi.com/RSJ. ఇదే కాకుండా రిజిస్ట్రేషన్స్ కి కాకుండా ఓటింగ్స్ ఉన్నాయి, నామినేషన్స్ ఉన్నాయి, టికెట్స్ ఫర్ కళ్యాణం ఉంది, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. And for sponsorships, you can call 516-851-6919. I repeat, 516-851-6919. Leda maak email chayandi, admin@radiosurabhi.com ki. ఇదే కాకుండా అక్కడ మరి జాతర కాబట్టి డిలీషియస్ వెండర్ బూత్స్ ఉంటాయి, ఎగ్జైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిజేషన్ అవార్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి అండర్ వన్ రూఫ్ విచ్ ఇస్ ఫ్రిస్కో ఫ్లైర్ జూన్7. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ మైక్లెస్ మెలడీస్ దట్స్ హ్యాపెనింగ్ డే ఆఫ్టర్ టుమారో ఫ్రైడే అట్ స్వదేశీ క్యాసిల్ హిల్స్ డ్రైవ్ లూయిస్విల్ దగ్గర జరుగుతుంది జామింగ్ సెషన్. ఈ మధ్య జామింగ్ సెషన్స్ చాలా వైరల్ అవుతున్నాయి కదా. జస్ట్ సింపుల్ గా వెళ్లి జస్ట్ ఈవినింగ్ ఒక టైం మెలోడియస్ మ్యూజిక్ తో స్పెండ్ చేయాలనుకుంటే దిస్ ఒకేషన్ ఈజ్ జస్ట్ ఫర్ యూ, ఫర్ ఆల్ ది మ్యూజిక్ లవర్స్ అండ్ స్పెషలీ దోస్ హూ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ లిసన్ అండ్ ఎంజాయ్ ద ఈవినింగ్ ఫర్ అ నాస్టాల్జిక్ ట్రిప్. సో రేడియో సుడ్బి బ్రింగ్స్ యూ మైక్లెస్ మెలడీస్, అ కోజీ జామింగ్ సెషన్ విత్ మ్యూజిక్ మెమరీస్ అండ్ మ్యాజికల్ వైబ్స్ కమ్ టుగెదర్. Happening on May 15th, Friday from 7:30 p.m. to 10 p.m. at Swadeshi Castle Hills Drive, Louisville. So, meeku paata vachina raakapoyina pressure em ledhu, just paata vachina vallu paata paadochu, leni vallu just enjoy cheyochu, competitions la kuda em ledhu kabatti just friends tho evening spend cheyochu anamata. Pure music

good people and unforgettable memories. Free entry, free parking ఇది గుర్తుపెట్టుకోండి. And snacks will be provided at the venue. So ఆలస్యం ఎందుకు? వచ్చేసేయండి. Mikeless Melodies at Swadeshi Castle Hills Drive, Louisville. And ఇప్పుడు గేమ్ అయితే ఆడబోతున్నాను. Of course, దాంతో పాటు we also have trivia questions. So trivia questions కి మీరు ఎవరైనా రెడీ ఉంటే కాల్ చేసేసండి. ద ఫస్ట్ థింగ్, మనకి ప్రతి యాక్టర్ కి, స్పెషలీ టాలీవుడ్ లో, అంటే తమిళ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా అనుకోండి, ఒక ట్యాగ్ ఉంటుంది. ప్రతి యాక్టర్ కి, స్పెషలీ యాక్టర్ కి అయితే ట్యాగ్ తప్పకుండా ఉంటుంది. సో లెట్ మీ సీ మీలో ఎవరు గెస్ట్ చేస్తారు. చాలా ఈజీ. న్యాచురల్ స్టార్ ట్యాగ్ ఎవరికి? న్యాచురల్ స్టార్ ట్యాగ్ ఎవరికి? 9726361966 మా స్టూడియో నంబర్.

0: And now we have Venkat Garu on air. Good evening, Venkat Garu. Happy Wednesday, hello.
1: Good evening. Bonandi. Happy Wednesday, you too.
0: Happy Wednesday. మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేషనల్ యాపిల్ పై డే అని ఒకటి ఉంటుందనేసి?
1: లేదండి.
0: కదా మనకి అలా సోషల్ మీడియా అలా గూగుల్ చేస్తుంటే అలాంటి ప్రతిరోజు ఏదో ఒకటి స్పెషల్ గా ఉంటుంది. బట్ ఇవాళ ఇప్పుడు ఈ క్షణాల స్పెషల్ ఏంటంటే వెంకట్ గారు అనేది వచ్చారు అండ్ వెంకట్ గారితో నేను ఆడుతున్నాను ట్రివియల్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. సో మన కిందాక మహిమ ఆడింది తను 48 seconds లో పూర్తి చేసి అనమాట క్వశ్చన్స్. మీరెంత ఫాస్ట్ గా చెప్తారో చూద్దాం. ఓకేనా?
1: ఓకే.
0: So let me see if you can beat her or not. And deeniki pressure em ledhu, just fun gaane manam continue cheyochu aadochu. And there we go, your time starts now. And the first question is, what fast food is usually round with cheese and toppings?
1: Burger.
0: Wrong answer. The more you take, the more you leave behind. What is it?
1: Pass.
0: Huh? Okay. All right. What has hands but cannot clap?
1: What has hands cannot climb?
0: Clap. Chappatlu kottaledu. Chetulu unnai gaani chappatlu kottaledu.
1: No, only. No clue. Okay.
0: What can travel around the world while staying in one corner?
1: News.
0: Not exactly. Okay. What gets wetter while drying?
1: What gets wet?
0: ఎంత డ్రై అయితే అంత వెట్ అవుతుంటుంది. సో 5 questions అడిగేశాను. ఫాస్ట్ ఫుడ్ ఏంటంటే బర్గర్ కాదు పిజ్జా. చీజ్ ఉంటుంది, టాపింగ్స్ ఉంటాయి, అది పిజ్జా అనమాట. అండ్ వాట్ ద మోర్ యూ టేక్ ద మోర్ యూ లీవ్ బిహైండ్ ఇస్ ఫుడ్ స్టెప్స్. అండ్ చేతులు ఉన్నాయి కానీ చప్పట్లు కొట్టలేవు అంటే క్లాక్.
1: Okay.
0: And what travel around the world while staying in one corner? Stamp. Manik stamp endante akkada pakkana cute ga untundi. And then what gets wetter while drying is towel. But meeru chepparu ivanni endante 1 minute lo, exact 1 minute lo chepparu. But thank you for playing this.
1: Thank you
0: so much. Yes, thank you andi. And ippudu inkoka question. నేచురల్ స్టార్ నాని అని చెప్పేస్తారు మనకి వెంకట గారు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, లెట్స్ సీ ఎవరు చెప్తారు. ఇది కూడా ఏంటంటే డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్, ఈ ట్యాగ్ ఏ యాక్టర్ కి ఇచ్చారు? డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్, హూ ఇస్ నోన్?

కొన్నిసార్లు సోషల్ మీడియా పోస్ట్ చాలా ట్రెండింగ్ గా ఉంటాయి, వైరల్ కూడా అయిపోతాయి, అండ్ వి ఎంజాయ్ ఇట్ అండ్ ఎన్ని లైక్స్ వస్తాయి. అలాగే ఈ మధ్య ఒకటి ట్రెండ్ అయిన ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ పోస్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ హల్లెలూయా. చాలా ఏంటంటే ఒక కోజీ ఏస్థెటిక్ ట్రెండ్ అనమాట అది. ఎస్పెషలీ మీలో కనుక ఎవరిని చూసుంటే జస్ట్ చిన్న చిన్న సంతోషాలు అనమాట మూటగట్టుకుని కొంతమంది ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. సో సోషల్ మీడియా పోస్ట్ అండ్ కొన్ని వైరల్ కూడా అయిపోతాయి, ఇన్ అ గుడ్ వే, సమ్ నాట్ ఇన్ అ గుడ్ వే. సో అలాంటి పోస్ట్ ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్ గా ఈ మధ్య అనిపించిందా, ఏదైనా చూసి వేరే వాళ్ళకి షేర్ చేయాలి అని అనిపించినవి? అండ్ కొంతమంది వాట్సాప్ లో తెలుసా కొన్ని గ్రూప్స్ ఉంటాయి, అసలు ఎప్పటికీ ఏంటంటే ఎందుకున్నామా తెలియదు ఆ గ్రూప్ లో, అలా క్వైట్ గా ఉంటాయి. బట్ అదే కొన్నిసార్లు అయితే కొంతమంది పొద్దున్నేచి గుడ్ మార్నింగ్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్, గుడ్ ఈవినింగ్ మెసేజ్, గుడ్ నైట్ మెసేజ్, లేకపోతే గర్కపాటి ఏదో ఉన్నారు, చాగంటి ఏదో ఉన్నారనేసి, లేకపోతే గర్కపాటిని ఇమిటేట్ చేసి ఇంకోళ్ళు ఎవరో ఉన్నారనేసి అలాంటివి పంపిస్తూనే ఉంటారు జస్ట్ ఫర్ ద ఫన్. అలా మనకి సోషల్ మీడియా వాట్సాప్ లో అలా నిండిపోతూ ఉంటాయనమాట. లక్కీగా మనకి మన యాపిల్ కొరికిన పండు ఏంటంటే ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ కొన్ని గ్యాలరీకి తీసుకెళ్లదు, బట్ స్టోరేజ్ మాత్రం అలా ఫుల్ అయిపోతూనే ఉంటుంది. అలా రకరకాలుగా మనుషులు ఎంజాయ్ చేస్తారు సోషల్ మీడియా పోస్ట్లని. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా పోస్టులు కొన్నిసార్లు ఏంటంటే ఫైర్ బ్యాక్ కూడా అయిపోతాయి. తెలుసో తెలియక కొంతమంది అన్న మాటలు వాళ్ళకి ఫైర్ బ్యాక్ అయిపోయి వాళ్ళు ట్రోల్ అయిపోతుంటారు, అరెస్ట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది ఒకటి ఈ మధ్య జరిగింది కూడా, దాని గురించి త్వరలో చెప్తాను తప్పకుండా. బట్ మీలో ఎవరైతే ప్రిపరేటరీ ఉన్నారు, మీరు వింటున్న సురభి D2 డ్రైవ్ టైమ్ షో. ప్రస్తుతానికి స్టూడియోలో 5:45 అయింది అండ్ వెదర్ ఇవాళ డాలస్ లో అయితే క్లియర్ స్కైస్, 90 degrees, సనీగా ఉంది. నెక్స్ట్ 10 days లో మనకి వర్షం సూచనలు సండే పడే అవకాశం ఉంది, బట్ రైట్ నౌ ఇట్స్ జస్ట్ 50%. ఎలా మారుతున్న తర్వాత తెలియదు, బట్ నెక్స్ట్ 10 days లో అంటే నెక్స్ట్ ట్యూస్డే అండ్ వెనస్డే వర్షం ఉంది. ఆ 3 days కూడా వర్షం చూపిస్తోంది, బట్ హై ఇన్ 90s, లో ఇన్ 60s కరెంట్లీ ద డాలస్ టెంపరేచర్. అండ్ మీరుంటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏదో అడిగాను కదా, ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు. హౌ కమ్ డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ ఎవరిని అంటారు? డేరింగ్ అండ్ హూ ఇస్ నోన్ యాజ్ డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్. దీంతో పాటు ఇంకో క్వశ్చన్ కూడా, ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ ఎవరిని అంటారు? ఈ ట్యాగ్ ఏ యాక్టర్ కుంది? ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ అండ్ ఇన్ అడిషన్ టు దట్ డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ ఎవరిని అంటారు? 9726361966

Tanu, a daring and dynamic star, also happened to be a director. అంతే ఇంకా దానికంటే ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. మీరే గెస్ట్ చేసి మాకు కాల్ చేసి చెప్పాలి.

0: సో రోమియో రెడీగా ఉన్నాడు, జూలియట్ ఎక్కడుంది, వెతకాలి వెతకాలి, వెతికితే దొరకకుండా ఏది ఉండదన్నమాట. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. మనకి ఆన్సర్ ఇంకా రాలేదు. అఫ్ కోర్స్ ప్రిన్స్ ఏవైతే చెప్పానో అది మాత్రం మహేష్ బాబు అని మనకి ప్రవీణ్ గారు చెప్పేశారు. కాకపోతే ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను కదా నేను, ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ ఇస్ మహేష్ బాబు, ప్రవీణ్ గారు కరెక్ట్ ఆన్సర్. బట్ డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ ఆన్సర్ ఇంకా రాలేదు. అండ్ క్లూ ఇచ్చేసాను డైరెక్టర్ కూడా ఆయన, ఒకటో రెండో సినిమాలో ఐ థింక్ ఆయన కనిపించారు, క్యామియో రోల్ ఇచ్చారు. ఇంకా దానికంటే క్లూ నేను ఇవ్వదలుచుకోలేదు. బట్ అగైన్ ద ట్యాగ్ అబౌట్ యంగ్ టైగర్, ఎవరినంటారు యంగ్ టైగర్ టాలీవుడ్ లో, ఏ యాక్టర్ ని పిలుస్తారు? అలా యాక్ట్రెసెస్ కి ఎవరికి ట్యాగ్స్ లేవు. ఒకవేళ మీరే గనుక ట్యాగ్ పెట్టాలి అని అనుకుంటే ఎవరైనా యాక్ట్రెసెస్ కి, లెట్స్ సే గివ్ ఇట్ ఎ నేమ్, ఇప్పుడు ట్రెండింగ్ గా ఉన్న యాక్ట్రెసెస్ ఎవరు మనకి టాలీవుడ్ లో, ఐ థింక్ భాగ్యశ్రీ. భాగ్యశ్రీకి ఇప్పుడు కొత్తగా మనకి చాలా సినిమాలు వస్తుంది కదా, లెనిన్ సినిమాలు కూడా రాబోతుంది. భాగ్యశ్రీకి ట్యాగ్ ఇవ్వాలి అని అనుకుంటే ఏదైనా మంచి ట్యాగ్ ఇలా ఎవరైతే యంగ్ టైగర్, ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్, డేరింగ్ అండ్ డైనమిక్ లాంటివి ఉంటుంది కదా, భాగ్యశ్రీకి మీరు ఏ ట్యాగ్ ఇస్తారు? 9726261966 మా స్టూడియో నెంబర్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ మీకు నేను చెప్పాల్సింది అబౌట్ సెకండ్ స్కిన్. సెకండ్ స్కిన్ ఇండియాలో చాలా మంది ఒకవేళ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకవేళ మీకు తెలుసుంటే, ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్ టు షాప్ అండ్ కలెక్ట్ యువర్ డెకోరేట్ వార్డ్రోబ్ విత్ సారీస్. అయితే ఈ మే 16th and 17th న హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నారు మీకోసం టైమ్ లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టనింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి సారీస్, టిష్యూ సారీస్, ఇంకా ఎన్నో వెరైటీ ఆఫ్ కలెక్షన్స్. ఓకే, సెకండ్ స్కిన్ గురించి చెప్తాము కాసేపట్లో. బట్ లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్. హలో హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శిరీష అండి.
0: శిరీష గారు చెప్పండి, మీకు ఆన్సర్ తెలుసా?
1: యంగ్ టైగర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కదండి?
0: Yes, right, అండి, జూనియర్ ఎన్టీఆర్ గారు, యంగ్ టైగర్. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను, దానికి ఆన్సర్ తెలుసా?
1: ఇంకోసారి చెప్తారా?
0: డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ ఎవరినంటారు? స్టార్ అంటే యాక్చువల్లీ డైరెక్టర్ అనొచ్చు, మోర్ దెన్ అ స్టార్. ఎనీ గెస్?
1: రాజమౌళి.
0: ప్రవీణ్ గారు కృష్ణ గారు అయి ఉండొచ్చేమో అన్నారు, కానీ కృష్ణ గారు కాదు. డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ ఆయనకి ట్యాగ్ ఇచ్చారు యాక్చువల్లీ ఆ డైరెక్టర్ కి.
1: డేరింగ్ అండ్ డైనమిక్, రాజమౌళి గారు.
0: ఓకే, అయితే శిరీష గారు మీతో నేను ట్రివియా క్వశ్చన్స్ ఆడబోతున్నాను. స్వీట్ అండ్ సింపుల్, లెస్ దెన్ వన్ మినిట్. ఇఫ్ యు ఆర్ రెడీ ఐ కెన్ స్టార్ట్ మై క్వశ్చన్స్. ఏమంటారు? రెడీయా? ఓకే. అండ్ ఇవన్నీ చాలా సిలీగా ఉంటాయి, బట్ ఇలాంటివి మనం ఏంటంటే ఎప్పుడైనా అలా ఆడుతూ ఉండొచ్చు అనమాట. లెట్ మీ టర్న్ మై టైమర్ ఆన్ ఫర్ యూ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. What has one eye but cannot see?
1: One eye but cannot see.
0: What? Rapid
1: one
0: fire.
1: One eye. Pass.
0: Pass. Okay. Pass. A planet ni red planet ani antamu?
1: Mars.
0: Okay, good. Leap year lo enni rojulu untai?
1: Leap year lo 366.
0: Wonderful. And ye bird is famous for repeating words.
1: Parrot.
0: That's right. And Japan capital enti?
1: Tokyo.
0: One last question. Okay, manaki oka superhero hammer pattukoni untaru oka movie lo, te telusa?
1: Superhero hammer pattukoni untaru
0: sir. English movie.
1: Thor.
0: That's right. That's right. 52 seconds ki meer chepparu anamata, 55 seconds lo chepparu.
1: Thank you.
0: Wonderful Sirisha. సింపుల్ అండ్ సిలీగా ఉంటాయి, బట్ ఇంకో క్వశ్చన్ మీరు ఏదైతే చెప్పలేకపోయారో మా మిగతా లిసనర్స్ వదిలేద్దాము. దాని దేని ఒకటే కన్నుంటుంది కానీ చూడలేదు, ఏమిటై ఉండొచ్చు? ఎనీ గెస్?
1: ఒకే కన్ను కానీ చూడలేంది,
0: చూడలేంది, ఒకటే కన్నుంటుంది చూడలేంది. ఏదో ఒకటి వేగా గెస్ చేసేసేయండి. వేరే ఉంది, కేబీసీ కాదు కదా, మీకు నాకు దగ్గర చెట్టు కూడా రెడీగా లేదు.
1: ఒకే కన్నుతో చూడలేదు.
0: ఓకే, నో ప్రాబ్లం అండి, మీరు ఆలోచిస్తూ ఉండండి, తర్వాత ఈ క్వశ్చన్ మనం మిగతా

0: business kagalitamu. Thank you, Sudisha, for playing this game. Have a lovely Wednesday evening. దేనికి ఒకటే కన్ను ఉంటుంది కానీ చూడలేదు, ఏమిటది? తెలిస్తే మీరు ఎవరికైనా కాల్ చేసి చెప్పొచ్చు. అండ్ ఇంకా మనకి ఆన్సర్ అల్దు డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఎవరు ఎవరు ఎవరు ఎవరు? గుడ్ ఈవినింగ్ రేడియో సునీ, ఎవరు మాట్లాడుతున్నారు? సహర్ష్, ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. ఏ క్లాస్ లో ఉన్నావు నువ్వు? ఏ క్లాస్ కి వెళ్ళబోతున్నావు? ఇప్పుడేంటి? ఆరవ తరగతి చదువుతున్నావు. ఓకే, సో ఏడవ తరగతికి వెళ్ళబోతున్నావు, అంతేనా?
1: అవును.
0: ఓకే, సమ్మర్ హాలిడేస్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇండియా వెళ్ళే ప్లాన్ ఉందా? ఎక్సైటెడ్? ఓకే, ఇండియాలో నీకు చాలా నచ్చే విషయం ఏంటి ఇండియాలో ఫస్ట్ ల్యాండ్ అవ్వగానే సహర్ష్? ఆడడం. ఇంకా ఇంకొకటి విషయం ఏంటి ఇండియాలో ఫస్ట్ ల్యాండ్ అవ్వగానే సహర్ష్? ఆడడం. ఇంకా మామిడికాయలు. అమేజింగ్. నువ్వు అదే చెప్తావని నేను అనుకుంటున్నాను, బికాస్ అమేజింగ్. ఇప్పుడు సమ్మర్ టైమ్ లో వెళ్తే మామిడికాయలు తినడం మర్చిపోవద్దు, ఎంజాయ్ చేయి ఎన్ని మామిడికాయలు అంటే అలా. అండ్ జస్ట్ హ్యావ్ వండర్ఫుల్ టైమ్ సహర్ష్. అయితే చెప్పు, ఆర్ యూ రెడీ టు ప్లే ద గేమ్ విత్ మీ, ఆర్ యూ వాంట్ టు ఆన్సర్ వాట్ హ్యాస్ వన్ ఐ బట్ కెనాట్ సీ? గేమ్ ఆడతావా? ఆల్ రైట్, వండర్ఫుల్. సో నీకు టైం ఆన్ చేసేస్తాను, లెట్ మీ సీ నువ్వు ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలవో చూద్దాము. So first question, dindane start chedam. Your time starts now. What has one eye but cannot see?
1: Keyhole.
0: What is it?
1: Keyhole.
0: All right, let's see. That's not the right answer, but next question is, which sea animal has 8 arms?
1: Octopus.
0: Okay. Which festival is known as Festival of Lights in India? Which festival is known as Festival of Lights in India?
1: Diwali.
0: Okay. What drink is made of coffee beans?
1: Coffee.
0: What is the fruit that loved by monkeys?
1: Banana.
0: Aritipandu. Right. And you got the last answer. What color are most Smurf houses?
1: Brown.
0: That's not the right answer, Kanna. That's blue, actually. Smurf houses are always blue. Thank you, Sir Harsh. Have a wonderful time in India. Atu maadu pandlu chakkaga enjoy cheyi.
2: Radio Surabhi time check. Studio lo time 6 p.m.

0: connect with the Texas Workforce Commission. And for city-level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: கனக கனக கமனியம் அனக அனக ரமணீயம் சீதாராம கல்யாண வைபோகம் ஜூன் 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటవారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
3: ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ shop. From fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అండ్ స్వాగతం సుస్వాగతం మరొక సెగ్మెంట్ కి. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రాఫ్ట్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ కేజీఎఫ్ అండ్ కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ కల్పన. ఉంటాను మీతో ఇంకొక గంట సేపు. ప్రస్తుతానికి స్టూడియోలో 6:04 అయింది అండ్ ఈ షో 7 o'clock వరకు చేశాను. ఆ తర్వాత ధీరజ్ విల్ బి హియర్ 7 to 9 టు ఎంటర్టైన్ యూ విత్ ఎ డిఫరెంట్ టాపిక్. ఇవాళ మనం మాట్లాడుతున్నాం సోషల్ మీడియా పోస్ట్ల గురించి. కొన్ని చాలా బాగుంటాయి, మనకి నచ్చుతాయి, ఎన్నిసార్లు చూడాలని బాగుంటుంది, కొన్ని షేర్ కూడా చేయాలనిపిస్తుంది అనమాట. కాసేపు ఒక చిన్న చిరునవ్వు నవ్వుకోవడానికి, నవ్వించడానికి. బట్ సమ్టైమ్స్, ఓన్లీ సమ్టైమ్స్, ఒకవేళ ఎవరైనా డిఫేమేషన్ కి అలా పర్సనల్ అటాక్స్ చేశారనుకోండి, దేర్ ఇస్ అ ఛాన్స్, పాసిబిలిటీ వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారు. అలా ఈ మధ్య ఇండియాలో ఇలాగే ఒక బిజినెస్ మ్యాన్ గురించి ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు కొంచెము పర్సనల్ అటాక్ లాగా చేసి అరెస్ట్ కూడా అయ్యారనమాట. సో సోషల్ మీడియా కెన్ డూ గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ థింగ్ ఎనీథింగ్. మనం దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఇట్ కెన్ హార్మ్ అస్ అండ్ ఫైర్ బ్యాక్ మనకే ఉంటుంది అనమాట. సో ఎనీథింగ్ సోషల్ మీడియా పోస్ట్లు చేస్తే ఆల్వేస్ హావ్ టు బి మైండ్ఫుల్, దిస్ ఇస్ జస్ట్ ఎ టెంపరీ పోస్ట్. కాసేపు ఏదో వాలిడేషన్స్ వస్తాయి, చాలా మంది లైక్స్ డిస్ లైక్స్ చేయొచ్చు, ట్రోల్స్ చేయొచ్చు, బట్ ఆన్ వాట్ కాస్ట్, ఆన్ వాట్ బేస్? వెల్కమ్ బ్యాక్, మీరు వింటున్న సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో అండ్ ఇప్పుడు ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. అండ్ ఈ సెగ్మెంట్ లో అలా చిన్న చిన్న కామెడీ క్లిప్పింగ్స్ వినిపిస్తాను ఇన్ అడిషన్ టు ట్రివియా క్వశ్చన్స్. మీలో ఎవరైనా కల్పనతో అంటే నాతో, ఇఫ్ యూ వాంట్ టు ప్లే ట్రివియా క్వశ్చన్స్, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, డెఫినెట్లీ కాల్ అస్ అట్ 9726361966. ఇప్పుడు మీరు వినబోయే ఈ క్లిప్పింగ్ ఏ సినిమాలోది?
1: ఇదే పేజీలో ఈ మార్క్ 2 weeks బిఫోర్ పెట్టాను, నువ్వు ఇంకా అక్కడే రాస్తున్నావు, పేజ్ కూడా టర్నగాలేదు. రిజల్ట్స్ వచ్చాక మాట్లాడతాను, ఇప్పుడు కాదు.
0: మీరు కూడా కాల్ చేశాక మాట్లాడతాము, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎందుకంటే ఒక పాట ప్లే చేయబోతున్నాను. బట్ మీకు సినిమా పేరు తెలిస్తే కాల్ చేసేసేయండి, నంబర్ తెలుసుగా

0: శ్రీ ఆంజనేయం సినిమా నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ మనకి మన కాలర్స్ ఎవరు గెస్ట్ చేయలేకపోయారు, డేరింగ్ అండ్ డైనమిక్ అని యాక్టర్ ఓ డైరెక్టర్ ఎవరినంటారు అనేది ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తప్పకుండా నేను సైన్ అప్ అయ్యే ముందర ఇచ్చేస్తాను. బికాస్ ఐ వాజ్ సర్ప్రైజ్ అట్ గూగుల్ తల్లి కూడా మిమ్మల్ని హెల్ప్ చేయలేదా, లేకపోతే గూగుల్ తల్లిని మీరు అడగలేదా, అడిగితే చెప్పేస్తుంది కదా. ఓకే, ఇంకొక ఈజీ క్వశ్చన్ చెప్పేస్తాను. కింగ్ ఇన్ టాలీవుడ్ ఎవరినంటారు, ఏ యాక్టర్ కి ఈ ట్యాగ్ ఇచ్చారు కింగ్ ఇన్ టాలీవుడ్? అఫ్ కోర్స్ డేరింగ్ అండ్ డైనమిక్ క్వశ్చన్ ఇస్ స్టిల్ ఆన్ అండ్ ఆన్సర్ ఒకవేళ మీలో ఎవరు చెప్పలేకపోతే కల్పన అని నేనే చెప్పేస్తాను. నేను సైన్ అఫ్ అయ్యే ముందర బికాస్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ కూడా నేను చెప్పేసేయాలి కదా. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సురభికి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
1: శ్రీకాంతి.
0: హాయ్ కాంతి, ఎలా ఉన్నావు? సూపర్ సూపర్. అయితే శ్రీకాంతి, నీకు ఆన్సర్ తెలుసా డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్?
1: రాజశ్రీ గారు.
0: వండర్ఫుల్. యాక్చువల్లీ మనం ఇచ్చేయచ్చు ఆ ట్యాగ్ ఆవిడకి డెఫినెట్ గా. బట్ అది కాకుండా టాలీవుడ్ లో ఇదంటే మనకి డాలీవుడ్ అంటే డాలస్ లో ఉన్నారు కదా ఆవిడ, టాలీవుడ్ లో ఎవరు ఉన్నారు అంటే డాలీవుడ్ మనమే పెట్టేశాము
1: బాగుందండి పేరు కానీ
0: కదా
1: డాలీవుడ్
0: డాలస్ పర మనం డాలీవుడ్ కూడా వేసేయచ్చు. ఎనీ గెస్? జస్ట్ ఒక వేగ్ గెస్ చెప్పా కిందాక. కేబీసీ రన్ చేయట్లేదు, సో నా దగ్గర చెక్ కూడా ఏం లేదు. బట్ ముత్యాల హారం ఉంటే తప్పకుండా ఇచ్చేస్తాను ఆన్సర్ చెప్పేసి.
1: అట్లా ఏం లేకపోతే నేను చెప్పనండి, నేను చెప్పను. నా అనౌన్స్మెంట్ నేను చెప్పుకుందామని చేశాను, ఒకవేళ ఆపర్చునిటీ ఇస్తే చెప్తా.
0: ఓకే, నీకు ఇచ్చేసాను అన్ని.

0: నీకు ఇచ్చేసి అని చెప్పేసి టీ కాఫీ అన్ని నీకే చెప్పి ఏం చెప్దాం అనుకుంటున్నా.
1: ఏమి బేరింగ్ అంటే కృష్ణ గారా?
0: యాక్చువల్లీ ఇందాక ప్రవీణ్ గారు కూడా కృష్ణ గారు అని గెస్ట్ చేశారు, బట్ కాదు
1: కాదు. ఓకే, పాపం ఇంకెవరో కాల్ చేస్తున్నారు, ట్రై చేస్తారేమో వాళ్ళు.
0: ఓకే, బట్ ఐ విల్ టేక్ దెమ్ డెఫినెట్ గా. నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు కాంతి?
1: అసలు అంటే హిందీ ఎంత, ఫస్ట్ లెటర్ హిందీ ఏంది? పవన్ కళ్యాణ్ గారా?
0: కాదు, పవన్ కళ్యాణ్ మూవీస్ బికాస్ క్లూ అంటే డైరెక్టర్ కూడా అని చెప్పాను. మోస్ట్లీ యాక్టర్ కింద జస్ట్ కెమెరా రోల్స్ మాత్రమే ఇచ్చారు. సీన్ ని పక్కన పెట్టేద్దాం. ఇంకొక సీన్ వినిపించాను, ఆ సీన్ తెలుసా? ఒక మూవీ క్లిప్పింగ్ వినిపించాను నీకు, సినిమా పేరు తెలుసా? అందులో ఏంటంటే ఆయన చదువుతుంటాడు అబ్బాయి, వాళ్ళ నాన్న వస్తారు, ఆ పేజ్ ఎక్కడ గీస్తే ఆ గీత అక్కడే ఉంటుంది అన్నమాట. రెండు వారాలు
1: తెలుసు తెలుసు సినిమా, ఇది లవ్ స్టోరీ. కాదు
0: తెలుస్తుంది కానీ పేరు గుర్తు రావడం బా ఎంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటుంది. బట్ కాంతి, లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్ అండ్ ఐల్ లవ్ బి టాకింగ్ టు యూ.
1: ష్యూర్ అండి, బై.
0: హాయ్, గుడ్ ఈవినింగ్ రేడియో సర్వి, మీరు ఆన్ ఎయిర్ అన్నారు.
1: హలో,
0: నాతో ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో ఎవరితో ఎవరితో?
1: లేదండి, కార్ లో ఉన్నాను. సో
0: ఓకే, కార్ లో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీ పేరేంటి?
1: సౌజన్య.
0: సో సౌజన్య, చెప్పండి మీకు ఆన్సర్ తెలుసా?
1: నేను, మీరు హింట్ ఇచ్చారు కదా పీటీ అని, సో పూరి చేద్దాం అనుకుంటున్నా.
0: వావ్ సౌజన్య, దాట్స్ ద రైట్ ఆన్సర్. సో పి అంటే ఎలా గుర్తుపట్టేసా తన కాంతి పవన్ కళ్యాణ్ అంది. నువ్వు పీతో పూరి జగన్నాథ్ ఎలా అనేసుకున్నావు?
1: అంటే డైరెక్టర్, మీరు ఫస్ట్ నుంచి డైరెక్టర్ డైరెక్టర్ అంటున్నారు కదా, నేను ఇంకా అండ్ ఫస్ట్ కాలర్ అప్పుడు మీరు ఇంకొక హింట్ కూడా ఇచ్చారు, ఓన్లీ టూ టు త్రీ సినిమాల్లో కెమెరా అపియరెన్సెస్ ఇచ్చారు అని.
0: ఎంత జాగ్రత్తగా విన్నావు సౌజన్య, నేనే గనక కేబీసీ నా దగ్గరే చెక్ ఉంటుంటే నీకు తప్పకుండా ఇచ్చేసేదాన్ని. బట్ అదేమి ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఒక పాట మాత్రం ప్లే చేసేస్తాను. నీకు నచ్చిన పాట ఏదో చెప్పేసి నేను ప్లే చేసేస్తాను తప్పకుండా.
1: ఏదైనా ఓకే, ఏదైనా
0: ఓకేనా? ఓకే, ఏదైనా ఓకే పాట అయితే లేదు కానీ, బట్ ఏదో ఒక పాట ప్లే చేసి నీకు డెడికేట్ చేసేస్తా. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గుడ్ ఈవినింగ్ రేడియో సుండి, మీరు ఆన్ ఎయిర్ కాల్ చేశారు. మీ పేరు?
2: హలో.
0: హలో
2: హలో, హాయ్ అండి, స్వర్ణ అండి నా పేరు.
0: హాయ్ స్వర్ణ, చెప్పండి.
2: హాయ్, మూవీ వచ్చి లిటిల్ హార్ట్స్ అండి. కింగ్ ఏమో నాగార్జున.
0: కింగ్ ఏమో నాగార్జున, రెండింటికి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. కాంతి కూడా డెఫినెట్ గా లిటిల్ హార్ట్స్, కానీ పేరు గుర్తు రాలేదు. ఐఎమ్ షూర్ దట్స్ వాట్ షీ వాజ్ ఇంటెండింగ్ టు సే. థ్యాంక్ యూ స్వర్ణ గారు. అలాగే నాతో ట్రివియా క్వశ్చన్ ఆడతారా ఒక కాసేపు, 1 మినిట్ కి? మేబీ మీరు చక్కచక్క చెప్పేసి 1 మినిట్ కంటే ముందు కూడా చెప్పేయొచ్చేమో. వండర్ఫుల్, ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్. సో ఏం చెప్తానంటే, మీకు నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ ఇస్తే అన్ని క్వశ్చన్స్ అడగగలను అనమాట. Okay. Ready? Your time starts now. What has to be broken before you can use it? అది విరగొడితే మాత్రమే మనం వాడగలము.
2: విరగొడితేనే వాడగలము.
0: Okay, time అయిపోయితే next question. Which superhero can climb walls?
2: Spider-Man.
0: Wonderful. What is the tallest animal in the world?
2: Tallest animal, giraffe.
0: That's correct. And rainbow, any colors untai? Silly question, but any colors?
2: 7.
0: Okay. Last question, what day comes after Friday?
2: Saturday.
0: That's right, andi. Meer 47 seconds lo chepparu kani oka question ki answer cheppalekapoyaru. Aa question manam migitha callers kodaleddamu. ఏ వస్తుని మనం, అంటే ఏ ఐటమ్ ని విరగొడితేనే మనం వాడగలము, అది ఏమిటో మిగతా వాళ్ళకి తెలిస్తే చెప్పేసేయండి. బట్ మీరైతే రెండు క్వశ్చన్స్ కి కరెక్ట్ అని చెప్పారు.

0: కనుక పర్లేదే బానే కలిసిపోయాడు. నేను అలాగే అనుకున్నా, ఇక మా ఫ్యామిలీలో కలిపేసుకోవడమే మిగిలిందని వెడ్డింగ్స్ కి వాటికి కూడా తీసుకెళ్ళాం.
1: ఇదేం సమర్ ఫ్యామిలీ మీటింగ్ వెళ్ళాను సార్, మేడం గారు పంపించారు మీకు.

0: ఇలా చక్కగా మనం గేమ్స్ ఆడుతుంటే మధురంగానే ఉంటుంది. ఎప్పుడైనా ఎవరితో అయినా అదొక మంచి టైం, అదొక చిన్న చక్కటి జ్ఞాపకాలు మూటలు కట్టుకుని మన దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ మెమరీస్ వీ కెన్ చెరిష్ ఫర్ లాంగ్ టైం. ఆల్రైట్, మీరు వింటున్నారు డి టూ డ్రైవ్ టైమ్ షో. ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కి మనకు ఆన్సర్ వచ్చేసింది. చాలా మంది కాల్ చేసి చెప్పారు, ఏ వస్తువుని మనం విరగొట్టిన తర్వాతనే వాడతాము అంటే, ఒకటి ఎగ్, ఇంకోటి కొబ్బరికాయ. ఈ రెండు మనం కొట్టిన తర్వాతనే వాడొచ్చు, వాడగలం కూడా. సో దాట్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ట్రివియా క్వశ్చన్స్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే విత్ మీ, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కాల్ చేసేసేయండి 9726361966 కి. అండ్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ఎవరు కాల్ చేసేసారు, ఐ హావ్ టు టేక్ దెమ్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ లేడీ సురభి.
1: గుడ్ ఈవినింగ్ కల్పన గారు. ఇందా క్వశ్చన్ ఒకటి అడిగారు కదా, ఓన్లీ ఆఫ్టర్ బ్రేకింగ్ ఓన్లీ వీ కెన్ యూజ్ అని.
0: ఎస్ ఎస్, దానికి
1: ఫస్ట్ కొబ్బరి అనుకున్నారా, బట్ కొబ్బరి బోండంలో స్ట్రాబెరీస్ తాగిస్తాము. సో రెండో ఆన్సర్ వచ్చేసి ఎగ్, ఎగ్ ఓన్లీ ఆఫ్టర్ బ్రేకింగ్.
0: అంటే కొబ్బరి బొండమైనా మనం విరగొట్టి దాని పైన చెక్కి మందు మాత్రం స్ట్రా వేస్తాం కదా. సో రెండు రైట్ ఆన్సర్స్ చెప్పాలంటే. ఓకే, అయితే మీకు ఒక క్వశ్చన్ అండి. నేను ఒక త్రీ వర్డ్స్ చెప్తాను, అంటే త్రీ క్లూస్ ఇస్తాను, దాన్ని బట్టి అది ఏం సినిమా అయిండొచ్చు అనేది కూడా గెస్ట్ చేయగలరో లేదో చూద్దాం. రెడీయా? ఇది ట్రివియా, ఇది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ కాదు. కొంచెం ఆలోచించవచ్చు, చాలా ఆలోచించకండి. ఓకే, ఇదేంటంటే ఈ సినిమా చాలా పోయెటిక్ గా ఉంటుంది అండ్ ఒక లవ్ స్టోరీ. అండ్ ఇందులో ఒక ఆర్ఫన్ సోల్జర్ కూడా ఉంటాడు అనమాట, సైనికుడు కూడా ఉంటాడు. ఈ మూడు క్లూస్ అరవా అలా ఎలా చెప్పేశారండి, కొంచెం ఆలోచన గ్యాప్ తీసుకోకుండా. నేను క్వశ్చన్ కూడా ఫినిష్ చేయలేదు ఇలా. ఏంటి మీకు దగ్గర క్వశ్చన్ రెడీగా లీక్ అయిపోయిందా ఏంటి? ఓకే, దాట్స్ రైట్ ఆన్సర్ అండి. అయితే సోషల్ మీడియా పోస్ట్ల మీద మీ అభిప్రాయం ఏంటి?
1: నేను పోస్ట్ చేయనండి 90%.
0: మీరు చేయరనుకోండి, బట్ ఒకవేళ ఆ పోస్ట్ చాలా మంది పోస్ట్ చేస్తుంటారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి?
1: నాకు నచ్చిన కామెంట్ లో ఏదైనా ఉంటే లైక్ కొడతాను, బట్ నేను పోస్ట్ చేయను. అండ్ ఐ డోంట్ లైక్ అదేంటి, మన ప్రైవసీని సోషల్ మీడియాలో పెట్టడం నాకు ఇష్టం ఉండదు. సో
0: డెఫినెట్ గా మీరు 90s పాటలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు, బికాస్ దేర్ ఇస్ అ జనరేషన్ వేర్ హూ లవ్స్ టు పుట్ ఎనీథింగ్ ఆన్ సోషల్ మీడియా. అండ్ దెన్ దేర్ ఆర్ సమ్ సర్టన్ నంబర్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి ఏంటి ఎందుకు, మన లైఫ్ వాళ్ళకి ఎందుకు, వాళ్ళ లైఫ్ మనకి ఎందుకు, ఎవరికి వాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వీక్. సో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి కార్లో డ్రైవ్ చేసి మీ ఇంటికి పిల్లల్ని క్లాస్ కి తీసుకెళ్తున్నారో, డ్రైవ్ సేఫ్ ఆన్ ద రోడ్, కీప్ లిస్నింగ్. ఎవరైతే ఇంటి నుంచి వింటున్నారో యాప్ ద్వారా ఎంజాయ్ యువర్ ఈవినింగ్, మరి టీ తోటో, కాఫీ తోటో, స్నాక్స్ తోటో, లేకపోతే డిన్నర్ ప్రిపరేషన్ తో కీప్ ఎంజాయింగ్. అండ్ ఎవరైతే ఇంకా మా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో, స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాట్ వే యూ కెన్ లిసన్ టు అస్ ఎనీ వేర్ అరౌండ్ ద వరల్డ్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇప్పుడు ఇంకొక క్లిప్పింగ్ ప్లే చేస్తున్నాను, లెట్ సీ మీలో ఎవరికి తెలుసో ఈ ఆన్సర్ చూద్దాము. ఇప్పుడు మీరు వినబోయే క్లిప్పింగ్ ఏ సినిమాలో ది హెవికో.
2: డ్యూటీ చూసారే, ఆ ఏటీఎం లో ఆరోసారి దొంగతనం జరిగింది.
3: అవునా?
2: ఓ, అది కూడా నీకు తెలీదా?
3: నేను బలంగానే కాపలా కాశాను.
2: చూశాను చూశాను సీసీటీవీలో మీ కాపలా బలాన్ని.
4: సార్, ఆయన వచ్చారు.
2: ఎవరు?
0: మా లిసనర్స్. ఎవరు వచ్చారంటే మా లిసనర్స్. మీరు రాకపోయినా పర్లేదండి, కాల్ మాత్రం చేసేసేయండి. ఆన్సర్ తెలిస్తే, సినిమా పేరు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి. ఈ లోపల ఇంకో పాట, చక్కటి పాట ఎంజాయ్ చేద్దాం. ఈ పాట యాక్చువల్లీ విజయ్ గారు అప్పుడు అడిగారు, అప్పుడు ఇంకేదో పాట ప్లే చేశాను ఇదే సినిమాలో, షష్ఠి పూర్తి సినిమా నుంచి. ఇప్పుడు కరెక్ట్ పాట తీసుకొచ్చాను కాబట్టి విజయ్ గారు, ఇంకా మీరు వింటుంటే ఈ పాట మీకోసం.

0: சொல்லும் மிக குரு குரு
1: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: అండ్ ఈ సురభి డీటూర్ కి మా శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు డీటూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కేజీఎఫ్ కల్పన. కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ మనం ఇప్పటివరకు ఆడాము, ఇంకా ఈ సెగ్మెంట్ లో కూడా ఆడతాము, లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేస్తాము మొత్తానికి. అండ్ ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు అవర్ స్పాన్సర్స్ మదిరా అండ్ మసాలా, మైత్రీస్ రెస్టారెంట్, హరేలీ ప్రాస్పర్, సెకండ్ స్కిన్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, టీ ప్యాట్ స్ప్రింగ్ ఫెస్ట్, ఇండియా బజార్, మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రామవర్మ, మెగా పవర్ లీడర్ బోర్డ్, మైక్లెస్ మెలడీస్ అండ్ రేడియో సుర్భి. అండ్ ఈ షోలో ఇంకొక పాటలు వినిపించే ముందర ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. మనకి ఎక్కడికి వెళ్లినా ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, బట్ యువర్ హెల్త్ కవరేజ్ doesn't have to. Lost your job or insurance? SNR Insurance is here to help you find affordable coverage for you and your family. Twaraga stress lekunda me sampradinchachu SNR Insurance valani for health to travel, dental, vision and life insurance. SNR Insurance will cover you on everything. Ide kakunda we also have Hareli Prosper. Big news for Prosper and North Texas. Hareli Fresh Market is opening its fourth store, fourth location, with a special soft launch happening on May 15th. Ante ee shukravaram jaragabothundi. So get ready for fresh vegetables kanivandi, authentic flavors, quality groceries aina ivanni meeku akkada dorukutayi Hareli Prosper daggara. Exciting launch offers kuda unnayandi. So visit the brand new Hareli Fresh Market at 5530 West University Drive, Prosper. ఇదే కాకుండా ఐ ఆల్సో వాంట్ టెల్ యూ అబౌట్ మదిరా అండ్ మసాలా. మనకి మెమోరియల్ డే వస్తుంది కదా మండే చివర్లో, మే చివర్లో, మండే మే మెమోరియల్ మదిరా మసాలా ఎంఎంఎంఎంఎంఎంఎంఎం బాగుంది, అర్వింగ్ లో ఉందన్నమాట. అండ్ ఇట్స్ హానరింగ్ ద రియల్ హీరోస్ అమంగ్ us. Join us on 25th, May 25th for a special celebration dedicated to our heroes with the exclusive offers just for veterans. Enjoy a special 15% discount, or when you dine with four or more guests, you can also receive a free appetizer. ఇదే కాకుండా డెజర్ట్ తీసుకుంటే ఇట్స్ ఆన్ దెమ్ అనమాట. ఇదే కాకుండా మీరు లంచ్ టైమ్ కి కూడా వెళ్ళొచ్చు. veterans can enjoy a special 1+1 complimentary buffet offer. లంచ్ అయితే 11:30 నుంచి 3 PM వరకు ఉంది, డిన్నర్ అయితే 6 నుంచి 11 వరకు. పేరు మదిరా అండ్ మసాలా. ఇది ఎక్కడుందంటే 1900 మార్కెట్ ప్లేస్ బొలివార్డ్ ఇన్ అవింగ్. అండ్ ప్లీజ్ క్యారీ అ వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ టు అవైల్ దీస్ ఆఫర్స్ అట్ మదిరా అండ్ మసాలా ఆన్ మే 25th. అండ్ ఈ సెగ్మెంట్ లో ఇందాక ఒక క్లిప్పింగ్ వినిపించాను కదా, మరొకసారి ప్లే చేసేస్తాను. లెట్ సీ మీలో ఎవరికి ఆ సినిమా పేరు తెలుసు, చూద్దాము. హియర్ వి గో.
1: కంగ్రాచులేషన్స్, నిన్న నైట్ డ్యూటీ చూసారే, ఆ ఏటీఎం లో 6వ సారి దొంగతనం జరిగింది.
2: అవునా?
1: ఓ, అది కూడా నీకు తెలీదా?
2: నేను బలంగానే కాపలా కాశాను.
1: చూశాను చూశాను సీసీటీవీలో మీ కాపలా బలాన్ని.
3: సార్, ఆయన వచ్చారు.
1: ఎవరు?
0: అలా ఎవరు వచ్చారు? సినిమా పేరు తెలిస్తే ఆ ఎవరు వచ్చారో కూడా మీకు తెలుస్తుంది. అండ్ క్లూ ఏంటంటే ఆ ఎవరు ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా కూడా ఉన్నారు. అనదర్ క్వశ్చన్, మనకి గోల్డ్ అయితే మన మోడీ గారు చెప్పారు, సంవత్సరం వరకు కాస్త పొదుపు చేయండి, ఎక్కువ కొనకండి, అలాగే ప్రతి విషయంలో కూడా కాస్త పొదుపు చేయండి, మార్కెట్ అసలు మారుతుంది, ఎప్పటిలాగా ఉండదు, రిసెషన్ వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ మోడీ గారు చెప్పింది మాత్రం చాలా మంది నిజంగా దిల్పే తీసుకున్నారనమాట. బట్ క్వశ్చన్ మా అందరు లిసనర్స్ కి ఏమిటంటే, ఇండియాలో ఏ స్టేట్ లో గోల్డ్ ఎక్కువగా కొనడం జరుగుతుంది, ఎవరు ఎక్కువ కొంటారు ఏ స్టేట్ లో తెలిస్తే కాల్ చేయండి 9726361966 కి, అలాంగ్ విత్ దిస్ మూవీ ఒకవేళ మీకు తెలిస్తే కనుక. అక్కడ క్వశ్చన్స్ ఏం లేవు, సింపుల్ క్వశ్చన్. ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువ గోల్డ్ కొనడం జరుగుతుంది, ఎవరు ఎక్కువ కొంటారు, అండ్ ఈ సినిమా పేరు ఏమిటి?

0: ఎప్పుడు ఎవరు ఉంటారో మనం ఎంతకాలం ఉంటామో మనకే తెలియదు. అందుకని ఉన్నంత కాలం చక్కగా బ్రతకాలి అన్నమాట. హాయిగా హాయ్ శ్రీకాంతి, హౌ ఆర్ యూ?
1: ఐ యామ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కల్పన గారు,
0: ఓకే కాంతి, ఇంకేం చెప్దాం అనుకుంటున్నావు?
1: నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీ అందరూ ఈ పాటిక మీరు జాతర గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసింటారు కదా బిజినెస్ కి. జాతరతో పాటు కోలాటం ఇస్ అ ఫ్రీ ఈవెంట్ దిస్ ఇయర్,
0: రైట్?
1: అండ్ అందరూ కూడా ఆ ఫ్రీ ఈవెంట్ కాబట్టి రిజిస్టర్ చేసుకుంటే మన కోలాటం బార్ కోడ్ స్కాన్ కోడ్ ఉంది, దాంట్లో పెడితే ఎవ్రీవన్ కెన్ రిజిస్టర్. అండ్ దో ఇట్ ఇస్ అ ఫ్రీ ఈవెంట్, రిజిస్ట్రేషన్స్ ఆర్ మస్ట్ బికాస్ వీ నీడ్ టు నో హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్.
0: Right, definitely. That's true.
1: And already Monday and Wednesday 7:30 ki Zoom classes jarugutunnayi. Em jarugutundi Zoom class lo ante naalaga evaraina dance cheyadam raadu ante em bhayapadakkaledu. Notch 5 Dance Academy nunchi Sudish garu and Roshni garu are choreographers that are helping and collaborated with Radio Sudapi for training the dancers.
0: Interesting. Okay.
1: సో మండే అండ్ వెన్స్డే 7:30 జూమ్ క్లాసెస్ లో ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, కొంతమంది నేర్చుకుంటూ ఉన్నాం, చాలా మంది

0: జాయిన్ అయ్యారు ఆ కాల్స్ లో. ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోకపోయి ఉంటే ఇఫ్ దే రిజిస్టర్ దే విల్ గెట్ అ లింక్ టు జాయిన్ దట్ వాట్సాప్ గ్రూప్ అండ్ త్రూ దట్ లింక్ దే కెన్ జాయిన్ ద క్లాసెస్.
1: ఇంట్రెస్టింగ్. సో నాలాగా లేట్ లతీఫ్ వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో మనం ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు. అయితే
0: ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఇంకొక వెరైటీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు సే సపోజ్ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయ్యారనుకో, ముందు స్టెప్స్ కొన్ని చెప్పేసి ఉంటారు కదా, అది మిస్ అయిపోయాం అనుకోవడానికి లేకుండా సుధీష్ గారు ఎవ్రీ వీక్ డాన్స్ రికార్డింగ్స్ పెడుతున్నారు.
1: ఓకే, ఇంట్రెస్టింగ్. ఓకే,
0: సో అది చూసి కూడా నేర్చుకోవచ్చు.
1: ఓకే, ఇంట్రెస్టింగ్. సో డెఫినెట్ గా, సో నేను ఆల్రెడీ లేట్ లతీఫ్ అన్నాను, నువ్వు దానికి స్టాంప్ ఇచ్చేసి దరఖాస్తు అనేసావు. సో అందుకని నేను డెఫినెట్ గా రీక్యాప్ చూసి లింక్ ప్రెస్ చేసి డాన్స్ నేర్చుకుని తప్పకుండా మెగా కొల్లాటం ఎంజాయ్ చేస్తాను కాంతితో పాటు జూన్ 7th.
0: పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, మగవాళ్ళు అందరూ జాయిన్ అవ్వచ్చు ఈవెంట్లో.
1: ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ కాంతి. తప్పకుండా. సో విన్నారు కదండి, కాంతి చెప్పినట్టు మీరు జూమ్ క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి నాలాగా కాంతి లాగా డాన్స్ రాని వాళ్ళు కూడా జాయిన్ అయ్యి చక్కగా స్టెప్స్ మనం నేర్చుకుని మెగా కొల్లటంలో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాంతి
0: హైలైట్ అది సాంగ్ కల్తా గారు, ఆ సాంగ్ విన్నాక డాన్స్ రాని వాళ్ళకైనా డాన్స్ వచ్చేస్తుంది అనమాట.
1: వచ్చేస్తుంది కదా, దాట్ ఇస్ ట్రూ, దాట్స్ ట్రూ. అండ్ ఐ నో లాస్ట్ 3 ఇయర్స్ నేను కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశాను ఈ కొలటం. అండ్ ఈసారి కూడా అలాగే ఐఎమ్ గోయింగ్ కంటిన్యూ ద సేమ్ థింగ్. డాన్స్ వచ్చినా రాకపోయినా మనం డాన్స్ ఫ్లో నిద్రగొట్టేద్దాము. ఏమంటావు? అంతే కదా. ఆల్ రైట్. సో కాంతి, నువ్వు ఆనియర్ వచ్చావు కాబట్టి ఒక క్వశ్చన్ నీకు, లెట్స్ సీ ఆన్సర్ చేయగలవో లేదో. ఇది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ ఒక ట్యాగ్ టైటిల్స్ ఏమైతే అడుగుతున్నాం కదా. ఇప్పటి వరకు యాక్టర్స్ కి ఏమైతే ట్యాగ్ టైటిల్స్ ఉన్నాయో అడిగాను, ఇప్పుడు యాక్ట్రెసెస్ కి కూడా లేడీ సూపర్ స్టార్ ఎవరిని అంటారు?
0: విజయశాంతి.
1: నో నో నో నో నో,
0: కానీ కల్పనా గారు అప్పట్లో విజయశాంతి అండి
1: లేడీ సూపర్ స్టారా.
0: ఎందుకంటే చిరంజీవి తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ చేసేవారు, నాకు అందుకే విజయశాంతి గుర్తున్నారు ఫస్ట్.
1: జనరల్ గా ఆవిడ ఆవిడ నీనా తన అన్నట్టు సినిమా ఉండేవి, అట్లానే ఉండేవి. కానీ విజయశాంతికి టైటిల్ లేడీ సూపర్ స్టార్
0: ఉండేది.
1: కరెక్ట్, లేడీ సూపర్ స్టార్ అని పేరు ఆవిడ కూడా ఉంది. లేడీ అమితాబ్ అని ఉంది, యాక్షన్ క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా కూడా ఉంది. దట్స్ రైట్. బట్ సో యాక్చువల్లీ రెండు రైట్ ఆన్సర్స్. మనకి కోకోనట్ అండ్ ఎగ్ ఏలైతే రైట్ ఆన్సరు, కొడితే వాడలేము. సో ఇది లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి నేను తనకి ఇద్దరికి చెందుతుంది అనమాట. ఇది
0: వండర్ఫుల్
1: కాంతి, థ్యాంక్ యూ.
0: మేడ్ మై ఈవినింగ్. ఒక క్వశ్చన్ చెప్తా చెప్తాను నిన్న అందుకే.
1: అయితే బాగా చెప్పేసా యాక్చువల్లీ చక్క చక్క. దట్స్ ట్రూ.
0: పాస్ అయిపోయా. థ్యాంక్ యూ.
1: దట్స్ ట్రూ. ఓకే, సో మెగా కోలాటం జరగబోతుంది జూన్ 7th. కానీ దానికి అక్కడ మనం పార్టిసిపేట్ చేయాలంటే కాస్త ప్రాక్టీస్ ఉండాలి, కాస్త స్టెప్స్ రావాలి. మన మిగతా డాన్సర్స్ తో సింక్రనైజ్ అవ్వాలంటే డాన్స్ క్లాసెస్ కి జూమ్ సెషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇందాక కాంతి చెప్పినట్టు మీరు జూమ్ లింక్స్ పంపిస్తారు కాబట్టి అందులో జాయిన్ అయ్యి కూడా మీరు స్టెప్స్ నేర్చుకోవచ్చు. ఇట్స్ నాట్ టూ లేట్ బికాస్ నేను ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి ఇప్పుడు కూడా జాయిన్ అయ్యి రీక్యాప్ చూసుకుని మనం ప్రాక్టీస్ చేసి ఆ కోలాటంలో పార్టిసిపేట్ చేయవచ్చు. ఆల్ రైట్. సో ఇందాక వినిపించిన క్లిప్పింగ్ ఏంటంటే బీస్ట్ సినిమా నుంచి విన్నారు మీరు. అండ్ ఆన్సర్ మనకి సుధాగర్ కాల్ చేసి చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇంకో పాట వినేసేద్దాము. హియర్ వి గో.

సంచారమే బ్యూటిఫుల్ స్వీట్ సాంగ్ మీరు విన్నారు. అండ్ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మూవీ నుంచి వైష్ణవి అండ్ ఆనంద్ దేవరకొండ. అయితే లేడీ సూపర్ స్టార్ నయనతార అని కాకుండా విజయశాంతిని కూడా అంటారు అని, యాక్చువల్లీ దాట్స్ కరెక్ట్, నేనేం తెలుసుకున్న విషయం ఏం కాదు, బట్ దాట్స్ యాక్చువల్లీ ట్రూ. ఒక్కోసారి ఏంటంటే మనం లేటెస్ట్ గా లేటెస్ట్ విషయాల గురించి మాట్లాడతాం, పాత విషయాలు మర్చిపోతాం అనమాట. బట్ శ్రీకాంత్ బానే చెప్పేసింది. అయితే ఇందాక అడిగాం కదా ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువగా డిమాండ్ ఉంది గోల్డ్ కి అండ్ ఎవరైతే ఎక్కువ కొంటారో అని అంటే తమిళనాడు ఇస్ అ స్టేట్. మనకి రమేష్ గారు కాల్ చేసి చెప్పారు తమిళనాడులో ఎక్కువ గోల్డ్ కొంటారు, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత కేరళలో, మనం హైదరాబాద్ అనుకున్నాము కానీ హైదరాబాద్ కాదు, తమిళనాడు వాళ్ళు ఎక్కువ కొంటారు, తర్వాత కేరళలో. కేరళలో అయితే అమ్మాయి పుట్టంగానే కొనడం స్టార్ట్ చేసేసారనమాట. ఆ తర్వాత చాలా మంది చూసే ఉంటారు పెళ్లి టైంలో వాళ్ళు మొత్తం బంగారంలో దిగిపోయి ఉంటారు అనమాట, కవచం లాగా. ఇప్పుడు మనకి గోల్డ్ రేట్ ఎంతైతే ఉందో, కవచం కాదు కదా మనము గాజు కూడా వేసుకోలేము, ఆ స్థితికి వచ్చేసాము. బట్ ఎనీవే, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి కొనడాలు వాళ్ళవి, ఎవరి చాయిస్ వాళ్ళవి. బట్ మీరు వింటున్నారు సురవి D2 డాక్టర్ షో అండ్ దిస్ ఇస్ ఆర్జీ కల్పన. అండ్ నేను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇంకో పాట వినిపించే ముందు రావును ఆస్క్ అనదర్ క్వశ్చన్. ట్రివియా క్వశ్చన్స్ లో ట్యాగ్స్ అండ్ టైటిల్స్ మన యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ కి ఉన్నవి. సో లేడీ సూపర్ స్టార్ నయనతార అండ్ విజయశాంతి కదా, ఇప్పుడు ఏ యాక్టర్ ని జాను అనే పేరుతో ఫ్యాన్స్ పిలుస్తారు, ఏ యాక్ట్రెస్ ని టాలీవుడ్ లో జాను అనే పేరుతో పిలుస్తారు తెలిస్తే కాల్ చేయండి 9726361966 మా స్టూడియోకి.

0: ఆది, చిన్నప్పుడు ఎవ్రీ సండే మా నాన్న నన్ను పార్క్ కి తీసుకెళ్లేవారు.
1: ఈరోజు సండేనే,
0: ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు.

0: డెఫినెట్లీ మనకి ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ చేస్తే ఇట్ హ్యాస్ టు మేక్ అస్ ఫీల్ హెవెన్లీ అండ్ నైస్లీ అండ్ హ్యాపీలీ, అలా ఉండాలి. ఎవర్ ఆఫర్ అంటారా? కాదు, ఎందుకనంటే ఇవన్నీ టెంపరీనే, జస్ట్ షార్ట్ లివ్డ్ అంటే. సోషల్ మీడియా పోస్ట్ మనం పెట్టేస్తాము, మనం కూడా మర్చిపోవచ్చు, బట్ ఎనీథింగ్ దట్ ఈస్ అ క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అలా చేయడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. మనం ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనం ఏదైనా ఫీల్ అయితే అది మనం ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటాం కదా. కొంతమంది పక్క మనిషితో, సాటి మనిషితో ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటారు, కొంతమంది ఏంటంటే సాటి మనిషి వినలేదు, వినలేకపోతున్నారు అనుకోను, లేకపోతే ప్రపంచం అంతరికి తెలియాలని అనుకోనే అభిప్రాయంతో సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. బట్ ఏది పోస్ట్ చేసినా జస్ట్ రిమెంబర్ ఇట్స్ జస్ట్ టెంపరరీ, అండ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఇఫ్ ఇట్స్ నాట్ హెల్పింగ్ ఎనీబడి ఆర్ నాట్ హెల్పింగ్ యూ, టేక్ అ పాజ్, థింక్ అబౌట్ ఇట్, అవసరమా లేదా అని ఆలోచించండి. కొన్ని వైరల్ అయిపోతాయి, కొన్ని ట్రెండ్ అయిపోతాయి, కొన్ని మాత్రం ఫైర్ బ్యాక్ కూడా అవుతాయి. సో ఏది పోస్ట్ చేస్తున్నాము, ఎందుకు పోస్ట్ చేస్తున్నాము, ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాము, దట్ మ్యాటర్స్. స్పెషలీ పిల్లలు, చిన్నపిల్లలు చాలా మంది ఏమంటారంటే వాళ్ళ రూమ్ లో ఉండి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. స్పెషలీ 1 AM to 3 PM వచ్చే పోస్ట్లు ఆల్వేస్ కొంచెం డేంజర్ గా ఉంటాయి, బికాస్ వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇంట్లో చెప్పలేక సోషల్ మీడియాలో పెట్టేస్తారు. అప్పటికప్పుడు వాళ్ళకున్న ఫీలింగ్ ని ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కు దేనికైనా కానివ్వండి. బట్ ఏదేమైనా ఇవాళ ఈ విషయం అలా మీతో షేర్ చేస్తూ, మాట్లాడుతూ, ట్రివియా క్వశ్చన్స్ ఆడుతూ అండ్ కామెడీ క్లిప్పింగ్స్ ప్లే చేస్తూ అలా సరదాగా సాగిపోయింది 4 to 7 PM. తిరిగి మళ్ళీ ఇదే టైం బట్ డిఫరెంట్ డేట్, అంటే నెక్స్ట్ ట్యూస్డే అండ్ వెనస్డే కలుద్దాము. మీరు ఇప్పటి వరకు విన్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. నా తర్వాత మనకి వచ్చేస్తారు ధీరజ్, 7 to 9 టు ఎంటర్టైన్ యూ. అండ్ ధీరజ్ యూజువల్ గా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో వస్తారు అండ్ చక చక చక చక స్టూడియోలో వచ్చేస్తారు. హాయ్ ధీరజ్, ఇంటికల్లా లేట్ గా వచ్చావు,
1: బయట
0: మాట్లాడుకున్నావా? ఏం మాట్లాడుకుంటున్నావు?
1: ఇవాళ పాట్రిక్ కింగ్ అని ఒక వెస్టర్న్ సైకాలజిస్ట్ ఉంటాడు, ఆయన ఒక పుస్తకం రాసిండు, హౌ టు రీడ్ ఎ పర్సన్ లైక్ ఎ బుక్ అని. సో ఆ పుస్తకాన్ని మీకు సుందరకాండలో ఆర్ లైక్ హనుమాన్ హనుమలజిస్ట్ ఉంటాడు, ఆయన ఒక పుస్తకం రాసిండు హౌ టు

0: రీడ్ అ పర్సన్ లైక్ ఎ బుక్ అని.
1: హౌ టు రీడ్ అ పర్సన్ లైక్ ఎ బుక్. ఓకే,
0: సో ఆ పుస్తకాన్ని మీకు సుందరకాండలో ఆర్ లైక్ హనుమాన్ ఎట్లా అప్లై చేశాడు
1: అలా కనెక్ట్ చేద్దాం
0: అని.
1: సో నాట్ లైక్ సీక్రెట్ బుక్ చదవలేదు ఆ టైప్ లో కాదు, అసలు చదువుదామని అనుకుంటున్నాను.
0: అంటే ఆల్రెడీ హనుమాన్ ఎట్లా రీడ్ చేసిండ్రు, రీడింగ్ ద రూమ్ అంటారు కదా, అట్లా రీడింగ్ వేరియస్ ఇన్స్టెన్సెస్ అది కవర్ చేద్దాం.
1: సో దానికి మన టామ్ గారు సీక్రెట్ అనే బుక్ చదవలేదు, బట్ ఈ రోజు మాత్రం చదివి వచ్చారు అండ్ అది మనకి చెప్దాం అనుకుంటున్నారు. సో నేను కనెక్ట్ అవుతాను, మీరు కూడా కనెక్ట్ అవ్వండి. ఇప్పుడైతే నేను జారుకోబోతున్నాను అనమాట మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీక్ రావడానికి. సో యూ ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్ బనారసీస్ కంచి ఇంకా ఎన్నో ఎన్నెన్నో పండగలు పెళ్లిళ్లు ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీ రాంచ్ పార్క్వే యూనిట్ 108 ఇర్వింగ్ ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa on Instagram or call 972-829-5201.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విత్ చమి కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.